ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మొదటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 28వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం. దేశమంటే కేవలం నేల కాదు, మన ఊపిరి, మన గుర్తింపు, మన గుండెల్లో నిత్యం వెలిగే జ్యోతి. ఆ దేశభక్తి భావనను మరింత ఉజ్వలంగా చేసే దేశభక్తి గీతం ఇప్పుడు విందాము.

0: quarterfinal of the men's cricket today in Nishin. The match will start at 10:30 a.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం భక్తిరంజని ప్రభాతవేళ ప్రశాంతమైన మనసుతో పరమాత్మను స్మరించుకుంటూ ఆధ్యాత్మిక పరిమళాలను ఆస్వాదించే సమయం. ఈనాటి కార్యక్రమంలో భక్తిభావాన్ని మేలుకొలిపే రామేశ్వరం రామనాథ శివ సుప్రభాతం శివభక్తి గీతాలు వింటారు.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరింతవరకు రామేశ్వరం రామనాథ శివ సుప్రభాతం శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సూక్తి రత్నావళి.
1: సంస్కృత సాహిత్యంలో నీతి ధర్మం తెలియజేసే అసంఖ్యాకమైన అమృత వాక్కులు మనకు లభిస్తాయి. ఇక్కడ మనం కొన్నింటిని విందాం. అర్ధాతురానాం నా గురు నా బంధు, కామాతురానాం నా భయం నా లజ్జ, విద్యాతురానాం నా సుఖం నా నిద్ర, క్షుధాతురానాం నా రుచిర్ నా పక్వం. దీని భావమేమనగా, ధన వ్యామోహం గల వారికి గురువు బంధువు వంటి వారు ఉండరు. కామాంధుడై ఒళ్ళు తెలియని వానికి తన ప్రవర్తన తప్పేమోనన్న సిగ్గు లజ్జ భయం కలగవు. విద్య నేర్చుకోవాలన్న కాంక్ష నిజంగా ఉన్నవాడు సుఖాన్ని నిద్రను పట్టించుకోడు.

0: ఆకలితో ఉన్నవాడు రుచిగా ఉందో లేదో ఉడికిందో లేదో చూడకుండా ఏది పెట్టినా ఆవురావురమని తినేస్తాడు. ప్రస్తావ సదృశ్యం వాక్యం, స్వభావ సదృశ్యం క్రియాం, ఆత్మశక్తి సమం కోపం, యోజానాతి స పండితః. దీని అర్థమేమిటంటే, సమయోచితంగా మాట్లాడము, తన స్వభావానికి అనువైన కార్యాలనే చేపట్టడం, తన సమర్థతకు యోగ్యతకు తగ్గట్టుగా కోపాన్ని నిగ్రహించడం, వీటన్నిటినీ చక్కగా ఎరిగినవాడే పండితుడు. కోకిలానాం స్వరోరూపం నునాంతు సత్యభాషణం, విద్యారూపం విరూపానాం క్షమారూపం తపస్వినాం. కోకిలకు సుమధురమైన దాని స్వరమే రూపం, మనుష్యులకు సత్యం మాట్లాడమే రూపం. ఎందుకంటే సత్యభాషని మాత్రమే మనిషిగా పిలవగలం. కురూపులకు వారి విద్యే రూపం, పారమార్థిక సాధకులకు క్షమయే రూపం. శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజనం, గజం హస్త సహస్రేషు దుర్జనం దూరత త్యజేత్. దుర్జనుడికి దూరంగా ఉండు అని చెప్పడానికి ఎన్నో ఉపమానాలు ఇస్తూ కవి ఇలా అంటారు. రహదారి మీద వాహనం ఎదురైనప్పుడు కనీసం 5 మూరల దూరం పక్కకు తొలగాలి. గుర్రం ఎదురైతే 10 మూరల దూరం తొలగిపోవాలి. మదపుటేను ఎదురైతే 1000 మూరల దూరం తొలగిపోవాలి. అదే దుర్మార్గుడు ఎదురైతే వీలైనంత దూరం నుంచే తప్పించుకోవాలి. పిబంతి నద్యః స్వయమేవ నాంభః ఖాదంతి నా స్వాదు ఫలాని వృక్షాః, పయోదరా సస్యమదంతి నైవ పరోపకారాయ సతాం విభూతయః. పరోపకారం నుంచి ఏమేమి తెలుసుకోవాలో కవి స్పష్టంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. నదులు తమలో పారుతున్న నీటిని తామే త్రాగవు, వృక్షాలు తాము కాసిన ఫలాలను తామే ఆరగించవు, తాము వర్షించడం వలన పండుతున్న పంటలను మేఘాలు తామే భక్షించాలని అనుకోవు. అదేవిధంగా ధర్మాత్ములైన వారు తాము సంపాదించిన ధనాన్ని విద్యలను పరోపకారం కోసమే వెచ్చిస్తారు. విషాదప్యమృతం గ్రాహ్యం, బాలాదపి సుభాషితం, అమిత్రాదపి సద్వృత్తం, అమేధ్యాదపి కాంచనం. దీని భావం ఏమంటే, విషం నుంచి కూడా అమృతతుల్యమైన ఔషధాన్ని తయారు చేయవచ్చు. చిన్న పిల్లవాడి నుంచి అయినా మంచి విషయాలను గ్రహించవచ్చు. శత్రువు నుంచి కూడా మంచి నడతను నేర్చుకోవచ్చు. పనికిరాని చెత్త నుంచి కూడా సంపదను సృష్టించవచ్చు. కాబట్టి దేనిని చులకన చేసి చూడరాదు, కావున ఏ వస్తువును కూడా వ్యర్థం చేయరాదు అని దీని భావం.
1: సూక్తి రత్నావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ బి శివరామిరెడ్డి. ఆకాశవాణి కడప కేంద్రం.

0: పొలం కబుర్లు.
1: మన రాష్ట్రంలో సాగు చేసే పప్పుధాన్యపు పంటల్లో శనగను రబీ సీజన్లో సాగు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో శనగ పంటను ఏటా 4 నుంచి 5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తారు. శనగ ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండడానికి కారణం అధిక దిగుబడినిచ్చే శనగ రకాలు సాగు చేయడమే కాక పంట సాగులో విప్లవాత్మకమైన యాంత్రీకరణ పద్ధతులు కూడా దోహదం చేశాయి. ఆంధ్రప్రదేశ్లో శనగ సాగుకు అనువైన రకాలు దేశవాళీ రకాలు.

JG 1 1 JAKI నంద్యాల శనగ ధీరా నంద్యాల గ్రామ్. కాబూలి రకాలు శ్వేత విహార్ లామ్ శనగ. శనగ విత్తే సమయం శనగ రబీ సీజన్లో పండిస్తారు. దీనిని ఖరీఫ్ పంట తర్వాత లేదా ఖరీఫ్లో ఏ పంట విత్తని పొలాల్లోనూ సాగు చేస్తారు. విత్తడానికి అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు మిక్కిలి అనుకూలమని పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆలస్యంగా విత్తినప్పుడు పంట చివరి దశలో బెట్టకు గురయ్యి మరియు అధిక ఉష్ణోగ్రతల వల్ల గింజ సరిగా గట్టిపడక దిగుబడి తగ్గవచ్చును. ఖరీఫ్లో కొర్ర పంటను సాగు చేసుకుని రబీలు శనగను సాగు చేయటం వల్ల రైతులు అధిక నికర ఆదాయం పొందవచ్చునని పరిశోధనల్లో తేలింది. శనగ పంటకు ముందుగా సాగు చేయడానికి 70 రోజుల కాలపరిమితి గల స్వల్పకాలిక కొర్ర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. శనగను బంకనేల నుంచి నల్లరేగడి వరకు దేనిలోనైనా సాగు చేయవచ్చు. ఉదజని సూచిక 6 నుంచి 8 వరకు ఉండే ఒండ్రు నేలలు చాలా అనుకూలం. చౌడు నేలలు మరియు నీరు నిల్వ ఉండే నేలలు పనికిరావు. శనగను విత్తే విధానం. సాధారణంగా శనగను వర్షాధారం క్రింద సాగు చేస్తారు. విత్తటానికి సరిపడ తేమ లేనప్పుడు ఒక తడి ఇచ్చి విత్తనం వేసుకోవచ్చు. విత్తేటప్పుడు విత్తనాన్ని 5 నుంచి 8 సెంటీమీటర్ల లోతున తడిమట్టి తగిలేలా విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి. ఒక చిత్రపు మీటరుకు 33 మొక్కలు ఉండినట్లు చూసుకోవాలి. నీటి వసతి ఉన్నప్పుడు మరియు లావు గింజల కాబూలి రకాలను ఎంచుకున్నప్పుడు వరుసల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్ల దూరం పాటించవచ్చు. ట్రాక్టర్ ద్వారా శనగ విత్తు పరికరాన్ని వాడి పొలమంతా తగినంత మొక్కల సాంద్రత ఉండేటట్లు చూసుకోవచ్చును. ఈ పరికరం ద్వారా విత్తనాన్ని మరియు ఎరువును ఒకేసారి వేసుకోవచ్చును. విత్తన శుద్ధి. విత్తనాన్ని విత్తుకునే ముందు ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ లేదా 2.5 గ్రాముల కార్బెండాజిమ్తో విత్తన శుద్ధి చేయటం వలన విత్తనం ద్వారా మరియు నేల ద్వారా వ్యాపించే రోగాలను చాలా వరకు అరికట్టవచ్చు. కిలో విత్తనానికి 1.5 గ్రాముల టెబుకోనజోల్ లేదా 1.5 గ్రాముల ఎటావాక్స్ పవర్ను కూడా విత్తన శుద్ధికి వాడవచ్చును. శనగను మొదటిసారి పొలములో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించాలి. మొదట క్రిమి సంహార మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియమును విత్తనాలకు పట్టించాలి. ఎరువుల యాజమాన్యం. నేల స్వభావాన్ని బట్టి నేలలో లభించే పోషకాల మోతాదును బట్టి ఎరువులను వాడాలి. సాధారణంగా హెక్టారు శనగ సాగుకు 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరంనిచ్చే ఎరువులను వేయాలి. నేలలో భాస్వర నిల్వలు సరిపడ ఉన్నప్పుడు భాస్వరం ఎరువులు వేయనక్కర్లేదు. అన్ని ఎరువులను ఆఖరి దిక్కులో వేయాలి. ఎకరాకు 18 కిలోల యూరియా మరియు 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపీని వేసినచో పంటకు కావలసిన నత్రజని, భాస్వరం అందుతాయి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినచో పంటకు కావలసిన గంధకము కూడా అందుతుంది. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వాడాలి. నేలలో గంధకము 8 PPM కంటే తక్కువ ఉన్నచో గంధకమును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించాలి. కలుపు యాజమాన్యం. విత్తిన 24 గంటలలోపు ప్లూ క్లోరాలిన్ ఎకరాకు 1 లీటరు లేదా పిండి మిథాలిన్ 1 నుంచి 1.2 లీటర్ల చొప్పున పిచికారి చేస్తే కలుపును పంట తొలిదశలో సమర్థవంతంగా నివారించవచ్చు. పైరు విత్తిన 30 రోజుల వరకు పొలంలో కలుపు లేకుండా చూసుకోవాలి. గొర్రుతో అంతరకృషి చేయాలి. శనగలో నీటి యాజమాన్యం. శనగ వర్షాధారపు పంట అయినప్పటికీ అవసరమైతే పంటకొమ్మలు వేసే దశలో, గింజ గట్టిపడే దశలో నీటి తడి ఇచ్చినప్పుడు 15 నుంచి 20% అధిక దిగుబడులు నమోదయ్యాయి. సస్యరక్షణ. శనగ సస్యరక్షణలో మొదటిగా ఎండు తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కలు ఒక్కసారిగా కాడలతో పాటు ముడుచుకుపోయి చనిపోతాయి. వేరు మరియు కాండాన్ని చీల్చి చూసినప్పుడు గోధుమ లేదా నలుపు రంగులో చార కనిపిస్తుంది. ఈ తెగులు కలగజే శిలీంధ్రము విత్తనము మరియు మట్టి ద్వారా వ్యాపిస్తుంది. ఈ శిలీంధ్రము శనగ పంట లేకున్నా పొలంలో 6 సంవత్సరములు బ్రతికి ఉండగలదు. యాజమాన్యం. ఎండు తెగులను తట్టుకునే రకాలను సాగు చేయడం. జొన్న పంటతో పంట మార్పిడి చేయాలి. విత్తన శుద్ధి చేసి పంట విత్తుకోవాలి. రెండవదిగా మొదలుకుళ్ళు తెగులు. కాండం మొదలులో ఒక నొక్కు ఏర్పడి మొక్క చనిపోతుంది. తెగులు సోకిన తొలిదశలో

తెల్లని శిలీంధ్ర బీజాలు ఆవగింజల మాదిరి కాండం మీద కనిపిస్తాయి. నేలలో ఎక్కువ తేమ ఉండడం, అంతగా కుళ్ళని సేంద్రియ పదార్థం ఉండడం మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఈ తెగులు ఉధృతికి తోడ్పడతాయి. యాజమాన్య పద్ధతులు: విత్తన శుద్ధి చేసిన విత్తనం వాడడం, జొన్న మరియు ఇతర దీర్ఘకాలిక పంటలతో పంట మార్పిడి చేయడం, విత్తటకు ముందు కుళ్ళని చెత్తను తీసివేసి పొలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. మూడవదిగా వేరుకులు తెగులు: బెట్ట పరిస్థితుల్లో మరియు ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. పూత మరియు కాయదశల్లో ఎక్కువగా కనిపిస్తుంది. వేర్లు నల్లగా మారి పూర్తిగా కుళ్ళిపోతాయి. తల్లివేరు తేలికగా ఉండిపోతుంది. ఈ తెగులు యొక్క యాజమాన్య పద్ధతులు: పంట మార్పిడి అవలంబించడం, సకాలములు విత్తుకోవడం వల్ల పంట చివరి దశలో బెట్టకు మరియు అధిక ఉష్ణోగ్రతలకు గురి కాకుండా చూసుకోవడం వల్ల తెగులు తీవ్రతను తగ్గించవచ్చు. నాలుగవదిగా పచ్చరబ్బరు పురుగు. పచ్చరబ్బరు పురుగు నివారణకు ముందస్తు చర్యగా పంట వేసిన 15 రోజులకు వేప నూనె 5 మిల్లీలీటర్ల లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువైతే ఇండాక్సకార్ 1.0 మిల్లీలీటర్లు, రైనాక్సిపేర్ 0.2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాములు లేదా అసిఫెట్ 1 గ్రాము లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. కోత మరియు నూర్పిడి: ఆకులు పచ్చబారడం, రాలడం, కాయలు పసుపుగా మారి మొక్కలు ఎండిపోయి గింజ గట్టిగా మారినప్పుడు కోతకు సిద్ధమవ్వాలి. పంట కోసిన తర్వాత గింజలు తగినంతగా ఎండు వరకు ఆరబెట్టాలి. నూర్పిడి యంత్రాలతో కాని చేతితో కాని నూర్పుకోవచ్చు. శనగ గింజను నిల్వ చేయడం: దుమ్ము, ధూళి, తాలుగింజల విత్తనాలను తొలగించి నిల్వ చేయాలి. నిల్వ చేయడానికి ముందు విత్తనాలలో తేమ శాతం 9-10% మించకుండా చూడాలి. నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలను శుభ్రపరచుకోవాలి. బ్రూచిడ్ పుచ్చుపురుగు ఆశించకుండా గోనె సంచులను 10% వేప ద్రావణం పిచికారి చేసి వాడుకోవాలి లేదా 5% వేప కషాయములు ముంచి ఆరబెట్టిన గోనె సంచులను వాడాలి లేదా సంచులపై డెల్టామిత్రిన్ 2 మిల్లీలీటర్లు లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి పిచికారి చేసిన తర్వాత ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి. బస్తాలు నిల్వ చేసే గది గోడలపైన క్రింద 20 మిల్లీలీటర్ల మలాథియన్ ద్రావణం లీటర్ నీటి కలిపి పిచికారి చేయాలి. నిండిన బస్తాలను చెక్క బలలపై వరుసల్లో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త వహించాలి. గోదాములలో కాని మనుషుల సంచారానికి దూరంగా ఉన్న రూముల్లో నిల్వ ఉంచినట్లయితే అల్యూమినియం ఫాస్ఫేట్ ట్యాబ్లెట్లను తన్ను విత్తనానికి 3 గ్రాముల చొప్పున 5 రోజుల పాటు ఊదరపెట్టి తర్వాత గాలి తగలనివ్వాలి.

పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఉద్యోగులకు అందాల్సిన హక్కులు సౌకర్యాలు వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగులకు మరింత సౌలభ్యం కల్పించే విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
1: నోషనల్ ఇంక్రిమెంట్స్ అనేది ఇంతకుముందు ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇంతకుముందు ఎవరికి లేవు. అయినప్పటికీ కూడా మీ విషయం

0: సార్, మేము ఫైనాన్స్ పంపిస్తాం. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫాలో అప్ చేసి మీది తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము ఫైనాన్స్ అని చేయడం అని చెప్పడం నేను మా సెక్రటరీ భాస్కర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మా లక్ష్యం ఒకటి, సిటిజన్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని మా ప్రభుత్వ లక్ష్యం. ఆటోమేటిక్ లీవ్ శాంక్షన్ అంటే అప్లై చేసిన తర్వాత పై అధికారి సెలవు పోయినా 2 రోజులు క్యాజువల్ లీవ్ శాంక్షన్ చేసే విధానం కూడా తీసుకొచ్చాం. ఈఎస్ఆర్ తీసుకొచ్చాం. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ మాకు ఇబ్బంది అవుతున్నాయని.
1: అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇళ్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని ఎస్ఆర్బీసీ కాలనీ వద్ద నిర్వహించిన టిడ్కో గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని ఇళ్ల తాళాలను నిన్న అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ లబ్దిదారులకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వటంతో పాటు రిజిస్టేషన్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. గృహ సముదాయాలను టౌన్షిప్ తరహాలో గేటెడ్ కమ్యూనిటీలుగా అభివృద్ది చేస్తున్నామని, మిగిలిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి డిసెంబర్ 2026 నాటికి లబ్దిదారులందరికీ ఇళ్లు అందజేస్తామని చెప్పారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. భారతదేశంలో ఉన్న వైవిధ్య ప్రదేశాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
2: మీరు భవిష్యత్తులో చేపట్టబోయే రంగాల్లో పర్యాటక రంగాన్ని కూడా ఒక ప్రధానమైన రంగంగా ఎంచుకోవాల్సిందిగా, దానివల్ల మీరు చాలా ఎదగడానికి కూడా అవకాశం ఉందనేటువంటి మాటని, అలాంటి ఎదగడానికి మీరు ఆ రంగాన్ని ఎంచుకున్నట్లయితే మీకు సహకరించడానికి మేమందరం కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా విచ్చేసిన అందరికీ కూడా మరొకమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆది బెస్ట్ ని అందరికీ తెలియజేస్తున్నాను.
1: పేదలకు ఆహార భద్రత కల్పించడంతో పాటు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో జరిగిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని 85% మంది ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం పంపిణీ ఒక వినూత్న పథకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ్ ప్లస్ పథకం ద్వారా పోషకాహారం అందిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో నిర్వహించిన అంగన్వాడీ ఉత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయులు సహాయకులకు యూనిఫాం చీరలు, అంగన్వాడీ చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం 6 కీలక సేవలను అందిస్తోందని తెలిపారు. బాల సంజీవని పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నామని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్జీవన్ మిషన్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ప్రస్తుత పదవీకాలం 2027 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి 3 ఏళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఓటరు నమోదుకు ఫారం 18ను నింపాల్సి ఉంటుందని, అలాగే పోస్టు ద్వారా కూడా దరఖాస్తులు పంపించవచ్చని సూచించారు. అలాగే రాష్ట ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ సీఈఓ తెలంగాణ .nic.in ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవ్ జాతీయ స్థాయి సరస్ మేళా నిర్వహించనున్నట్లు పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు విజయవాడలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, అక్టోబర్ 8 నుంచి 23వ తేదీ వరకు విజయవాడలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని వెల్లడించారు. విజయవాడకు సాంస్కృతి

0: సాంస్కృతిక కళల నగరంగా ఉన్న గుర్తింపును మరింత బలోపేతం చేసేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు శివనాథ్ వివరిస్తూ.
1: ముఖ్యమంత్రి గారే స్వయంగా ముఖ్యమంత్రులకి ఆహ్వాన పత్రికలు కూడా పంపిస్తున్నారు. అమ్మవారి దర్శనంతో పాటు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని. నేషనల్ సరస్సు మేళా కూడా ఢిల్లీ తర్వాత మొట్టమొదటిసారిగా విజయవాడలో నేషనల్ సరస్సు మేళా జరుగుతుంది. నేషనల్ సరస్సు మేళాలో కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కళాకారులే కాదు, కళా ప్రదర్శనలే కాదు, ఆఖరికి వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా వారి ఆహార అలవాట్లకు సంబంధించిన ఫలహారశాలలు కూడా ఉండబోతున్నాయి.
0: దేశ సమగ్ర వికాసానికి ప్రజల్లో స్పూర్తిని నింపేందుకు మన్ కీ బాత్ కార్యక్రమం దోహదపడుతుందని అనపర్తి శాసనసభ్యులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా పెడపర్తిలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన నిన్న వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ సమాజానికి సేవలందిస్తున్న ప్రజల కృషిని గుర్తించి వారి సేవలను ప్రజలకు పరిచయం చేయడంలో మన్ కీ బాత్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెట్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నిన్న ఘనంగా ముగిసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గోదావరి గోల్డెన్ ఈగల్స్ 20 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 97 పరుగుల విజయ లక్ష్యాన్ని రాయలసీమ జట్టు 6 వికెట్లు కోల్పోయి 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం 6లో ఎన్నికల సంఘం మార్పులు చేసిందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై విజయవాడలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ ఫారం 6 అంశాలపై అవగాహన కల్పించేందుకు 100కు పైగా శిక్షణా తరగతులు నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఈరోజు రేపు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉద్యోగుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పర్యాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు బాలింతలకు సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పోషకాహారం అందిస్తున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. భారతం అద్య సర్జికల్ ప్రహారస్య దశమీం వార్షికీం ఆమానయతి. హ్యః విశ్వస్య సమక్షం నరేంద్ర మోదీ ప్రశాసనస్య ఉగ్రవాద విరోధీ నీతేః నవీనం ఉదాహరణం ప్రదర్శయత్. షోడశోత్తరద్విసహస్రతమే వర్షే సితంబరమాసస్య 28-29 దినాంకయోః భారతీయసైన్యబలం ఉరిప్రహారస్య ప్రత్యుత్తరే సతి సీమారేఖాం విలంఘ్య ఆతంకవాదీ శిబిరాణి వ్యనాశయత్. ప్రధానమంత్రీ నరేంద్రమోదీ సంప్రాహ యత్ అస్య సాహసిక ప్రహారస్య సంకల్పః ఏవ బాలాకోట్ వాయుప్రహారస్య అథ సింధూరాభియానస్య ఆధారశిలాం అరచయత్.
3: 10 వర్ష పహలే 28-29 సితంబర్ 2016 కు భారతీయ సేనా నే పాకిస్తాన్ మే ఆతంకీ ఠికానో పర్ సర్జికల్ స్ట్రైక్ కీ థీ. సర్జికల్ స్ట్రైక్ నే డంకే కీ చోట్ పర్ పూరీ దునియా కే సామనే భారత్ కీ ఆతంకవాద్ విరోధీ నీతి కా ఏక్ నయా ఉదాహరణ ప్రస్తుత కియా థా. बीते एक दशक

0: बालाकोट की एयर स्ट्राइक से लेकर ऑपरेशन सिंदूर तक भारत ने बार बार ये स्पष्ट संदेश दिया है कि अगर आतंकवादी भारत पर आंख उठाएंगे तो उसका करारा जवाब दिया जाएगा। अब आज का भारत आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस पॉलिसी लेकर चल रहा है।
1: प्रधानमंत्री नरेंद्र मोदी अब्रवीत यत् शल्यप्रहारः दीर्घकालात् आतंकवादं प्रति भारतस्य निर्णायकं प्रत्युत्तरम् आसीत्। सः अष्टोत्तरद्विसहस्रतमवर्षस्य सितंबरमासे दिल्ल्यां सम्भूतान् श्रृंखलाबद्ध विस्फोटान् तथा मुम्बय्याः षड्विंशतिः एकादश प्रहारं संस्मृत्य अवदत् यत् एतासु घटनासु बहुभिः निरपराधैः जनैः प्राणाः त्यक्ताः। प्रधानमंत्री स्पष्टं उक्तवान् यत् अधुना भारतम् आतंकवादस्य उपरि शून्य सहिष्णुता नीतिम् अनुसरति। अखिल भारतीय बैंक कर्मचारी संघः सम्प्राख्यापयत् यत् अद्यारभ्य त्रिदिनात्मकं राष्ट्रव्यापी बैंक कार्यस्थगनं स्थगितताम् अमुञ्चत्। भारतीय बैंकिंग संघेन सह संजातायां मन्त्रणायां समयबद्धं च विचार्य संस्था निर्णयम् अगृह्णात्। सामाजिकान्तर्जालीये सन्देशे संघः प्राह यत् वित्तीय विवादानां परिहारार्थं द्वयोः पक्षयोः सहमतिः अभवत्, अतः एतत् कार्यस्थगनं निरस्तम्। विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अवोचत् यत् भारतं कनाडा देशश्च स्वीय द्विपक्षीय संबंधान् उच्चस्तरं नेतुं तत्परौ वर्तेते। असौ न्यूयॉर्क नगरे संयुक्त राष्ट्र महासभायाः प्रसंगे कनाडा देशस्य विदेश मंत्रिणा सह मिलितवान्। सामाजिक माध्यमेन संसूचयत् डॉक्टर जयशंकरः अवदत् यत् इयं मंत्रणा अतीव सफला आसीत्, उभौ देशौ च संबंधानां दृढ़ीकरणाय कार्यं कुरुतः। कृषि कृषक कल्याण मंत्री शिवराज सिंह चौहानः अद्य नवदिल्ल्यां रवि अभियान 20-26 निमित्तं द्विदिवसीयं राष्ट्रिय कृषि सम्मेलनं समुद्घाटितवान्। कृषि मन्त्रालयः प्राह यत् अस्य सम्मेलनस्य मुख्यम् उद्देश्यं तावत् केन्द्र राज्ययोः पारस्परिकं समन्वयं विधाय कृषि उत्पादनस्य उत्पादकतायाः कृषकाणाम् आयस्य च संवर्धनार्थं एकां नीतिं रचयितुम् अस्ति। भारत निर्वाचन आयोगः दिल्ल्यां सम्प्रवर्तमानायाः विशेष गहन पुनरीक्षण योजनायाः कालविपर्ययम् अकरोत्। पुरुष क्रिकेट क्रीडायां विराट कोहली शुभमन गिल इत्येतयोः भव्येन शतकेन गतरात्रौ तिरुवनन्तपुरम नगरे प्रथमायाम् एकदिवसीय क्रीडायां वेस्टइंडीज दलं पराभूय भारतेन अष्टस्तोभैः विजयं समधिगतम् इति वार्ता।
2: आकाशवाणी कडप केंद्रम నిలయంలో సమయం 7 గంటలు. కడప కేంద్రం ద్వారా ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల సమాహారాన్ని మీకు పరిచయం చేసే ప్రసార విశేషాల సమయమిది. ఉదయం నుంచి రాత్రి వరకు మీతో కలిసి సాగే కార్యక్రమాల విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రసారంలో ఉదయం 7:15 కాంతిరేఖలు. ఇందులో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం. ఈ శీర్షికన ర్యాబిస్ డే సందర్భంగా కుక్కకాటు, ఇతర జంతువుల వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ అంశంపై డాక్టర్ కె గోపీనాథ్ గారి ప్రసంగం వింటారు. అనంతరం న్యాయ సలహాలు శీర్షికన భూతగాదాలు, ఈ అంశంపై న్యాయవాది శ్రీ కె లక్ష్మణాచారి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. ఈ కార్యక్రమాలు ఈ ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో. 8:30 తిరుపతి జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమం, 10:00 మనోరంజని, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు.

11 గంటలకు చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వినవచ్చు. 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి సరస్వతి వాసుదేవ్ గారిచే వీణావాదనం వింటారు. 12:40 మనోరంజని, ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు. మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ఈ 1:30 మహిళా స్రవంతి, మహిళా సాధికారత వార్తలు, ఆ తర్వాత అందమే ఆనందం సౌందర్య చిట్కాలు వింటారు. 12:15 చిత్రసీమ.

ఇక సాయంత్రం 5 గంటలకు చిత్రగీతాలతో 2 ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రజ్ఞ ప్రత్యక్ష క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6 గంటలకు ప్రసార విశేషాలు. పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఈ సాయంత్రం 6:30 శ్రీ కె కొండయ్య బృందం ఆలపించిన చెక్కభజన గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. ఈ రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల. ఇందులో రబీలో సాగుకు అనువైన ఆరుతడి పంటల యాజమాన్యం, ఈ అంశంపై అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం వర్షాధార వ్యవసాయ విభాగాధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారి ప్రసంగం వింటారు. ఈ రాత్రి 7:15 7:45 వికసిత్ భారత్, 8 గంటలకు దార్శనిక భారత్. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:15 చిత్రసీమ. రాత్రి 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమలో అలనాటి గీతాలు వినవచ్చు. ఈ రాత్రి 10 గంటలకు 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:20 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

0: భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ మ్యాచ్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. సాంకేతికత వైద్యుని మానవ స్పర్శకు ప్రత్యామ్నాయం కాలేదని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. నిన్న తిరువనంతపురంలో జరిగిన ఎస్యూటీ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ ప్రసంగించారు. తమ సంభాషణలో స్పష్టంగా ఖచ్చితంగా ఉండాలని యువ వైద్యులను రాధాకృష్ణన్ కోరారు. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 12 కొత్త ఎయిమ్స్ సంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో కేరళంలో కూడా ఎయిమ్స్ ఏర్పాటవుతుందని రాధాకృష్ణన్ చెప్పారు.
1: టెక్నాలజీ క్యాన్ అసిస్ట్ అ డాక్టర్ బట్ ఇట్ క్యాన్ నాట్ రీప్లేస్ ది హ్యూమన్ టచ్ ఆఫ్ ఎ డాక్టర్. మెషిన్ క్యాన్ అనలైజ్, ఎ రోబోట్ క్యాన్ అసిస్ట్ బట్ దేర్ ఇస్ నో కంపారిజన్ దట్ హ్యూమన్ టచ్ బై ఎ డాక్టర్ టు ద పేషెంట్. An algorithm can identify patterns, but patient still needs a doctor who can listen, understand, reassure and take the response.
0: Kendra Vyavasaya Shakha Mantri Shivraj Singh Chauhan ee roju New Delhi lo rabi campaign 2026 lo bhaganga 2 rojula jatiya vyavasaya sadasunu prarambhistaru. Raboye rabi season ku sambandhinchina keelaka pradhanyatalu sannadhata pai charchinchenduku vyavasaya shakha ee sadasunu nirvahistondi. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి ఉత్పాదకత సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన 3 రోజుల దేశవ్యాప్త బ్యాంకు సమ్మె వాయిదా పడినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. సమ్మెకు సంబంధించిన అంశాలపై నిన్న రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య జరిగిన సమాపేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐబీఈఏ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. భారత్ కెనడా తమ ద్వైపాక్షిక సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్దమవుతున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ఈ చర్చలు ఫలవంతంగా జరిగాయని, సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని డాక్టర్ జయశంకర్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. వాణిజ్యం, ఇంధనం, సాంకేతికత, భద్రత, విద్య వంటి రంగాలకు సంబంధించిన పలు ఉన్నత స్థాయి సమావేశాలను ఒప్పందాలుగా మార్చాలని ఇరుపక్షాలు చూస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి న్యూఢిల్లీలో హౌస్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ కమిటీ చైర్మన్ బ్రియాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో నిన్న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు భారత్ అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల అమల్లోకి వచ్చిన రష్యా ఇరాన్లపై ఆంక్షల చట్టం సంబంధాలపై చర్చించారు. ఇరుపక్షాలు పరస్పర ఆసక్తి ఉన్న అంతర్జాతీయ సమస్యలు, ఇంధన భద్రత, ఉగ్రవాదం, నౌకాయాన స్వేచ్ఛపై కూడా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు దోహాలో జరిగే ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు గవర్నర్ల బోర్డు 11వ వార్షిక సమావేశానికి హాజరవుతారు. అనంతరం ఏఐఐబీ అధ్యక్షుడితో పాటు జోర్డాన్, స్విట్జర్లాండ్, అల్జీరియా, సౌదీ అరేబియా, నేపాల్ దేశాల అధ్యక్షులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. పర్యటన సందర్భంగా సీతారామన్ ఖతార్ వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరుపుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ తన జీవితాన్ని హిందుత్వ, దేశం, సామాజిక సేవకు అంకితం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అశోక్ సింఘాల్ శత జయంతి ఉత్సవాలలో మంత్రి ప్రసంగించారు.

0: సింఘాల్ నిరాడంబరత, దేశభక్తి, పోరాట స్పూర్తి, ధర్మం పట్ల భక్తి, స్వయం సేవక్ ఆదర్శం పట్ల నిబద్దత కలిగి ఉన్నారని ప్రశంసించారు. మాజీ విహెచ్పి అధ్యక్షుడికి హిందూ ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, సంస్కృతం, భారతీయ సంస్కృతి, సాధువుల సంప్రదాయం పట్ల అపారమైన గౌరవం ఉందని అమిత్ షా అన్నారు.
1: అశోక్ జీ కా జీవన్ కై సారే కిశోరో కే లియే, యువాఓ కే లియే ఏక్ ఇన్స్టిట్యూషన్ హై. ఉన్కే జీవన్ కా సత్వ, ఉన్కా తప్, ఉన్కీ సాదగీ ఔర్ ఉన్కా పురుషార్థ హర్ యువా కే లియే అనుకరణ కర్నే యోగ్య గుణ హై ఔర్ స్వాభావిక రూప్ సే ఉన్కా స్మరణ హమేశా యువాఓ కో జాగృత్ కర్తా రహేగా.
0: కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి ప్రపంచానికి ఒక కొత్త ఉదాహరణను చూపిన సర్జికల్ స్ట్రైక్స్ 10వ వార్షికోత్సవాన్ని భారత్ జరుపుకుంటోంది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీలలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారత సైన్యం లక్షిత సర్జికల్ స్ట్రైక్ను నిర్వహించింది. ఈ వార్షికోత్సవం దశాబ్ద కాలంగా అభివృద్ది చెందిన జాతీయ భద్రతా చర్యలను ఉద్ఘాటిస్తుంది. 2016లో చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025లో ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని ప్రభుత్వం పేర్కొంది. నిన్న రాత్రి 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్లు సెంచరీ చేశారు. 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 41.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసి 3 వన్డేల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. వన్డే క్రికెట్లో కోహ్లీకి ఇది 55వ శతకం. ఈ ఇన్నింగ్స్లోనే 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకున్న కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన 2 బ్యాటర్గా నిలిచారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ఆసియా క్రీడలలో పురుషుల క్రికెట్ 2వ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా ఈరోజు నిషిన్లోని కోరోగి స్పోర్ట్స్ పార్క్లో జరిగే మ్యాచ్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో రజత పతకం సాధించిన ఆన్సీ సోజన్, మహిళల 200 మీటర్ల ఈవెంట్లో కాంస్య పతకం గెలుచుకున్న హరిత భద్రకు రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఆన్సీ ప్రదర్శన ఒక ఉత్కంఠభరితమైన ఫైనల్ అని, ఇది ఆమె నైపుణ్యానికి, పట్టుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. అత్యంత పోటీ ఉన్న రేసులో హరిత తన స్థానాన్ని నిలబెట్టుకుని చిరస్మరణీయమైన ముగింపును సాధించిందని రాష్టపతి అన్నారు. పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగాల్లో రజత పతకాలు సాధించిన అనహత్ సింగ్, అభయ్ సింగ్లకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందనలు తెలిపారు. పురుషుల హైజంప్లో రజత పతకం గెలుచుకున్న సర్వేష్ కుషారికు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, ఉత్తరాఖండ్లలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకళ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రతి గ్రామం అభివృద్ది చెందినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి ఖతార్లో పర్యటిస్తారు. 3 వన్డేల క్రికెట్ సిరీస్లో భాగంగా తిరువనంతపురంలో వెస్టిండీస్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో నిన్న భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

0: కాంతి రేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం ఈ శీర్షికన ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం సందర్భంగా కుక్కకాటు ఇతర జంతువుల వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ కె గోపీనాథ్ గారి ప్రసంగం, ఆ తర్వాత న్యాయ సలహాలు ఈ శీర్షికన భూ తగాదాలు ఈ అంశంపై న్యాయవాది శ్రీ కె లక్ష్మణాచారి గారితో పరిచయం వింటారు. ముందుగా వినండి, ప్రపంచ ర్యాబిస్ దినోత్సవం సందర్భంగా కుక్కకాటు ఇతర జంతువుల వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ కె గోపీనాథ్ గారి ప్రసంగం.
1: ఈ మధ్యకాలంలో మనం వైరస్ల వల్ల వచ్చే వ్యాధుల గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ వైరస్ వ్యాధులు కొన్ని సందర్భములలో ప్రాణాంతకమవుతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని సందర్భములలో అంటూ ఉన్నాను, కానీ నేడు మనం చర్చించే రేబీస్ అనే వ్యాధి లక్షణాలు బయటపడితే ప్రాణం ఉండటం అనేటువంటిది ఉండదు. అంత భయంకరమైనటువంటి వ్యాధి, కానీ ఈ వ్యాధిని నివారించవచ్చు. లక్షణాలు బయటపడిన తర్వాత క్యూర్ చేయటము అనేటువంటిది అసాధ్యం, ప్రాణాన్ని కాపాడటము అనేటువంటిది కూడా అసాధ్యం. అసలు వైరస్ అంటే ఏమిటి? ఎందుకంటే ఈ మధ్య ముందుగా చెప్పుకున్నట్లుగా చాలా చాలా వైరల్ డిసీజెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. వైరస్ అనేది ఒక సూక్ష్మాతి సూక్ష్మ జీవి. జీవి అనే దానికంటే జీవం కాని జీవి అనాలి, జీవము కాని జీవి. అందులో జీవ పదార్థం ఉంటుంది, కానీ అది కొన్ని ప్రత్యేకమైన సందర్భములలో మాత్రమే ప్రాణం సంతరించుకొని చైతన్యవంతమై వ్యాధికారకం అవుతుంది. ఉదాహరణకు గుడ్డును పోల్చుకుంటాం, అంటే ఎగ్. అది ఒక జీవిగా బయటికి రావాలి అంటే పొదగబడాలి, పొదుగు లేకపోతే అది గుడ్డులాగానే మిగిలిపోతుంది. అలాగే విత్తనం కూడా, దానికి భూమి, నీరు, సరైన వాతావరణము, సరైన పోషకము ఉంటే అది మొలకెత్తుతుంది. కానీ జీవ పదార్థం అనేటువంటిది లోపల ఉన్నా కూడా దానికి కావలసిన పదార్థములు, దానికి కావలసినటువంటి ఇతరములు ఉంటే మాత్రమే అవి చైతన్యవంతం అవుతాయి. అలాగే వైరస్ కూడా, అది మానవ శరీరంలోకి ఇతర జంతువుల ద్వారా ప్రవేశించి నెమ్మదిగా శరీర కణములలోనికి చొచ్చుకొని వ్యాప్తి చెందడం ప్రారంభిస్తుంది. ఇక రేబీస్ విషయానికి వస్తే, అది కొన్ని జంతువుల ద్వారా శరీరంలోనికి ప్రవేశించి ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పకుండా ప్రాణం తీసే వ్యాధిగా పరిణమిస్తుంది. రేబీస్ ప్రధానంగా ఏ జంతువుల ద్వారా వ్యాపిస్తుంది అని అనుకున్నప్పుడు, కుక్కలు, పిల్లులు, కోతులు, గబ్బిలాలు, ఎలుకలు, ఈ జంతువుల ద్వారా ఈ రేబీస్ అనేటువంటి వ్యాధి వ్యాపించటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని జంతువుల ద్వారా వ్యాపించే వ్యాధి అని అంటారు, జూనాటిక్ డిసీజెస్ అంటారు వీటిని. జంతువు కరిచినా, కాటు పెట్టినా, లేదా లాలాజయం, కళ్ళు, నోటి వంటి భాగాలకు తగిలిన మొదట గాయాన్ని సబ్బు మరియు ప్రవహించే నీటితో, ఇక్కడ ప్రవహించే నీటితో అంటున్నాం, అక్కడ ఒక కుళాయి కింద పెట్టుకోవాలి ఆ గాయమైనటువంటి ప్రదేశాన్ని. సుమారు 15 నిమిషాలు బాగా కడగాలి. ఆ తర్వాత ఆలస్యం చేయకుండా హెల్త్ కేర్ సెంటర్కు వెళ్లి రేబీస్ పోస్ట్ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్ అవసరమా అని వైద్యుడి సలహా తీసుకోవాలి.

కొన్ని రకాల ఎక్స్పోజర్లలో రేబిస్ ఇమ్యునోగ్లోబిన్ అనేటువంటి మందును కూడా వాడతారు. ఇది సిద్ధంగా ఉన్న యాంటీబాడీస్ను అందిస్తుంది. ఈ రేబిస్ ఇమ్యునోగ్లోబిన్ అనేటువంటిది యాంటీబాడీస్ను ఈ వైరస్ మీద పోట్లాడేటువంటివి. అవసరమైన సందర్భాల్లో సాధారణంగా గాయం చుట్టూ లోపల వైద్య నిపుణులు ఇస్తారు. రేబిస్ ఇమ్యునోగ్లోబిన్ ఎలా యాక్ట్ చేస్తుంది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం ఏమిటంటే 2030 నాటికి డాగ్ మీడియేటెడ్ హ్యూమన్ రేబిస్ డెత్స్ ను జీరో చేయాలి అనేటువంటి సంకల్పంతో WHO పనిచేస్తూ ఉంది. దీనికోసం మనమందరము కూడా సహకరించాలి. మనకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రేబిస్ వ్యాక్సినేషన్ వంటి అవసరమైన PEP సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాబట్టి కుక్క కాటు లేదా జంతువు వల్ల గాయం అయినప్పుడు ఇంట్లోనే నిర్ణయం తీసుకోకుండా వెంటనే హాస్పిటల్కు వెళ్లాలి. పీఈపీ అంటే ఏంటి? పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు దాన్ని. ఒకవేళ రేబిస్ కేవలం కుక్కల వల్ల మాత్రమే కాదు, ఇందాక మనం అనుకున్నట్లుగా ఇతర జంతువుల వల్ల కూడా సోకుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రేబిస్ సర్వసాధారణముగా గాలి ద్వారా వ్యాపించదు. అయితే కొన్ని అత్యంత అరుదైన పరిస్థితుల్లో గబ్బిలాలు ఉండే గుహల్లో వైరస్ కలిగిన ఏరోసాల్స్ కి గురి కావడం వంటి ప్రత్యేక ఎక్స్పోజర్లు నమోదయ్యాయి. ఇది చాలా చాలా అరుదు. జంతువు కరిచిన తర్వాత దాన్ని సురక్షితంగా అందుబాటులో ఉంచగలిగితే, అంటే ఏది, ఆ కరిచిన జంతువును ఆరోగ్య అధికారులు లేదా వెటరినరీ అధికారుల సూచన ప్రకారం 10 రోజుల పరిశీలన చేయవచ్చు. కుక్క లేదా పిల్లి 10 రోజుల పరిశీలనలో ఆరోగ్యంగా ఉంటే ఆ ఎక్స్పోజర్ సమయంలో అది ఇన్ఫెక్టివ్ గా ఉండే అవకాశం లేదని పరిగణిస్తారు. అయితే వ్యాక్సిన్ అనేటువంటిది ప్రారంభించాలా లేదా ఆపాలా అనే నిర్ణయాన్ని మీరు తీసుకోకండి. వైద్యుడి సలహా మేరకే మీరు నిర్ణయం చేయాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అంటే ఏంటి? ఏ జబ్బుకైనా ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేటువంటిది, ఏ ఇన్ఫెక్షన్ కైనా కూడా మన శరీరంలో వైరస్ ప్రవేశించిన సమయం నుండి లక్షణాలు కనిపించే వరకు ఉండేటువంటి కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అని అంటారు. ఇక రేబిష్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అనేటువంటిది సాధారణముగా 1 నుంచి 3 నెలల వ్యవధి ఉంటుంది. అయితే ఇది కొన్ని రోజుల నుంచి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం కూడా ఉండే అరుదైన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని రోజులు అయ్యాయి కాబట్టి రేబిస్ రాదు అని స్వయంగా నిర్ణయించుకోవడం అనేటువంటిది సరికాదన్నమాట. గాయం ఏర్పడిన తర్వాత ఆ గాయాన్ని 3 విధాలుగా చెప్పుకోవచ్చు, 3 కేటగిరీలుగా. గాయం పప్పి లాంటివి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు చాలా మంది. పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అందరూ ఉంటారు. ఇళ్లలో పెంచుకుంటే కుక్కలు ఆ నాలుకతో నాకుతూ ఉంటాయి. శరీరం పైన ఎలాంటి గాయము లేకుండా ఉన్నప్పుడు అవి శరీరం పైన నాకినా పర్వాలేదు. కానీ శరీరం పైన ఏదైనా కొద్దిగా గాయం ఉన్నా అది నాకినప్పటికీ కూడా చాలా చాలా డేంజరస్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే చిన్న గాయం, బ్లీడింగ్ అంతగా లేదు, అది ఫస్ట్ కేటగిరీ కింద తీసుకుంటా. బ్లీడింగ్ లేదు, ఏదో గీరినట్లో చిన్న గాయం అయినట్లు కనపడుతుంది, బ్లీడింగ్ కనపడటం లేదు, స్కిన్ మాత్రం లేచి ఉంటుంది, అటువంటిప్పుడు అది ఫస్ట్ డిగ్రీ కింద చూస్తారు. ఇక రెండవది గాయం అవుతుంది, గాయంలో నుండి రక్తం వస్తూ ఉంటుంది, అది సెకండ్ డిగ్రీ కింద పరిగణించాలన్నమాట. ఇక మూడవది తీవ్రమైనటువంటి గాయాలు చేస్తాయి. కొన్ని కుక్కలు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి. ఈ 3 కేటగిరీల్లో కూడా ప్రధానంగా వ్యాక్సినేషన్ అనేటువంటిది తప్పనిసరి. వ్యాక్సినేషన్ వేయించుకుంటేనే మనము ఆ ప్రాణాంతకమైనటువంటి వ్యాధి నుండి రక్షింపబడగలుగుతాము. యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆసుపత్రులలో ఫ్రీగా లభ్యమవుతూ ఉంటుంది. ప్రైవేట్ మెడికల్ షాప్స్ లో కూడా ఈ వ్యాక్సినేషన్ అనేటువంటిది లభ్యమవుతుంది. 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ మనకు దొరుకుతూ ఉన్నాయన్నమాట రేబీస్ కు సంబంధించి. ఒకటేమో ఇంట్రా డర్మల్ వ్యాక్సినేషన్ అంటారు, ఇంకో దాన్ని ఇంట్రా మస్కులార్ వ్యాక్సినేషన్ అంటారు. ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా

తేడా ఉంటుంది. ఇక ఎప్పుడెప్పుడు ఇస్తూ ఉంటారు అని అంటే, కుక్క కరిచి మనం హాస్పిటల్కు వెంటనే వెళితే అది జీరో డే అవుతుందన్నమాట. సో జీరో డే మనం ఒక వ్యాక్సినేషన్ ఇస్తాం. ఫస్ట్ ఈస్ జీరో డే, ది అదర్ వన్ ఈస్ థర్డ్ డే. జీరో డే నుంచి 1, 2, 3. సో థర్డ్ డే 3వ రోజు ఇస్తారు, తర్వాత 7వ రోజు ఇస్తారు, తర్వాత 28వ రోజు ఇస్తారు. ఇప్పుడు వ్యాక్సిన్ కొంతమంది ఏం చేస్తారంటే వెంటనే వెళ్లి తీసుకోలేరు, ఏదో తాత్సారం చేస్తారు, లేదు నాకు కుక్క ఖర్చులేదులే అనుకుని భ్రమలో ఉంటారు. అటువంటి సందర్భాల్లో సాధారణంగా 7 రోజుల లోపు వ్యాక్సిన్ తీసుకుంటే దాని యొక్క ప్రభావం మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశం ఉంది. అయితే తప్పనిసరిగా అదే రోజు నుండి ఎప్పుడైతే మనం ఈ వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామో, ఆ ప్రొటెక్షన్ అనేటువంటిది, ఆ రక్షణ అనేటువంటిది మనకు పరిపూర్ణంగా లభ్యమవుతుంది. సరే, మనకు వ్యాక్సినేషన్స్ ఇంట్రాడర్మల్ కానీ లేదు ఇంట్రామస్కులర్ కానీ తీసుకున్న తర్వాత మనకు పూర్తి రక్షణ మనం పొందినట్లేనా అంటే, అది తప్పకుండా 99 పాళ్లు మనకు ప్రొటెక్షన్ వచ్చినట్లే. అయితే కుక్క కాటు తీవ్రతను బట్టి, కరిచిన ప్రదేశాన్ని బట్టి, అంటే మొహం మీద, తలకు దగ్గరలో, అంటే బ్రెయిన్కు దగ్గరలో, ఇటువంటి సందర్భాల్లో గాయం ఎక్కువగా అయినప్పుడు, ఇటువంటి సందర్భాల్లో కొద్దిగా తీవ్రత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఇందాక నేను చెప్పినట్టుగా ఇమ్యునోగ్లాబిన్ అనేటువంటి ఇది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, అది కూడా ఇస్తూ ఉంటారు. కాబట్టి వ్యాక్సినేషన్ వేసుకుంటే మాత్రం 99% మనకు రక్షణ వచ్చినట్లే. కాబట్టి గాయం పెద్దగా ఉండేటప్పుడు తప్పకుండా ఈ రేబిస్ ఇమ్యునోగ్లాబిన్ అనేటువంటిది కూడా మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంది పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. పోస్ట్ ఎక్స్పోజర్ అంటే కరచిన తర్వాత మనం దీని గురించి మాట్లాడుకున్నాం. కొంతమందికి ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అవసరమైతుంది. ప్రీ అంటే ముందుగానే వేసుకోవాలనా, అవసరమా, ఎవరికి అవసరము? వెటనరీ డాక్టర్స్ కి, తర్వాత వెటనరీ హాస్పిటల్స్, ఆ జంతువులకు సంబంధించినటువంటి వైద్యశాలలో పనిచేసేటువంటి స్టాఫ్ వాళ్లకు, తర్వాత ల్యాబొరేటరీలో టెస్ట్ చేసేటువంటి వారికి, తర్వాత స్ట్రే డాగ్ వర్కర్స్ అంటే వీధి కుక్కలను పట్టుకునే దానికి వస్తూ ఉంటారు అటువంటి వారికి, ఎక్కువగా ఉన్న ఇతర రేబీస్ ఎక్స్పోజర్ కు అవకాశం ఉన్నటువంటి ఎవరైతే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా ప్రీ ఎక్స్పోజర్ వ్యాక్సినేషన్ అనేటువంటిది చాలా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా ఈ ప్రీ ఎక్స్పోజర్ అనేటువంటిది తీసుకోవాలి? జీరో డే ఒకటి, 7th డే 1 తీసుకోవాలి. దాంతో అయిపోయిందా? దాంతో అయిపోలే. ప్రతి సంవత్సరము వాళ్ళు ఒక బూస్టర్ డోస్ తీసుకుంటూ ఉండాలి. బూస్టర్ డోస్ తీసుకుంటుంటే వాళ్ళకు మళ్ళా 3 సంవత్సర కాలం వరకు ఆ ప్రొటెక్షన్ అనేటువంటిది ఉంటూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ప్రతి వాళ్లము కూడా రేబీస్ ను గురించి అవగాహనతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. డాక్స్ ను పెంచుకోవటం అనేటువంటిది చాలా సరదాగా చేసుకుంటూ ఉంటారు చాలా మంది, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోరు. ఈ పెట్ డాగ్స్ విషయానికి వచ్చినప్పుడు వాటికి వ్యాక్సినేషన్ చేయించాలి. వాటికి కూడా ఇదే విధమైనటువంటి వ్యాక్సినేషన్ సంవత్సరానికి ఒకసారో, ఇంకా కొన్ని సందర్భాల్లో 3 సంవత్సరాలకు ఒకసారి కూడా ప్రిలిమినరీగా ఈ విధంగా ఈ పీరియడ్స్ ప్రకారంగా ఇస్తూ, సంవత్సరానికి లేకపోతే 3 సంవత్సరాలకు ఒకసారి రెగ్యులర్ గా వాటిని వ్యాక్సినేషన్ తో పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే వాటికి ఇమ్యూనిటీ ఉంటుంది, అప్పుడే వాటికి రేబీస్ వ్యాధి సోకదు, అప్పుడే అవి మన ఇంటిలో పెరగటానికి సురక్షితము. ఇది ముందుగా మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. అది వ్యాక్సినేట్ అయిందా లేదా తెలుసుకోవాలి. వ్యాక్సినేషన్ కాకపోతే వ్యాక్సినేషన్ చేయించాలి. రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేయిస్తూ ఉండాలి. తర్వాతనే ఆ పెట్ డాగ్స్ అనేటువంటిది మనం ఇంట్లో పెంచుకోవాలి. చాలామంది ఈ మధ్య కాలంలో పిల్లులు అట్లాంటి వాటిని కూడా పెంచుకుంటున్నారు. వాటికి కూడా వ్యాక్సినేషన్ చేయించటము అనేటువంటిది చాలా చాలా అవసరము. ఇక కొంతమంది చెప్తుంటారు, నన్ను కరిచిన కుక్క 15 రోజులు బతికే ఉంది కాబట్టి వ్యాక్సిన్ అవసరం లేదు అని వాళ్లకు వాళ్లే నిర్ణయించుకుంటుంటారు. కుక్కను అబ్జర్వేషన్ లో ఉంచడం గురించి మెడికల్ గైడెన్స్ ఉంది, కానీ వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా అనేటువంటి నిర్ణయం వైద్యాధికారి తీసుకోవాలి, కానీ మీరు స్వయంగా నిర్ణయం తీసుకోకూడదు. నడుములో వేయించుకోవచ్చా? చేయించుకోవాలి, నేను నడుములో మాత్రమే చేయించుకుంటా అంటున్నారు. లేదు, తప్పకుండా చేతికి మాత్రమే, అంటే ఈ జబ్బల పైన మాత్రమే చేయించుకోవాలి. కాబట్టి రేబీస్ గురించి, ఇన్ఫెక్షన్ గురించి, మనం రేబీస్ అనేటువంటిది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ అంటే మన అందరికీ తెలుసు సాంక్రమిక వ్యాధి, ఒకరి నుంచి

0: ఒకరికి సంక్రమించేటువంటి వ్యాధి. ఏ విధంగా సంక్రమిస్తుంది? అది త్రూ ఎయిర్ గాని, త్రూ వాటర్ ద్వారా, త్రూ ఏదో ఏ ఇన్ఫెక్షన్ అయినా. కానీ ఇక్కడ రేబీస్ విషయానికి వచ్చినప్పుడు జంతువు నుంచి మనకు వస్తూ ఉంది. ఏ జంతువుల నుంచి వస్తుందన్న విషయం కూడా మనం చర్చించడం జరిగింది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఇది నివారించుకోవలసినటువంటి వ్యాధే కాని తరువాత వైద్యం చేయించుకోవాల్సినటువంటి వ్యాధి కాదు అని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వారి వారి పెట్ డాగ్స్ కు వ్యాక్సినేషన్ వేయించి అవసరమైన సందర్భాల్లో వారు కూడా వ్యాక్సినేషన్ వేసుకుని ప్రాణాలు కాపాడుకోవాలి. జంతు ప్రేమ ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉంటారు, ఉన్నారు. కానీ మన ప్రాణం కంటే జంతు ప్రాణం అనేటువంటిది ముఖ్యం కాదు. అది మనం ప్రాణం వరకు వచ్చినప్పుడు జంతువులను ఏ విధంగా ఉంచాలనో, ఏ విధంగా పెంచుకోవాలనో, ఏ విధంగా వాటిని వ్యాధుల నుండి దూరం చేయాలనో తెలుసుకొని వాటిని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
1: ఆరోగ్య సౌభాగ్యంలో మీరింతవరకు ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం సందర్భంగా కుక్క కాటు ఇతర జంతువుల వల్ల కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ కె గోపీనాథ్ గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు కాంతి రేఖలు కార్యక్రమంలో. తర్వాత న్యాయ సలహాలు. ఈ శీర్షికన భూతగాదాలు అనే అంశంపై న్యాయవాది శ్రీ కె లక్ష్మణాచారి గారితో పరిచయం వింటారు.
2: మనం ప్రతిరోజు చూస్తున్నాం, ఏ మీడియాలో చూసినా కూడా పట్టణాల్లో అయితేనేమి, పల్లెల్లో అయితేనేమి, ఇంటి స్థలాలు అయితేనేమి, పొలాలు అయితేనేమి, వీటికి సంబంధించి అనేక లిటిగేషన్స్ వచ్చి రోజు కోర్టులు చుట్టూ తిరగడం, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు భూములు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటికి ఎలాంటి సమస్యలు వస్తాయి అన్న విషయాలు మన శ్రోతలతో పంచుకోవడానికి ప్రముఖ న్యాయవాదిగా ఉన్నటువంటి కె లక్ష్మణాచార్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈరోజు ఈ భూ తగాదాలకు సంబంధించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి లక్ష్మణాచార్య గారు.
3: నమస్కారం అండి నాగేశ్వర రెడ్డి గారు.
2: మీరు గత దాదాపుగా 40 ఏళ్ళ నుంచి న్యాయవాది వృత్తిలో ఉంటున్నారు, ముఖ్యంగా సివిల్లో చాలా నైపుణ్యత ఉంది మీకు. ముఖ్యంగా ఈ పట్టణాల్లో కానీ పల్లెల్లో ఇంటి స్థలాలకైతే ఎవరు చూసినా 3 రిజిస్ట్రేషన్లైనా 4 అయినాయని రోజు కోర్టులు తిరుగుతున్నారు కదా, ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏమిటంటారు?
3: ఈ మధ్యలో ఈ ఆస్తుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోవడం అనేటువంటిది ప్రముఖమైనటువంటి కారణం.
2: ఓకే,
3: అది ఒకటి. రెండవది, ఈ కొనేటువంటి వ్యక్తి సరైనటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకోకుండా ఆయన ఏదో ఒక స్థలం తీసుకుని ఇల్లు కట్టుకుని ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుందాం అనేటువంటి యొక్క అవసరమైతే ఉంటుంది, కానీ అది కట్టుకునేటప్పుడు అమ్మేటువంటి ఆయనకు సరైనటువంటి హక్కు ఉన్నదా లేకుండా ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కానీ తీసుకున్నట్టయితే భవిష్యత్తులో వారికి వారు కొన్నటువంటి యొక్క ఆస్తి పైన హక్కు ఉంటుంది. తదుపరి వాళ్ళకి ఏదన్నా ఆర్థిక అవసరాలకు వచ్చినప్పుడు బ్యాంకు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కూడా వాళ్ళు కొన్నటువంటి వారికి సరైనటువంటి యొక్క హక్కు టైటిల్ కానీ ఉన్నట్టయితే వారికి ఆర్థిక సహాయం కూడా లభించేటువంటి యొక్క అవకాశం ఉంటుంది.
2: ఓకే,
3: మరి అట్లాంటి లేనప్పుడు మీరు ఉదాహరణకు లేఅవుట్లు వేసింటారు,
2: అవును,
3: ఆ లేఅవుట్లు అప్రూవ్ కనే లేకుండా పోయినట్టయితే భవిష్యత్తులో వాళ్ళు వేసిండేటువంటి యొక్క దాంట్లో ముఖ్యంగా ఏదన్నా ఒకటి మాస్టర్ ఏదన్నా ఇది కానీ రోడ్డు పోయింది అంటే, ప్రముఖంగా టౌన్ ప్లాన్లో ఉండేటువంటిది మీ ప్లాట్లోనే కంప్లీట్గా మాస్టర్ ప్లాన్లో మీరు కొన్నటువంటి ప్లాట్లో రోడ్డు కనుక పోయినట్టయితే మీకు ఎటువంటి హక్కు రాదు.
2: మనకి ఎలాంటిది
3: మీకు ఎలాంటి హక్కు రాదు, ఎందుకంటే అది లేఅవుట్లో అప్రూవ్ కనుక ఉన్నట్టయితే వాళ్ళు మాస్టర్ ప్లాన్ను బట్టి వాళ్ళు అప్రూవల్ అనేటువంటిది జరుగుతుంది.
2: ఓకే,
3: మీరు కన్నా అప్రూవల్ కన్నా పొందకపోయినట్టయితే సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు కానీ గ్రామ పంచాయతీ వాళ్ళతో చేయకుండా అప్రూవ్ లేనటువంటి యొక్క లేఅవుట్లు కొనుక్కున్నట్టయితే దానికి ఉన్నటువంటి యొక్క సమస్యలు ఇంత అని చెప్పలేము. ఇది ఒక సమస్య. రెండవది, ముఖ్యంగా వీళ్ళు ఈ పెరిగిపోయిండేటువంటి యొక్క ధరలకు తగ్గట్టుగా స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్ట్రేషన్ కానీ
2: గవర్నమెంట్
3: ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో అది తగ్గించుకోవాలా అని చెప్పి దానికి వేరే మార్గాలు వెతుక్కోవడంలో విపరీతమైనటువంటి యొక్క సమస్యలు కోడి తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక మాట ప్రముఖంగా చెప్పుకోవాలి, ప్రతి ఒక్కరికి ఈ ఆస్తికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పుడు చిన్న విన్నపం ఏమంటే ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క ధరలను కనుక తగ్గించినట్టయితే, రిజిస్ట్రేషన్ కానీ స్టాంప్ డ్యూటీ కానీ తగ్గించినట్లయితే ప్రజలు ప్రోత్సాహకరంగా ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు అవాయిడ్ చేసి

0: అవకాశం ఉంటుంది.
1: ఇప్పుడు మీరు అన్న ధరలు తగ్గిస్తే రిజిస్ట్రేషన్ అన్నారు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే టౌన్ లో మనకు సెంటు 10 లక్షలు మార్కెట్ వాల్యూ ఉంటే గవర్నమెంట్ రెంట్ 2 లక్షలే ఉంటా ఉంటే దానివల్ల కూడా చాలా లాస్ వస్తా ఉంది గవర్నమెంట్ కి అంటున్నారు.
0: కరెక్టే, దాని గురించి ఇది లేదు. కానీ ఇక పెంచడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, స్టాంప్ డ్యూటీ ఫిక్స్డ్ గా ఉంటుంది, వాల్యూ పెంచుతున్నాడు. వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలకు ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా తీసుకున్నారు తప్పితే, ప్రజలు దీని వలన ఉన్నట్టయితే డిస్కరేజ్ చేసుకుని పోతాడు. ఇప్పుడు బాడుగ తీసుకుంటున్నాడు, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు బాడుగ ఒప్పందాన్ని చేసుకోవడం లే. ఒకవేళ బాడుగ ఒప్పందాన్ని రిజిస్టర్ చేసుకోకుండా పోయినట్టయితే ఉత్తర్వు స్టాంప్ పేపర్ పైన రాసుకుంటే కోర్టు వాళ్ళు దాన్ని చూడరు.
1: ఓహో, అది కూడా ఉందంటారా?
0: కోర్టు వాళ్ళు కన్నెత్తి కూడా చూడరు దాన్ని. దానికి మళ్ళీ పెనల్టీ కట్టాల. పెనల్టీ కట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు మీరు స్టాంప్ డ్యూటీ కట్టాలా అంటే దానికి 10 రూపాయలు కట్టే గానీ కోర్టు దాన్ని పట్టించుకోదు. దాని బదులు ఇప్పుడే కన్నా స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే రాబోయే సమస్యలు, ఎందుకంటే అప్పుడు కోర్టు చూస్తుంది నువ్వు ఏం టర్మ్స్ రాసుకున్నావు, ఎంతవరకు గడువు పెట్టుకున్నావు, ఏది బాడుగకి ఇచ్చిండేటువంటిది, ఎంత బాడుగు ఇవ్వాలా, ఇవన్నీ కూడా కోర్టు చూసే అవకాశం ఉంటుంది. అట్లాగనే లేకుండా పోయినట్టయితే కోర్టు చూడదు, దానివల్ల వచ్చేటువంటి యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది సబ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీకి సంబంధించిండేటువంటి ఒక సమస్య.
1: అంటే
0: చేసుకున్న దానివల్ల నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు మన ఎటువంటి కాలంలో ఉన్నాం, రాసిచ్చింది కూడా నేను రాసి ఇవ్వలేదు అనేటువంటి కాలంలో ఉన్నాం.
1: చాలా మీరు అన్నట్లు మాట ఇమ్మీడియట్ గా
0: తప్పిపోతున్నాడు. అట్లాంటప్పుడు దానికి గాను రిజిస్ట్రేషన్ అప్పుడు ఫోటోలు, తర్వాత ఈ బయోమెట్రిక్ ఇది థంబ్ ఇంప్రెషన్లు ఇవన్నీ కూడా తీసుకుని కొంతవరకు అవాయిడ్ చేసే ఐడెంటిటీలు, వాడి ఫోటోలు, ఐడెంటిటీ కార్డు, ఆధారో లేకుండా అంటే ఏదో ఒకటి పానో గీనో ఏదో ఒకటి తీసుకొని పెట్టమని, దాని వల్ల కూడా నేను ఇది కాదు అని చెప్పడానికి వీలు లేకుండా చేసేటువంటి అవకాశం అయితే ఉంది తప్పితే, అట్లాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఇది. ఒకవేళ మీరు రాసి రిజిస్ట్రేషన్ చేయకపోయినట్టయితే కోర్టు చూడదు. కోర్టు చూడాలన్నట్టయితే మీరు పెనల్టీ కట్టాలి, 2 సార్లు ఆస్తి కొనుక్కున్నట్టు అవుతుంది.
1: అయితే మీరు అన్నట్లు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తక్కువ ఉంటే డెఫినెట్ గా అందరూ ఎంకరేజింగ్ గా చేసుకుంటారు, అప్పుడు ఈ అగ్రిమెంట్ల సమస్య తీరుతుంది అంటారు.
0: అది దానివల్ల ఇప్పుడు ఎంతైతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండా ఎంతైతే ఆదాయం నష్టపోతున్నారో, ప్రతి ఒక్కరు చేసిన దానికి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి కూడా ఒక లెజిస్లేషన్ గా చేసినట్లయితే ప్రజోపయోగంగా ఉన్నప్పుడు కొంత నష్టం ప్రభుత్వం
1: భరించాలి.
0: అది ముఖ్యంగా ఇట్లాంటి
1: వెల్ఫేర్ స్టేట్ కాబట్టి
0: ఇట్లాంటి పని కానీ చేసినట్టయితే సమస్యలు అనేటువంటి ఉండదు, తరాలు ప్రశాంతంగా బతుకుతాయి.
1: అయితే ఈ మధ్యనే చూసాము, ఒక ఆయన రిజిస్టర్ చేసుకున్నారు 2008లో, కానీ వాళ్ళ తర్వాత ఒకటి అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ 2006లో రాసుకున్నాం మాదని కోర్టుకు వెళ్ళారు. అంటే వాళ్ళకి ఏమన్నా హక్కులు ఉంటాయంటే
0: రాసుకున్నాడు, మళ్ళీ దాన్ని వెనక్కి తిరిగి రాసి
1: వెనక ఆయన ఇంకొక ఆయనతో అగ్రిమెంట్ ముందు వేరే ఆయన కమ్మినట్లుగా చేశాడు.
0: అంటే మీరు కొనుక్కున్నారు,
1: అవును,
0: ఆయన ముందు ఈ విక్రయానికంటే ముందు
1: అగ్రిమెంట్ ఉంది అంటున్నారు.
0: అగ్రిమెంట్ ఉంది వేసి ఈయన కూడా పార్టీగా చేర్చి, అయ్యా నువ్వు వాడు కుమ్మక్క అయిపోయి నాకు అగ్రిమెంట్ విక్రయం చేయించాల్సి వస్తుందని చెప్పి ఈ రకంగా రాసినాడు అని చెప్పారు.
1: అవునంటున్నారు.
0: కోర్టులో మళ్ళా దానికి 1.25 లక్షలు ఇచ్చే
1: ఇలాంటివి కూడా వస్తున్నాయి
0: తప్పకుండా. ఎందుకంటే ఈ ఫస్ట్ కొనుక్కున్నటువంటి వ్యక్తిని నష్టపరచడానికి దానికి ముందు అగ్రిమెంట్ పుట్టించినప్పటికీ కూడా చట్టంలో ఒక మాట అంటాడు, ఏమని, ఈ అగ్రిమెంట్ ఉందని తెలిసి కొనుక్కున్నట్టయితే ఈయనకు హక్కులు రావు, తెలియకుండా కొనుక్కున్నది
1: అన్రిజిస్టర్డ్
0: నో ప్రాబ్లం, అగ్రిమెంట్ అన్రిజిస్టర్డ్ అయి ఉండొచ్చు.
1: అవునా?
0: కానీ దానికి కూడా తమరు అడిగినట్టుగా ఈ లిటిగేషన్ అంటే సృష్టించేటువంటి ఒక లిటిగేషన్ ఆపడానికి రిజిస్ట్రేషన్ అనేటువంటిది చెయ్యాలా అనేటువంటి యొక్క విషయాన్ని కూడా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకున్నట్టయితే కొంత సమస్యలు రావు అని చెప్పి కోర్టు వాడు, హైకోర్టు వాడు, సుప్రీంకోర్టు వాడు దాని గురించి ప్రభుత్వానికి చెప్పడం సూచించడం అనేటువంటిది జరిగింది.
1: కాబట్టి మీరు అన్నట్లా అగ్రిమెంట్ అదే దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి వాళ్ళు. ఈ జీపీలు కూడా సంబంధించి చాలా మంది పవర్ ఆఫ్ అటార్నీలు ఇస్తున్నారు, దీనివల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయంటే ఈ భూమి తగ్గదు.
0: ఈ జీపీఏలు రాసుకుని 10 ఏళ్ళైనా దానికి సంబంధించిండేటువంటిది పెట్టుకోకుండా పోయినట్టయితే దానికి సంబంధించి సరైనటువంటి యొక్క తీర్పులు సరిగా లేవు. ఏం చెప్తాడంటే జీపీఏ నువ్వు రాసుకున్నావంటే అది వీళ్ళు ఏమంటున్నారు, జీపీఏ కింద నీకు హక్కులు రావు. ఒకటి, ఒక ప్రిన్సిపల్ ఉంటాడు నా బదులు నువ్వు అమ్ము అని చెప్పి ఇస్తే అది అధికారం అనేటువంటిది ఉంటుంది తప్పితే నువ్వు ఆ అధికారం ఆ రాసి ఇవ్వడం మట్టుకే నువ్వు చేసుకోవాలి. కానీ జీపీఏ రాసుకున్నాను అంతా నాకే హక్కు అనేటువంటి దానికి లేదు. ఎప్పుడైనా ఒరిజినల్ గా ఉండేటువంటి యొక్క ఆసామి జీపీఏని రద్దుపరచచ్చు, రిజిస్ట్రేషన్ ద్వారా కాదు, ఉత్త నోటీస్ ఇచ్చి.
1: ఓహో.

0: నేను ఈ రోజు నీకు జీపీఏగా ఇచ్చిండేటువంటి రద్దుపరుస్తున్నాను అని చెప్పి ఇచ్చేసినట్టయితే క్లోజ్. అక్కడికి
1: ఒకవేళ జీపీఏ ఇచ్చాడు, దురదృష్టవశాత్ అతను చనిపోయినాడు అనుకోండి, అప్పుడు
0: జీపీఏ కమ్స్ టు ఎన్ ఎండ్. ఆ విషయాన్ని వీడు తెలియకుండా నాకింకా జీపీఏ ఉందని అమ్ముతాడు.
1: అవును,
0: ఆ ఒరిజినల్ వాళ్ళు కొట్లాడుకు వస్తాడు.
1: అవును, అలా
0: ఆయన ఎప్పుడో చనిపోయినాడు కాబట్టి ఈ జీపీఏ రద్దయింది, ఈయనకు హక్కు లేదు. ఎవరు చనిపోయినా, జీపీ ఏజెంట్ చనిపోయినా, ప్రిన్సిపల్ చనిపోయినా అది రద్దు అవుతుంది.
1: అంటే
0: ఎవరు ఇన్సాల్వెంట్ అయినా అది రద్దు అవుతుంది. ఎవరికి ఇన్సానిటీ గానీ మత సమ్మతం లేకుండా పోయినా పోతుంది. కాబట్టి చనిపోయినటువంటి ఒక విషయం ఎట్లా తెలుస్తుంది? రద్దుపరుచుకునే అవకాశం ఉన్నప్పుడు నీకెలా తెలుస్తుంది అన్నప్పుడు ఏం చేస్తాడంటే రిజిస్ట్రేషన్ చేశాడు వాళ్ళు, ఇన్సిస్ట్ చేస్తారు, అయ్యా నేను రద్దు చేస్తున్నట్టే నువ్వు నోటీస్ ఇచ్చావా అని అడుగుతాడు సబ్ రిజిస్టర్. వానికి ఏమన్నా రద్దుపరచుకోవడానికి నువ్వు నోటీస్ సర్వ్ చేసినట్టయితే నేను రద్దుపరుస్తాను. అది ఐచ్ఛికం. ఇప్పుడు నేను ఒక వకీలుగా, నన్ను వకీలుగా పెట్టుకున్నట్టయితే ఇష్టం ఉందని రోజులు పెట్టుకుంటాడు, వదిలేస్తాడు. లేదు నాకు ఇష్టం లేదు అంటే అయ్యా నేను నీ కేసు ఎవరితోనో చేయించుకోవచ్చు అని చెప్పి
1: రెండు పక్కల
0: ఐచ్ఛికంగా ఉంటుంది. కాబట్టి అది కూడా ఈ జీపీఏలు కూడా రద్దయినాయా, ఎవరైనా చనిపోయినారా అనేటువంటిది కానీ చూసుకోకుండా ఎన్నేళ్లయింది, పదేళ్లైనా వీడు ఇంకా అమ్ముతున్నాడు, నాకు హక్కు ఉంది. వాడు మామూలుగా ఏం రాస్తుంటాడు, నాకే సర్వ హక్కులు కలిగిండేటువంటి ఆస్తిని నీకు చేస్తున్నాను అని చెప్పి రాస్తే ఒప్పుకోడు. జీపీఏ హోల్డర్గానే యూ హ్యావ్ టు సెల్. కానీ ఆ దీంట్లో వానికి హక్కు ఉందా లేదా అనేటువంటిది తెలుసుకోకుండా చేస్తే మటుకు ఇబ్బంది పడుతుంది.
1: జీపీకి అయితే సర్వ హక్కులు ఉండవు,
0: ఉండవు.
1: ఆయన ఇచ్చినంత మాత్రాన్ని ఏం కాదు.
0: అంతే, ఈయన ముందు ఆయన నీడ, ఈయన ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే అంతే.
1: చట్టం ప్రకారం
0: దాంట్లో ఏమి రాసినాడో అంతవరకే. ముఖ్యంగా ఇప్పుడు మనకున్నటువంటి సమస్య 08 ల్యాండ్.
1: అవును, ఎక్కడ చూసినా చుక్కల భూములు ఉన్నాయని కొందరేమో అమ్మేసేసినారు, అప్పట్లో రిజిస్ట్రేషన్ చేశారు, ఇప్పుడు మాత్రం అవి తెల్లవంటున్నారు. మరి వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణం.
0: తెలంగాణ ప్రభుత్వం వాళ్ళైతే ఆ విక్రయాలన్నింటినీ కూడా సక్రమమైనవే అని చెప్పి జీవో ఇష్యూ చేశాను. ఇప్పుడు ఎవరు స్వాధీనంలో ఉండి అనుభవించుకుంటున్నారో వాళ్ళకే భూములు.
1: ఓకే,
0: అది అంతటితో అది మంచో చెడో అది అయిపోయింది.
1: అడిగి సమస్యకు పురిష్టాప్
0: అయిపోయింది. దాని అది అట్లాంటిది మన వాళ్ళు చేస్తారు అనేటువంటి దీంట్లో చాలా మంది ఆశావహులై ఉండేటువంటి మాట వాస్తవం. కానీ అక్కడ వచ్చిండేటువంటి విషయం ఏమిటంటే నువ్వు రెగ్యులరైజ్ చేసేటువంటి దానికి ఉన్నప్పుడు ఒక పర్టికులర్ ఇది ఉండాలి. నువ్వు ఎవనికో బీదవానికి ఇచ్చి ఒక చట్టం చేసినాడు, పేదవానికి ఇచ్చి వాడు అమ్ముకున్నప్పటికీ కూడా వాడు ఎక్కడన్నా చాలా వానికి అత్యవసరమై అమ్ముకున్నట్టయితే మళ్ళా వానికే ఇయ్యాలా అని చట్టంలో చెప్పినాడు.
1: ఓకే,
0: మళ్ళా ఒరిజినల్ అసైనీకే నువ్వు మళ్ళా వానికి
1: ల్యాండ్ పోతుందని
0: ఉన్న, ఒకవేళ పబ్లిక్ పర్పస్ అయితే కదా నువ్వు వానికి ఇయ్యక్కర్లే, ఆ పబ్లిక్ పర్పస్ కు వాడుకోవచ్చు అని చెప్పి మళ్ళా చట్టం తీసుకొచ్చాను. కానీ ఇక్కడ ఒరిజినల్ అసైనీకి ఇవ్వాలి. ఎప్పుడు ఏది అసైన్ ల్యాండ్ అనేటువంటిది ఉంటుంది అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇదేం చెప్తారు, ఇది వంశపారంపర్యంగా అనిపించుకోవాల్సిందే కానీ ఎటువంటి యొక్క ట్రాన్స్ఫర్లు చేయకూడదు అని దాంట్లో ఫస్ట్ కండిషన్ రాస్తాడు. పట్టాఫామ్లో అట్లా కండిషన్ ఉన్నటువంటి ప్రతిదీ కూడా అసైన్మెంట్ ల్యాండే. అది కొన్నా కూడా దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటంటే అది కొన్నా కూడా దానివల్ల ఎటువంటి హక్కులు రావని ఒక చట్టం చేశాడు, Act 9 of 77 అని, ప్రొహిబిటింగ్ ది ఏలియనేషన్ ఆఫ్ అసైన్ ల్యాండ్స్ అని చెప్పి ఆ రోజు చేసినాడు. నువ్వు కొన్నావు, నువ్వు స్వాధీనంలో ఉన్నావు, అది లేనట్టే అన్నాడు.
1: కొన్నా కూడా మనం అనుభవించిన ఏమి హక్కు లేదు,
0: రావు. నువ్వు దాన్ని గవర్నమెంట్ ఏం చెప్పినాడు రెవెన్యూ వాళ్లకు, నువ్వు దాన్ని రెజ్యూమ్ చేసి ఒరిజినల్ వానికి అన్నాడు. పోని ఇంతకుముందు చట్టంలో తీర్పులు ఎట్లున్నాయంటే కొనుక్కున్నావు, నాకు భూమి బాయ, నేను ఇచ్చిన డబ్బు బాయ అంటే వాళ్ళేం చేశాడంటే తెలిసి కొన్నావు కదా, నీకు డబ్బు కూడా లేదు పో అన్నాడు. తర్వాత ఏం చెప్పినాడంటే లేదు లేదు లేదు, ఇట్లాంటి పరిస్థితుల్లో వానికి భూమి పోయి అంటే డబ్బు కాసండి, నువ్వు ఏమిచ్చినావో అది వాపస్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక మాటతో అక్కడ నిలిచిపోయింది. కాబట్టి ఇది 08 ల్యాండా కాదా అని. కానీ ఒకటి ప్రామాణికం ఏమంటే 1952 1142 జీవో ఇష్యూ చేసిన తర్వాత ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి, వంశపారంపర్యంగా చేయాలా, దీన్ని ఎటువంటి యొక్క బదిలీలు చేయకూడదు అని చెప్పి ఉండేటువంటి 1142 జీవో 1952 వచ్చింది అనేటువంటిది ఒకటి. కానీ దురదృష్టవశాత్తు అది 1952 కాకుండా ముందు కూడా ఎటువంటి గ్రాంట్ ఇచ్చినప్పటికీ కూడా ఏం చేసినారంటే ఆ గ్రాంట్ లో ఉన్నట్టయితే ఇట్ బికమ్స్ సెల్ఫ్ ఇది అసైన్ ల్యాండ్. ఎనీ కండిషన్ ఇన్ ఎనీ పట్ట, ఇఫ్ దెర్ ఇస్ కండిషన్ నాట్ టు ఎలినేట్ అంటే విక్రయాలు కానీ ఎటువంటి చేయకుండా అంటే అది అసైన్ ల్యాండ్ అయిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇయర్, 25 లో చేసినా 26 లో చేసినా అట్లాంటి
1: కండిషన్
0: అని పట్టా అనేటువంటిది పెట్టుకున్నట్టయితే. కాబట్టి కానీ వీళ్ళు ఏం చేసినారంటే 52 తర్వాత వచ్చింది కాబట్టి అట్లాంటి భూములు కొనచ్చు అంటే ఎవడన్నా తీసుకువచ్చి

0: అయ్యా కండిషన్ ఉంది ఇది పట్టాయని అన్నట్టయితే కృష్ణాపురం
1: దయచేసి వాళ్ళు ఇప్పుడు ఇప్పటి నుంచి అన్న ఎవరు కొనుక్కోకుండా ఉత్తమం అంటారు. ఆ చుక్కల భూములు అంటే
0: చుక్కల భూములు గానీ గవర్నమెంట్ పట్టా ల్యాండ్ గానీ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మనకు గన సమయం ఉంది అన్నట్టు.
1: అవును,
0: పెద్దలు సంపాదించిన ఆస్తి ఉంది.
1: ఓకే,
0: ఒక ఏ అనేటువంటి వాడికి పెద్దలు సంపాదించిన ఆస్తి ఉంది, బి అనేటువంటి వాడికి పట్టా భూమి ఉంది. వాడేం చేశాడు చాలా తెలివిగా, బి అనేటువంటి వాడు ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఉండేటువంటి వాడు, నీ పెద్దల ఆస్తి నాకు చేసి ఈ ఆస్తి నా గవర్నమెంట్ పట్టా ఉండేటువంటి నీకు చేసిస్తాను అని చెప్పినాడు. మానవాడు ఏం చేశాడు, తిక్క మీద వేసుకొని వానికి పెద్దల ఆస్తిని తీసుకొచ్చి చేసేసినాడు. ఇప్పుడు చేసేవరా అంటే జీరో ఎయిట్ ల్యాండ్ అది రిజిస్ట్రేషన్ కాదంట అని తప్పించుకుంటాడు
1: తెలివిగా.
0: తెలివిగా ఇవి వానికి ఏమో భూమి వచ్చా, ఇప్పుడు ఈ మోసాన్ని కోర్టులో పెట్టి అయా ఈ రకంగా రాసుకున్నాడు అనేటువంటిది కన్నా లేకపోయినట్టయితే వానికి ఉండేటువంటి కష్టాలు వానికి ఉండనే ఉన్నాయి.
1: అయితే దయచేసి ఇప్పుడు రైతులు కానీ మేలంటే రైతు సోదరులు పల్లెల్లో ఎక్కువగా మోసపోతున్నారు మీరంట్లో బాగా ల్యాండ్లు పెరగడం వల్ల. ఈ జీరో ఎయిట్ ల్యాండ్స్ అయితే మనకు తక్కువకు వస్తాయి కదా అని చెప్పేసి కొంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోకుండా మంచిది.
0: మంచిది, జీరో ఎయిట్ ల్యాండ్ కొనుక్కున్నట్టయితే ఎప్పటికైనా దాన్ని గవర్నమెంట్ వాళ్ళు తీసుకొని అసలైనటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది.
1: కాబట్టి మనం దురాశకు పోయి పొరపాటు తక్కువ రేట్ అని
0: ఒకవేళ ఏమీ రాసుకోకపోయినా ఏమీ రాసుకోకుండా ఉత్తే అగ్రిమెంట్ రిజిస్టర్ కాదు కాబట్టి అగ్రిమెంట్ ప్రకారమే అని చెప్పి పెట్టుకున్నప్పటికీ కూడా ఎప్పటికైనా ఒరిజినల్ గానీ రెవెన్యూ వాళ్ళు కానీ బాబు నువ్వు చేసిండేటువంటిది తప్పు కాబట్టి నీకు అది రాదు అని చెప్పి నువ్వు ఖాళీ చేయాల్సిందే అంటే మాట్లాడేటువంటి ఒక ప్రసక్తి లేదు. దానికి నేను 12 ఏళ్ళు ఉన్నాను, నన్ను నేను నిరాటకంగా అనుభవించుకున్నాను, అది నాది అయిపోయింది అనే దానికి కూడా లేదని చెప్పినాడు.
1: అయితే ఇంకోటి లక్ష్మణాచార్య గారు, మీరు ఎలాంటి సీనియర్ మోస్ట్ చాలా అనుభవజ్ఞులు, ఈ ఇనాం భూములు అని ఉన్నాయి కదా మనకి, దానివల్ల ఏమంటారు?
0: ఇనాం భూములు ఉండేటువంటిది ఇనాములు రద్దు చేసినాడు.
1: ఓకే,
0: ఇనాములు గానీ ఎస్టేట్లు గానీ రద్దు చేసినాడు. రద్దు చేసినప్పుడు ఆ ఎస్టేట్ అబాలిషన్ లో ఉండేటువంటి వాళ్ళు రైతువాడి పట్టాలు ఎస్టేట్ అబాలిషన్ కింద ఇనాం భూముల కింద ఉండేటువంటి రైతువాడి పట్టాలు తెచ్చుకోవాలి. అంటే ఒక్కసారి ఎస్టేట్ నోటిఫై చేసినట్టయితే ఆ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నట్టే. మీరు గవర్నమెంట్ కంటే నాకు ఎక్కువ టైటిల్ ఉంది అని నిరూపించుకుంటే అది విచారణ చేసి గవర్నమెంట్ వాళ్ళు నీకు పట్టా ఇస్తారు, అంతవరకు నీకు టైటిల్ లేనట్టే. ఎవరికైతే రైతువాడి పట్టా ఉంటుందో వాడే టైటిల్ హోల్డర్.
1: అంటే ఈ మధ్య కాలంలో కూడా కొందరికి ఇష్యూ చేశారంటున్నారు,
0: ఇచ్చేస్తాడు
1: దానికి వ్యాలిడిటీ ఉంటుంది.
0: దానికి అదే నువ్వు పారమౌంట్ టైటిల్ గవర్నమెంట్ కంటే ఎక్కువ టైటిల్ ఉంది అన్నట్టయితే నీకు గవర్నమెంట్ ఇస్తాడు, ఈకుండా పోయినట్టయితే అది గవర్నమెంట్ కి సంబంధించిండేటువంటి ఆస్తి.
1: అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు కొనేటప్పుడు ఈ టైటిల్ కి సంబంధించి కానీ రిజిస్ట్రేషన్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు?
0: ముఖ్యంగా ఈసీలు అన్ని వచ్చేటట్టు చూసుకోవాలి. ఈసీలో ఇంతకుముందు ట్రాన్సాక్షన్స్ అన్ని ఏం జరిగినాయి ఈసీ అనేటువంటిది కోరుకొని, తర్వాత అవతల ఉండేటువంటి వాళ్లను యువతలు కొనుక్కోండేటువంటి ఏదైనా ప్లాట్లు కానీ ఏదైనా ఉన్నట్లయితే వెరిఫై చేసుకుని అది ఎవరిది ఆస్తి ఎవరి నుంచి కొనుక్కున్నారు అనేటువంటిది మనకి ఈసీ చూస్తేనే మనకు తెలుస్తుంది. అది ఒక పద్ధతి. ఇప్పుడు ఈసీల్లో కూడా కొన్ని కన్నా రాకుండా పోయేటువంటి ఒక ప్రమాదము ఉంది, కానీ మనం పడేటువంటి ఒక జాగ్రత్త మనం పడినట్టయితే కొంత వెసులుబాటు ఉంటుంది. ఈసీలో రాలేదు అది లేదు కొనుక్కున్నాను అన్నట్టయితే కొన్ని రావు ఈసీలో, కొన్ని రావు వీల్నామాలు రావు, కాబట్టి అయ్యో దానికి లేదే అన్నట్టయితే మనం ఏం చేయలేము, దానికి వేరే బుక్ ఉంటుంది, అది దాన్ని సపరేట్ కోరుకున్నట్టయితే ఇస్తారు. వీల్నామాలో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో డెత్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే వీల్నామా కాపీ ఇస్తాడు, ఎవరికంటే వానికి ఇవ్వడు.
1: ఓకే,
0: సో అట్లా ఈసీలు ఇవన్నీ కోరుకొని దాంట్లో ఆ ట్రాన్సాక్షన్స్ అంతా చూసి ఈయనకు నిజంగా అమ్మడానికి హక్కు ఉందా లేదా అనేటువంటిది తెలుసుకున్నట్టయితే చాలా భాగం ఈ యొక్క వివాదాన్ని అది పోనీ నెక్స్ట్ స్వభావం అది పట్టాలండా గవర్నమెంట్ భూమే అదొకటి, లేదు ప్లాట్ కొంటున్నావు లేఅవుట్ అప్రూవ్ అయిందా లేదా దాన్ని చూసుకొని చేసుకోవాలి, లేకుండా పోయినట్టయితే మాస్టర్ ప్లాన్ రోడ్ లో సర్రని వెళ్ళిపోతా ఉంటుంది. మాస్టర్ ప్లాన్ రోడ్ లో రోడ్డు అనేటువంటి ఉంటుంది, నీ ప్లాట్ రోడ్డుకి వెళ్ళిపోతుంది కృష్ణార్పణం. అందుకని ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నట్టయితే జాగ్రత్తగా ఉండి చేసుకోవాలా. ముఖ్యంగా ఇంత ఈ మనము గవర్నమెంట్ పాలసీ కాబట్టి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కట్టి చేసుకున్నట్టయితే భద్రంగా మనం పెట్టినటువంటి ఒక డబ్బుకు భద్రత అనేటువంటిది ఉంటుంది.
1: అంటే స్టాంప్ డ్యూటీ దాంట్లో ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి, తగ్గించుకోవడం కానీ ఇలాంటివి
0: తగ్గించుకోవడం ఎక్కించుకోవడం ఉన్నట్టయితే దాన్ని పెండింగ్ పెడతాడు వాడు, అది కట్టేంత వరకు అంతే అట్లే పెట్టింటాడు. మీకు రిజిస్ట్రేషన్ మీరు రాసుకొని పోవచ్చు, రిజిస్ట్రేషన్ ఉంటుంది కానీ అది పెండింగ్ పెట్టేస్తాడు వాడు.
1: కాబట్టి అలాంటి పనులు చేయకూడదు అంటారు. ఇక మీరు ఈ మధ్య కాలంలో సబ్ రిజిస్టార్ కూడా ముందు ట్రాన్సాక్షన్లు వెరిఫై చేయాలని అంటారు.

0: ఉంటారు, అది దాని గురించి
1: రిజిస్టార్డ్ కూడా ఇంతకు ముందు ఆస్తి ఎవరిది అనేటువంటిది. ఇప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ కానీ ఉన్నట్టయితే ట్రాన్సాక్షన్ రిజిస్టర్ చేస్తాడు ఆస్తిని కాదు. చనం అది రిజిస్టర్డ్ ఆస్తి అంటుంది. వాడు చేసేది రిజిస్టర్డ్ ఆస్తిని కాదు, రిజిస్టర్ చేసే వ్యవహారాన్ని. అది ఆయకమా విక్రయమా దానమా ఇవి ఇవన్నీ దాన్ని చేస్తాడు. కాబట్టి వాడేం చేయాలా, ఇంతకుముందు ఎవరి ఆస్తి నాకు సంబంధం లేదండి, వాడు రాసుకొచ్చాడు స్టాంప్ డ్యూటీ కట్టినాడు రిజిస్ట్రేషన్ ఫీ కట్టినాడు కాబట్టి చేస్తున్నాను అనేటువంటి పద్ధతి లేదు. ఇప్పుడు ఆయన కూడా ఈసీ వెరిఫై చేసి బాబు ఇంతకుముందే ఈ ఫ్లాట్ ఎవనుకో అమ్మినాడు, ఇది రిజిస్ట్రేషన్ చేసిన కాదు అని చెప్పేటువంటి జీవో ఇష్యూ చేసినాడు గవర్నమెంట్ వాళ్ళు. అంతేగాని మేము అన్ని చేస్తాము ఒకవేళ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆ రికార్డు ఎట్లున్నాయంటే మీకు ఎంత ఘోరమో ఈసీలో రాస్తున్నాడు, ఆ బుక్కుల్లో కాగితాలు చాలా పెలుసుగా అయిపోయిన దాని వల్ల వెరిఫై చేయలేదు అని రాసిస్తున్నాడు. అది మన దౌర్భాగ్యం. వాడు ఆ రకంగా ఉండేటువంటి పరిస్థితుల్లో మీరేం చేయాలి అన్నట్టయితే అది వాణి బాధ్యత, వాడు వెరిఫై చేయాలి. చేసి బుక్ చినిగిపోయిందా ఏం కథ అనేటువంటిది కాదు, హీ హాస్ టు గివ్ చూసి అయ్యా ఇది ఇంత ముందు విక్రయాలు లేవు అనేటువంటిది చేసుకోవాలి. ఎందుకంటే జీవోల బాధ్యత అనేటువంటిది మనకి పెట్టినాడు. అంతేగాని కోర్టు వాళ్ళు కన్నా ఏదన్నా ఆపమంటేనే ఆపుతాము, మాకు ఆ బాధ్యత లేదు అనేటువంటిది ఈ కెనాట్.
0: అయితే మనం రిటర్న్ గా ఇప్పుడు రిజిస్టర్ ఏమన్నా అడగొచ్చు అంటారా, మీరు మీరు వెరిఫై చేయండి అని?
1: డెఫినెట్ గా మీరు వెరిఫై చేయండి అంటే ఈసీ ఇస్తాడు వాడు, ఈసీ కొడుకోపో మీ సేవ సెంటర్ పోయి, కానీ చేసే ముందు ఈ పని చేయాలని చెప్పి పెట్టినాడు. అంతేగాని కోర్టు వాళ్ళు చేస్తే మేము అన్ని చేస్తాము, ఈ ఊర్లో క్లాక్ టవర్ తీసుకొని రాపో నేను చేస్తాను అనే దానికి లేదు. ఈ హాస్ టు వెరిఫై. ఎందుకు మీరు ముఖ్యంగా ఈ రైతుల యొక్క భూములు కానీ చేయాలంటే పాస్బుక్ అడుగుతున్నాడు, పాస్బుక్ లేని రిజిస్ట్రేషన్ చేయడంలే చాలా భాగం, కొన్ని జరిగినాయి కదా అని చెప్పి వినేటువంటి యొక్క శ్రోతలు చెప్పిండొచ్చు, కానీ ముఖ్యంగా పాస్బుక్ హాజరు పరిస్తేనే రిజిస్ట్రేషన్ అవుతోంది. కాబట్టి ఆ రకంగా నువ్వు ఇన్సిస్ట్ చేసినప్పుడు ఇది కూడా నువ్వు ఈసీ ఒకసారి చూసి అయ్యా ఇది ఆల్రెడీ ఈ ప్లాట్ వెళ్ళిపోయిందంటే వానికి హాయి కదా, అది ఆ పని చేయమని జీవోలో ఈ యొక్క డబుల్ రిజిస్ట్రేషన్ దీన్ని అవాయిడ్ చేయడానికి ఆ పని పెట్టినాడు.
0: ఓకే ఓకే, అలా చేయొచ్చు. మీరు అన్నారు ఇప్పుడు వీలునామా అన్నారు, ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉందనుకోండి, ఆయనకున్న ఆస్తి కూతురుకు రాసిచ్చాడు, అయినా అది కొడుకులు మాకు కూడా హక్కు ఉందని కూడా కొన్ని దగ్గర డిస్ప్యూట్లు జరుగుతున్నాయి.
1: డిస్ప్యూట్ పెట్టడానికి ఎవడైనా డిస్ప్యూట్ పెట్టేస్తుంది, నిలుస్తుందా లేదా అనేటువంటి
0: చట్టపరంగా ఎలా అంటారు,
1: స్వార్జితమైనటువంటి ఆస్తి ఎవరికైనా ఇయ్యచ్చు. అది కొడుకులు
0: నేను సంపాదించిన ఆస్తి నా ఇష్టం వచ్చిన
1: వాళ్ళకి ఇవ్వచ్చు. అది ఇచ్చే ముందు కూడా మీరు ఊరికే రాయకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా పోతే వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్లకు ఉంటాయి. మీరు సుస్థం చేశాను రిజిస్టర్ చేసి అయ్యా నువ్వు పలానా వాళ్ళకి ఇస్తున్నాయంటే ఇచ్చుకోండి, ఏం
0: తొందర
1: రిజిస్టర్ చేయొచ్చాల విల్లు దానము ఏమి చేస్తారో రిజిస్టర్ చేసి ఇచ్చినట్టయితే వాళ్లకు మేలు, వాళ్లకు స్థిరమైనటువంటి ఒక హక్కు ఉంటుంది. ఏదే వాడు ఎవడైనా దీనిపైన వివాదం లేపుతా కూడా
0: కొడుకులే కానీ అడిగారు అనుకోండి, కూతురు
1: అడిగే వాడికి అడ్డం పెట్టేవాడు ఎవడు లేడు, కానీ నిలవదు. హక్కు ఉండి అడుక్కోవాలన్నమాట, హక్కు లేని అడిగితే ఏం ప్రయోజనం, అడగలేడు,
0: చట్టపరంగా నిలబడలేదు,
1: నిలబడదు.
0: అయితే ఇప్పుడు ఈ మహిళా చట్టం రావడం వల్ల కూడా స్త్రీల హక్కులు అంటున్నారు, గతంలో అన్ని కూడా చాలా మంది ఇప్పుడు మాకు ఆస్తులు వస్తాయని గొడవలు జరుగుతున్నాయి, దీని పరిస్థితి ఏమంటారు?
1: ఒకటే ఒకటే, దాంట్లో చేసిండేటువంటి చట్టం తప్పు, సరిగా చేయనటువంటి కారణం చేత తర్వాత మామూలుగా ఇస్తున్నటువంటి యొక్క తీర్పుల్లో సరైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క ఇది లేకుండా పోయిన దానికి విపరీతమైన లిటిగేషన్ ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి వాళ్ళు ఓన్లీ సెక్షన్ 6 ఆఫ్ ది హిందూ వారసత్వం చట్టం ఎవరైతే చదువుకొని స్పెషలైజ్ చేసినారో వానికే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఎంత ప్రజల్ని ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టినాం. అది ఇప్పుడు ఎప్పుడో రెండే రెండు కండిషన్లు పెట్టినాడు, పార్టీషన్ అయ్యకూడదు అంతే ఇచ్చిపెట్టినాడు, పార్టీషన్ అయ్యకూడదు, ఓకే పార్టీషన్ కాకపోతే మూలన్న ముసలమ్మ కూడా అడగచ్చు, ఎందుకు బై బర్త్ షీ గెట్స్ రైట్ అన్నాడు. కానీ మళ్ళా తీర్పులు వాళ్ళ వ్యవహారము ఆ కథ అంతా వేరే, మళ్ళా ఇంటర్ప్రిటేషన్ చేసి మళ్ళా రేపొద్దున్నే నువ్వు మీ తండ్రి బతికుండాలా లేకుండా పోతే, ఆ చట్టం వచ్చే నాటికి 2004 కేంద్రం చేసిన చట్టం అప్పుడు తండ్రి బతికుండాలా లేకపోతే నీకు రాదు ఇవన్నీ పెట్టినాడు, కానీ దానికి వెంటనే మరుసటి రోజు ఇంకో తీర్పు ఏమొస్తుందంటే ఆయన పూర్తానే వస్తుంది, పో తండ్రి బతుకున్నా బతకపోయినా అది పరిస్థితి. 85 నుంచి ఆమెకు వస్తుంది చట్టం చేసినాడు, 85 ముందు వాళ్ళ నాన్న చనిపోతే ఆ కథ వేరే, కానీ 85 తర్వాత ఆమెకు నిజంగా ఆస్తిలో కొడుకులతో సమానంగా వస్తే ఈ చట్టము అదే చెప్పింది, ఆ చట్టము అదే చెప్పింది, 85 తర్వాత ఎవడు రక్షించేటువంటి వాడే లేడు.
0: కాబట్టి దానివల్ల కూడా బాగా సమస్యలు వస్తున్నాయి,
1: చాలా సమస్యలు. ఇప్పుడు ఉండే సమస్యలన్నీ అవే, ఎవడైతే సెక్షన్ 6 చదువుకున్నాడో వాడే సక్సెస్ఫుల్.

0: కాబట్టి చట్టపరంగా వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి ఇప్పుడు ఇన్ని రోజు ఇవే లిటిగేషన్స్ అవుతుంది. చివరిగా మీరు అన్నట్ల టైటిల్ ఇవన్నీ చూసుకోవాలా, రిజిస్ట్రేషన్ అన్నీ చెప్పారు. ఈ డబుల్ రిజిస్ట్రేషన్లు అనే సమస్య కూడా ఎక్కువగా ఉంది, మరి ఎవరిది నిలుస్తుంది ఒకవేళ రెండు రిజిస్ట్రేషన్లు అయితే?
1: ముందు ఎవరు చేసుకుంటారో వాళ్ళు
0: పక్కా కదా,
1: పక్క ముందు ఎవరు చేసుకున్నారు అనేటువంటిది వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినట్టయితే సబ్సిక్వెంట్గా అమ్మేటువంటి యొక్క హక్కు అమ్మడానికి ఈయన దగ్గర ఏమి ఉండదు. ఆ ఆస్తికి సంబంధించి ఆయనకు ఆల్రెడీ ఇచ్చేసినాడు కాబట్టి ఎవరిదైతే ముందు జరుగుతుందో దానికి సంబంధించిండేటువంటిది ఉంటుంది. ఈ తర్వాత జరిగిండేటువంటి వాళ్ళకు హక్కు అనేటువంటిది రాదు.
0: లక్ష్మీచార్య గారు, మీరు ఈ భూతగాదాలకు సంబంధించి చాలా విషయాలు మా శ్రోతలకి వివరంగా తెలియజేశారు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.
1: ధన్యవాదాలండి.
2: న్యాయ సలహాలు ఈ శీర్షికన మీరు ఇంతవరకు భూతగాదాలు ఈ అంశంపై న్యాయవాది శ్రీ కె లక్ష్మణాచారి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు కాంతిరేఖలు. కార్యక్రమంలో చివరగా చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు. భారతీయ వలస వ్యతిరేక విప్లవకారుడు భగత్ సింగ్ 1907 ఇదే రోజున జన్మించారు. భారత స్వాతంత్ర సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు అయిన భగత్ సింగ్ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చారు. తెలుగు సాహిత్య దిగ్గజం గుర్రం జాచువా గారు 1895 సెప్టెంబర్ 28 గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. జాషువా తన కవిత్వాన్ని సార్వత్రిక దృక్పథంతో రాశారు. ఆయన కాలాతీతమైన కవితలు మరియు సాహిత్యం కారణంగా ఆయనకు సహస్రాబ్ది కవి అనే పేరు వచ్చింది. హిందీ సినిమా రంగ నేపథ్య గాయని లతా మంగేష్కర్ 1929 ఇదే రోజున ముంబైలో జన్మించారు. ఆమె 1942 తన కళా ప్రయాణం ప్రారంభించారు. ఆమె తన మొదటి పాట మహల్ చిత్రంలో పాడారు. ఆమె 20 దాదాపు 50,000 పైగా పాటలు పాడారు. భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో గౌరవించింది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28 అంతర్జాతీయ సార్వత్రిక సమాచార ప్రాప్తి దినోత్సవం జరుపుకుంటారు. ప్రభుత్వ విధానాల్లో, ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న పద్ధతుల్లో పారదర్శకతను పెంచడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రపంచ రేబీస్ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28 నిర్వహించబడుతుంది. ఈరోజున రేబీస్ వ్యాధి నియంత్రణ అలాగే నివారణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారు. ఇవండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న ముఖ్యమైన విశేషాలు.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. సమాచార ప్రభాత్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్. ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే విశాల్ శర్మా.

0: తిరుపతి జిల్లా సమాచార లెక్క వింటారు. రచన శ్రీ ఎన్ జగదీష్.
1: ఆకాశవాణి తిరుపతి జిల్లా సమాచార లేఖను వింటారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి, తిరుపతి జిల్లా. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ వెల్లడి, క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని పిలుపునిచ్చిన రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వంటి అంశాలతో కూడిన తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమలలో పాత్రికేయులతో సీఎం మాట్లాడుతూ, ప్రతి భక్తుడికి ఎల్ఐసీతో కలిసి బీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించిందని, ఆధార్ బేస్డ్ ఆన్లైన్ బీమా చేయాలని నిర్ణయించామన్నారు. ఎవరైనా భక్తులు

0: దురదృష్టవశాత్తు ఇక్కడ మరణించితే వారికి 2 లక్షల ఆర్థిక సాయం అందించేలా ఈ బీమా వర్తింపచేస్తారన్నారు. ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా దేవాలయాలు తయారు కావాలన్నది ప్రభుత్వ ఆలోచన అన్నారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5,000 దేవాలయాలను నిర్మించాలన్న ఆలోచన ఉందని, శ్రీవారి సేవకులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడతామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65 దేవాలయాలు టీటీడీతో అనుసంధానమై ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్న నగరాల్లో శ్రీవారి దేవాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, ఎల్ మురుగన్ దర్శించుకున్నారు. ఆలయం వద్ద వారికి అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం కేంద్ర మంత్రులకు ఆలయంలోని రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమృద్దిగా వర్షాలు కురిసి దేశం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ యంత్రాంగం సమర్థవంతంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించిందని అభినందించారు. ఈ సంవత్సరం ప్రమాదకర స్థాయిలో వాతావరణం నెలకొందని, అక్టోబరు ముగిసేలోపు వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు సేవలందిస్తూ 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిపే శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని కోరుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ తెలిపారు. ఇప్పటికే మోదీ నాయకత్వంలో దేశం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందన్నారు. రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్దితో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి ఆర్థికంగా స్వావలంబన చేకూర్చే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ కార్యశాలను నిర్వహిస్తోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ వర్క్షాప్ కు జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యంతో ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మహిళా సంఘాల ద్వారా లాక్పతి దీదీ వంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తూ ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్న మహిళలను రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సమిష్టి కృషితో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుమలలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, పోలీస్, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. లక్షలాది భక్తులకు వాహన సేవలతో పాటు మూలమూర్తి దర్శనం కల్పించామన్నారు. గరుడసేవ రోజున తిరుమలకు వచ్చిన భక్తులందరికీ దర్శనం కల్పించామని, గరుడసేవ రోజు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు టీటీడీ ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా 20 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి 295 కళాబృందాలకు బ్రహ్మోత్సవ ప్రదర్శనకు అవకాశం కల్పించామని, వాహన సేవల ముందు 7,871 మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు చేశారని చెప్పారు. క్రమశిక్షణతో సమాజ సేవలో పోలీసులు ముందుండాలని కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు రాష్ట రవాణా క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్ఎస్సీ టీపీసీ సివిల్ 2025 బ్యాచ్కి చెందిన 581 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తి చేసుకోగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలను మంత్రి అందజేశారు. తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎన్ జగదీష్, ఆకాశవాణి ప్రతినిధి, తిరుపతి జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు తిరుపతి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎన్ జగదీష్, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కడప కేంద్రం, చిత్రమంజరి

స్వరానికి సౌందర్యం ఉంటే అది సంగీతమవుతుంది. ఆ సంగీతానికి ఆత్మను తాకే శక్తి ఉంటే అది లతా మంగేష్కర్ గానమవుతుంది. భారతీయ సినీ సంగీత చరిత్రలో తన స్వరంతో చెరగని ముద్ర వేసిన గాన కోకిల లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు చిత్రమంజరిలో ఆమె మధుర గీతాలను మీకు అందిస్తున్నాం. అయితే ఈరోజు

మరో మహోన్నత జ్ఞాపకానికి ప్రత్యేకమైన రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాన్నే పనంగా పెట్టిన యువ విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి కూడా ఈరోజే. ఒకరి చేతిలో ఆయుధం లేకపోయినా స్వరం ఒక శక్తిగా మారింది, మరొకరి చేతిలో ఆయుధం ఉన్నా లక్ష్యం స్వాతంత్ర్యమే. ఈ రెండు మహోన్నత జ్ఞాపకాలను మనసారా స్మరించుకుంటూ ముందుగా లతా మంగేష్కర్ గారి మధుర స్వరంలో అందమైన గీతాన్ని విందాం.

ఒక పాట ముగుస్తుంది, కానీ కొన్ని స్వరాలు మాత్రం మనలోనే మిగిలిపోతాయి. లతా మంగేష్కర్ గారి స్వరం కూడా అలాంటిదే. తరాలు మారినా కాలం మారినా ఆ స్వరంలోని మాధుర్యం మాత్రం తరగదు. 1929 సెప్టెంబర్ 28 జన్మించిన లతా మంగేష్కర్ భారతీయ సినీ సంగీత ప్రపంచంలో 8 దశాబ్దాలకు పైగా తన గానంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆమె జయంతి సందర్భంగా మరో మధుర గీతం

సంగీతం మనసును అలరిస్తుంది. కొన్ని పాటలు మాత్రం మనసుకు ఒక జ్ఞాపకాన్ని ఇస్తాయి. లతా మంగేష్కర్ గారి పాటలు అలాంటి జ్ఞాపకాలే. ప్రేమైనా, విరహమైనా, భక్తైనా, దేశభక్తైనా, ఏ భావమైనా ఆమె స్వరంలో ఒక ప్రత్యేకమైన జీవం పొందింది. ఆ గాన కోకిలకు జన్మదిన నివాళిగా మరో అపురూపమైన గీతాన్ని ఇప్పుడు విందాం.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు చిత్రమంజరి. ఇంతవరకు లతా మంగేష్కర్ గారి స్వరం మనసును మధురంగా తాకింది. ఇప్పుడు అదే స్వరభావం నుంచి దేశభక్తి భావంలోకి వెళ్దాం. సెప్టెంబర్ 28, ఒకవైపు గానకోకిల లతా మంగేష్కర్ జయంతి, మరోవైపు దేశ స్వాతంత్ర్యం కోసం యవ్వనాన్నే త్యాగం చేసిన భగత్ సింగ్ జయంతి. భగత్ సింగ్ వయసు చిన్నదే, కానీ ఆయన కళ చాలా పెద్దది. తన ప్రాణం కంటే దేశ స్వాతంత్ర్యాన్నే గొప్పగా భావించిన ఆ యువ విప్లవ వీరుడి పేరు భారత చరిత్రలో ఎప్పటికీ స్ఫూర్తి అక్షరంగానే నిలిచిపోతుంది. ఆయన జ్ఞాపకాన్ని స్మరించుకుంటూ విప్లవ స్ఫూర్తిని, దేశభక్తి భావాన్ని పలికించే ఈ గీతాన్ని ఇప్పుడు విందాం.

స్వరంతో మనసులను గెలిచిన లతా మంగేష్కర్, త్యాగంతో తరాలకు స్ఫూర్తిగా నిలిచిన భగత్ సింగ్, ఈ ఇద్దరి జ్ఞాపకాలు మనకు రెండు గొప్ప సందేశాలను అందిస్తున్నాయి. మనకు లభించిన ప్రతిభను సమాజానికి అందించాలి. మనకు లభించిన జీవితాన్ని ఒక మంచి ఆశయానికి అంకితం చేయాలి. సంగీతం మనసులో మాధుర్యాన్ని నింపాలి. దేశభక్తి మనలో బాధ్యతను పెంచాలి. ఇదే స్ఫూర్తితో ఈనాటి చిత్రమంజరిని ముగిస్తుంది.

0: వినిపిస్తున్నాం. మరో మధురమైన వేళ, మరో అందమైన గీతంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
1: మనసున మొలిచిన సరిగమలి ఈ గలగల

0: పాట ముగిసిన పాట పంచిన మధురానుభూతి మాత్రం మనసులోనే ఉంటుంది. ఆ మధురానుభూతిని మరింత దగ్గర చేస్తూ మీ అభిరుచిని పాటగా మార్చి మీ మనసులోని మాటను సంగీత స్వరంగా వినిపిస్తూ మీతో ముచ్చటించేందుకు, మీరు కోరిన గీతాలను మీకు అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది హలో అభిరుచి. ఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2441 97, మరొక నెంబర్ 2441 19, ఎస్టీడీ కోడ్ 08562. హలో అభిరుచి, మీరు ఫోన్ చేయండి, మీకు ఇష్టమైన పాటను మాతో పంచుకోండి, విని ఆస్వాదించండి. కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో
1: హలో,
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: హలో బాషా గారు, నా పేరు పోల్చల సుబ్రహ్మణ్యం, ఉప్పరపల్లి గ్రామం.
0: చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: గత నెల 27వ తారీఖు చేశామండి.
0: సరేనండి, నేను అడగలేదు కదా ఆ విషయం, మీరు చెప్పండి, మరి పాట అడగండి.
1: శుభమస్తు. గల్గల్లని
0: శుభమస్తులో ఏమన్నారు? గల్లుగల్లుమని
1: చిరుగజ్జల స్వరమా.
0: ఓకేనండి, పాట అయితే సిద్ధంగా ఉంది, మరి విందామా?
1: చిత్ర ఎస్ బాలసుబ్రహ్మణ్యం పాటలు అంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకని నేను ఎప్పుడు కోరినా కూడా నేను వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఉండేటట్టుగానే కోరుతాం.
0: ఎంపిక చేసుకుంటారు ముందుగానే సిద్ధంగా? అట్లా మైండ్ లో ఫిక్స్ అయ్యి అడిగితే మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు.
1: అదే అదే, నేను కొద్దిగా సంగీత కళాకారుణ్ణి.
0: తెలుసు తెలుసండి తెలుసండి, గతంలో మీరు మాట్లాడారు మీ ప్రతిభ, మీ ప్రతిభను మీరు చాలా సందర్భాల్లో మీరు మాతో పంచుకున్నారు కాబట్టి మీ యొక్క అభిరుచికి తగ్గట్టుగా మొదటి పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ,
0: ధన్యవాదాలండి.

0: ఉదయపు వేలకు ఒక అందమైన పటతోడైతే ఆ రోజు మొదలే మధురంగా ఉంటుంది. అలాంటి మధురమైన గీతాన్ని కోరుకుంటూ మనతో మాట్లాడేందుకు మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? శశిరేఖ. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మాకు పౌర్ణమి సినిమాలో శివుడి దేవుడి పాట
0: వినిపించమంటారా? మీ ఒక్కరి కోసమేనా, ఇంకా ఏమైనా పేర్లు చెప్తారా?
1: అవును సార్, పేర్లు చెప్తాను.
0: చెప్పండి మరి.
1: అన్విక, అస్మిత, అశోక్, అక్కులు, అనుష సార్.
0: ఓకేనండి, వీరందరి కోసం ఈ పాట మరి విందామా?
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: సంగీతానికి భాషల సరిహద్దులు ఉండవు, మనసులకు దూరాలు ఉండవు. ఎక్కడ ఉన్నా ఆకాశవాణి తరంగాల వెంట మనసులు కలుస్తూనే ఉంటాయి. అలా మనతో సంగీత బంధాన్ని పంచుకునేందుకు ఇప్పుడు మరో శ్రోత లైన్లో సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నంద్యాల నుంచి కలసపాటి సుబ్బారావు సార్. 24 డేస్ అయింది.
0: చెప్పండి సుబ్బారావు గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: దత్తపుత్రుడు సార్.
0: అందులో నుంచి ఏ పాట కావాలి?
1: అందానికి అందానివై నా ముందర నిలిచిన దాన నా దాన.
0: దాశరథి గారి గీతం సార్? దాశరథి గారి గీతం అంటున్నా. బాలసుబ్రహ్మణ్యం గారు, దాశరథి గారు పాట రాసింది. దాశరథి గారు వినిపిస్తానండి పాట, మరి విందామా?
1: సాంగ్ ముందు కొన్ని మాటలు కూడా ఉంటాయి సార్.
0: తప్పకుండా అండి, పాట

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మనసుకు నచ్చిన పాట వినిపిస్తే అది కేవలం సంగీతం కాదు, ఆ రోజంతటికి ఒక అందమైన జ్ఞాపకం. మరి ఆ జ్ఞాపకాన్ని కోరుకుంటూ ఇప్పుడు మనతో మాట్లాడబోతున్న మరో శ్రోత ఎవరో చూద్దాం. హలో,
3: నమస్తే సార్.
2: నమస్తే అండి, మీ పేరు?
3: నంద్యాల జిల్లా సార్.
2: మీ పేరండి, ఒక్కసారి చెప్తారా మీ పేరు?
3: నా పేరు లక్ష్మ సార్.
2: లక్ష్మ గారు, అడగండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి? అందులో ఏ పాట కావాలి?
3: పట్టాని చిన్నవాడే చిక్కల చంద్రుడే.

0: ఏమన్నారు మరి ఒకసారి చెప్తారా?
1: అక్కాని చిన్నవాడే చుక్కల చంద్రుడే.
0: అందులో నుంచేనా పాట?
1: అవును సార్, ఒక్క కన్నొక్క సార్,
0: భక్త కన్నప్పలో అయితే పాట
1: ఒక్క కన్నొక్క సార్. నాకు ఇంకో అడవి చేయటండి. ఇది ఇది సార్ అతికి రాకున్నది.
0: మతికి రాలేదంటే భక్త
1: దత్తకూర్తుడు, దత్తకూర్తుడు సార్.
0: దత్తపుత్రుడు ఆల్రెడీ వినిపించాను. ఇప్పుడు భక్త కన్నప్పలోనే మీకు మంచి పాట వినిపిస్తాను, వినండి.
1: వద్దులే వద్దులే సార్, ఒక్క కన్నొక్క వద్దులే సార్.
0: చెప్పు మరి, ఇంకా ఒకటి చెప్పండి మరి. మతికి రాలేదా? సరే మరి మీరు గుర్తు చేసుకొని మరొకసారి ఫోన్ చేయండి. ఇప్పుడైతే ఒక మంచి పాట వినిపిస్తాను, వినండి.

0: ఒక పాటను ఎవరూ రాస్తారు, మరొకరు స్వరపరుస్తారు, ఇంకొకరు పాడతారు. కానీ ఆ పాటకు అసలైన జీవం పోసేది మాత్రం వినే మనసు. ఆ మనసులోని అభిరుచిని తెలుసుకునేందుకు ఇప్పుడు మరో శ్రోత మనతో ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కామేశ్వరి.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
1: హైదరాబాద్ నుండి.
0: చెప్పండి కామేశ్వరి గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: తిరుపతమ్మ కథ నుండి శ్రీ వెంకటేశ దయాసాగర్.
0: తిరుపతమ్మ కథ. తప్పకుండా రండి. కార్యక్రమాలని వింటూ ఉన్నారా మీరు?
1: అంటే అన్ని రావండి, మాకు హైదరాబాద్ కొన్ని కథలు కడపది, కొన్ని పాటలు ఇలా కొన్ని ఏమన్నా వింటుంటానండి.
0: ఎట్లా, మీరు యాప్ ద్వారా వింటున్నారా, రేడియో ద్వారా వింటున్నారా?
1: యాప్ ద్వారానేనండి, వేరే వాళ్ళ నుండి తీసుకుని చేస్తున్నాను.
0: చేస్తున్నారు, సంతోషం అండి. మరి కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని కూడా మీరు తెలియజేయండి, ఉత్తరాల ద్వారా కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా తెలియజేయచ్చు.
1: తప్పకుండా తెలియజేస్తాను.
0: తప్పకుండా రండి. మరి మీరు అడిగిన పాట వినిపిస్తాను, విందామా?
1: థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలండి.

0: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల మంచి తిరుపతికి పోవాలా, పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని. కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషంగా ఉంటుంది సార్ నాకు. ఎట్టంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా నేను, ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమంలో అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉంటారు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు, అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు. ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: ఈ రాత్రి 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో రబీలో సాగుకు అనువైన ఆరుదొడి పంటల యాజమాన్యం, ఈ అంశంపై అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం వర్షాధార వ్యవసాయ విభాగాధిపతి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం విజయశంకర్ బాబు గారి ప్రసంగం వింటారు ఈ రాత్రి 7:15. ఆకాశవాణి కడప కేంద్రం. మీరు వింటున్నారు హలో అభిరుచి. శ్రోతలు, ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమాన్ని, పాటలు ఎన్నో, అభిరుచులు ఎన్నో, జ్ఞాపకాలు ఎన్నో, కానీ ప్రతి మనసుకు తనదైన ఒక పాట ఉంటుంది. ఆ పాట ఏదో తెలుసుకునేందుకు ఇప్పుడు మనతో మరో శ్రోత సిద్ధంగా ఉన్నారు, పలకరిద్దాం. హలో, బాదర్ ఖాన్ గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి? పుట్టినరోజు పండుగ అందరికి
3: చెప్తాను సార్.
2: చెప్పండి.
3: కదిరి మచానంపేట బాదల్ ఖాన్ వీధి నుండి బాదల్ ఖాన్ బస్సు రహమత్ ఉన్నీసా బాబా జాన్ షాజహాన్ వెల్డింగ్ మస్తాన్ సైకిల్ షాప్ అషరఫ్ అలీ చుడివాలా సార్?
2: ఓకేనండి. ఆ పాట ఈనాడే బాబు నీ పుట్టినరోజు అనే పాట వినిపిస్తాను, వినండి.
3: ఓకే సార్,
2: ధన్యవాదాలు అండి.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారమవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224417 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

0: హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరి మరో శ్రోతను ఆహ్వానిద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. అభిరుచి కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: మీ పేరు?
1: సార్, నా పేరు స్వీటీ సార్, కడప బాలాజీ నగర్.
0: స్వీటీ?
1: అవును సార్.
0: చెప్పండి స్వీటీ గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: సార్, సమర్ సింహారెడ్డి బాలకృష్ణ గారి మూవీ ఉంది కదా సార్.

0: ఉందండి.
1: దాంట్లో నుంచి చలిగా ఉందన్నాడే ఆ పాట వినిపిస్తారు సార్.
0: తప్పకుండా అండి. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను హౌస్ వైఫ్ సార్.
0: కార్యక్రమాలన్నీ వింటూ ఉంటారా మీరు?
1: చాలా బాగా వింటాను సార్, పాటలు ఎక్కువ వింటాను.
0: పాటలు ఎక్కువ
1: ఎక్కువ సార్.
0: మరి ఈరోజు ఉదయం విన్నారా చిత్రమంజరి?
1: ఈరోజు వినలేదు సార్, ఇప్పుడే అభిరుచి వస్తుందని చెప్పి రేడియో ఆన్ చేసి.
0: మీ అభిరుచిని పంచుకున్నారు ఇప్పుడు?
1: అవును సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలండి. మరి కార్యక్రమాలు వింటూ ఉండండి.
1: థ్యాంక్ యూ సార్.
0: మరి మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, వినిపించమంటారా?
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: థ్యాంక్ యూ అండి, కాల్ చేసినందుకు. పాట వినండి.

0: హలో,
1: హలో
0: అభిరుచి కార్యక్రమం అండి. మీ పేరు?
1: సార్, నా పేరు శ్రీధర్ మూర్తి. నేను ప్రొద్దుటూరు ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తాను.
0: సార్ మీ పేరు మరొకసారి చెప్తారా?
1: శ్రీధర్ మూర్తి సార్.
0: శ్రీధర్ మూర్తి గారు సార్ చెప్పండి సార్, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి
1: సార్? నాకు మరో చరిత్ర నుంచి 16 ఏళ్లకు నీలోందే. ఐ గాట్ 61 ఇయర్స్,
0: సార్
1: బట్ మళ్ళీ ఒకసారి 16 ఇయర్స్ లైక్ వెళ్ళిపోదామండి సార్.
0: వెళ్ళిపోతారు, వెళ్ళిపోవాలి కూడా.
1: అదే, ఎందుకంటే దట్ విల్ బి గివ్ సమ్ సైకలాజికల్ దట్ మీన్స్
0: స్ట్రెంగ్త్. అవును సార్.
1: సో దట్ ఐ వాంట్ దట్ సాంగ్ సార్, ప్లీజ్.
0: తప్పకుండా సార్, తప్పకుండా.
1: నేను, మా మిసెస్, మా ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్ ఆల్సో సార్.
0: ఓకే సార్, ఓకే ఓకే. ప్రజెంట్ ఏంటి సార్ ఇన్ సర్వీసా? 60 అంటే సర్వీస్ లో ఉన్నారా? ఇంకా 2 ఇయర్స్ ఉన్నా.
1: మే 31st కు రిటైర్డ్ అవుతాను సార్.
0: ఓకే సార్, ఓకే ఓకే ఓకే.
1: ఇంకా ఉంది సర్వీస్ 88 మంత్స్ ఉంది.
0: 80, ఓకే సార్, 8 మంత్స్, రైట్ రైట్. కార్యక్రమాలని మీరు మొదటిసారా సార్ గతంలో ఎప్పుడైనా ఫోన్ చేశారా
1: సార్? నేను వన్స్, దట్ వాజ్ 3 ఇయర్స్ సిన్స్ బ్యాక్. తర్వాత నేను డైలీ ఉన్నా.
0: ఓకే సార్, ఓకే.
1: సో బిజీ, బట్ టుడే ఐ లక్ అండ్ మై ఐ థింక్ ఇట్స్ హౌ టు ఐ కెన్ షేర్ విత్ యూ హ్యాపీ.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీలింగ్స్. మరి పాట అయితే సిద్ధంగా ఉంది, వినిపిస్తాను, విందామా సార్?
1: 100% సార్. నేను మళ్ళీ ఒకసారి 16 ఇయర్స్ లోకి వెళ్ళిపోతాను.
0: 16 ఏళ్లకు?
1: అవును సార్.
0: ఓకే అండి, పాట విందామండి మరి.
1: థ్యాంక్ యూ,
0: ధన్యవాదాలు, ధన్యవాదాలు.

0: శ్రోతలు ఎంతో ఇష్టంగా కోరుకునే హలో అభిరుచి కార్యక్రమంలో చివరి శ్రోతను పలకరించే సమయం ఇది. మరి ఆ చివరి శ్రోత ఎవరు ఒక్కసారి చూద్దాం. హలో,
1: సార్
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: పేరు నవీన్ సార్, మేము పలాసా నుంచి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి నవీన్ గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: మాకు ఆ వంశ దారికి సార్.
0: అందులో నుంచి ఏ పాట కావాలి?
1: మీ చూపు చూస్తే బల్లె.
0: తప్పకుండా రండి. మరి పాట చివరి శ్రోత మీరు ఈ కార్యక్రమంలో, మీరు అడిగిన పాట కాబట్టి ఇప్పుడు మీకు ఫలించింది, మీ ప్రయత్నం ఫలించింది, మీరు కోరిన పాట మిమ్మల్ని వరించబోతోంది. విందామండి మరి పాటను.
1: సరే,
0: వినిపిస్తాను, వినండి.

శ్రోతల అభిరుచులకు ఆకాశవాణి స్వరాన్ని అందిస్తూ సాగిన ఈ మధురమైన ప్రయాణం ఇంతటితో ముగుస్తోంది. హలో అభిరుచులు, ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి శ్రోతకు, ఫోన్ చేయలేకపోయినా మనసులో ఒక పాటను కోరుకున్న ప్రతి శ్రోతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అభిరుచి ఇంతటితో ముగిస్తున్నాం.

0: ఆకాశవాణి కడప కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి శుద్ధమైన తాగునీటి లభ్యత. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అనే గొప్ప కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ప్రతి గ్రామీణ ఇంటికి సురక్షితమైన తాగునీటిని పైపు ద్వారా అందించడం. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామీణ గృహానికి పైపుల ద్వారా సురక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు నుంచి రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేస్తోంది. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామాల్లో నివసించే ప్రతి కుటుంబానికి హర్ ఘర్ జల్ అనే లక్ష్యంతో ఇంటి వద్దనే తాగునీటి కనెక్షన్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనివల్ల మహిళలు, పిల్లలు రోజూ దూర ప్రాంతాలకు వెళ్లి నీళ్లు తెచ్చే కష్టాలు తగ్గడం మాత్రమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయి.
2: మాతాఓ బెహనోకో సర్ పే బోజ్ ఉఠాకర్కే మట్కే లేకర్కే దో దో తిన్ తిన్ పాంచ్ పాంచ్ కిలోమీటర్ జానా పడతా హై. జీవన్ కా బహుత్ సారా హిస్సా సిర్ఫ్ పానీ మే ఖప్ జాతా హై. ఆర్ ఇస్లియే ఆజ్ మే లాల్ కిలే సే ఘోషిత్ కర్తా హూం కి హమ్ ఆనే వాలే దినో మే జల్ జీవన్ మిషన్ కో లేకర్ కే ఆగే బడేంగే.
3: జల్ జీవన్ మిషన్ కే తహత్

0: हर घर पाइप से पानी पहुंचाने की वजह से हमारी माताओं बहनों का जीवन आसान हो रहा है। इसका एक बड़ा लाभ గరీబ్ పరివారోకే స్వాస్థకో బి హువా హై.
1: తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశమైనప్పటికీ రాష్ట్ర ప్రయత్నాలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. 2019 ఆగస్టులో పథకం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా కేవలం 3 కోట్ల 23 లక్షలు అంటే 16.72% గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నట్లు నివేదికలున్నాయి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 12.55 కోట్ల అదనపు గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం జనవరి చివరి నాటికి దేశంలోని మొత్తం 19.36 కోట్ల గ్రామీణ గృహాల్లో 15.79 కోట్లకు పైగా అంటే 81.56% ఇళ్లకు నేరుగా కుళాయి నీరు అందుతున్నట్లు నమోదవడం విశేషం. జల్జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి వికేంద్రీకృత డిమాండ్ ఆధారిత సంఘ నిర్వహణతో అమలవుతోంది. గ్రామీణ గృహాలకు క్రమం తప్పకుండా భరోసాతో కుళాయి నీటిని సరఫరా చేసేందుకు గ్రామ పంచాయతీ, దాని ఉప కమిటీలు, వినియోగదారుల బృందాలైన గ్రామ నీటి పారిశుద్ధ్య కమిటీలు పానీ సమితులకు అధికారం కల్పించారు. ప్రణాళిక రూపకల్పన అమలులో క్రియాశీల పాత్ర పోషించేలా, నిర్వహణా బాధ్యతలను స్వీకరించేలా స్థానిక ప్రజలను ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ది, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ సహకారంతో నల్ జల్ మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. దీని ద్వారా గ్రామస్తులకు సమగ్ర నైపుణ్య శిక్షణ అందించి నల్ జల్ మిత్రులుగా తీర్చిదిద్దుతారు. ఈ శిక్షణతో గ్రామాల్లో నీటి సరఫరా పథకాలకు ఆపరేటర్లుగా వ్యవహరించగలగడంతో పాటు చిన్నపాటి మరమ్మతులు, ముందస్తు నిర్వహణా పనులను స్వయంగా చేసుకోగల నైపుణ్యం కూడా వారికి కలుగుతుంది. ఈ మిషన్ మొత్తం అంచనా వ్యయం 3.60 లక్షల కోట్ల రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వ వాటా 2.08 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు సాధించిన పురోగతిని, ప్రస్తుతం కొనసాగుతున్న పనులను పరిగణలోకి తీసుకుని జల్ జీవన్ మిషన్ కు కేటాయింపులను పెంచినట్లు 2025-26 బడ్జెట్ ప్రకటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
2: జల్ జీవన్ మిషన్ సిన్స్ 2019 15 crore households representing 80% of India's rural population have been provided access to potable tap water connections. To achieve 100% coverage, I am pleased to announce the extension of this mission until 2028 with an enhanced total outlay. The mission's focus will be on the quality of infrastructure and O&M of rural piped water supply schemes through Jan Bhagidari or separate MOUs will be signed with the states and union territories to ensure sustainability and citizen-centric water services delivery.
1: ఇలా ఉండగా ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి జల్ జీవన్ మిషన్ అమలు కాలపరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించాలని నిర్ణయించింది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలు కాని విషయాన్ని పరిగణలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన నుంచి సేవా ప్రదానం దాకా పథకాన్ని పునర్వ్యవస్థీకరించడంపై జలశక్తి మంత్రిత్వ శాఖ పంపిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ పథకం మొత్తం కేటాయింపులను 8.69 లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20 ఆమోదించిన 2.08 లక్షల కోట్ల రూపాయల నుంచి 3.59 లక్షల కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల రూపాయల అదనపు ప్రయోజనం కలగనుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పథకం కాలపరిమితిని పొడిగించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం అందులో నిర్మాణాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టనుంది. పథకం అమలును పర్యవేక్షించేందుకు జాతీయ స్థాయిలో సుజలాం భారత్ పేరుతో ఒక డిజిటల్ వేదికను అమల్లోకి తేనుంది. దీని కింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. జలవనరుల నుంచి ఇంటి కుళాయి దాకా తాగునీటి సరఫరా వ్యవస్థను ఇది సంపూర్ణంగా డిజిటలీకరిస్తుంది. ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు గ్రామ పంచాయతీలు ధృవీకరించి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాతే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. పథకాన్ని ప్రజలు సొంతం చేసుకుని సామాజికంగా ఉమ్మడిగా నిర్వహించేలా ప్రోత్సహించేందుకు ఏటా జల్ ఉత్సవ్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 3.57 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. జల్జీవన్ మిషన్ 2.0 కింద దీన్ని పూర్తి చేసి అన్ని గ్రామాలను హర్ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరించారు.

ఇస్తారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకుంటుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు తాగునీరు అందించాలని నిర్ణయించటం దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న శ్రద్ధకు నిదర్శనం. జలవనరుల

సురక్షిత తాగునీటి సరఫరా భవిష్యత్తుపై సమిష్టి బాధ్యత బలోపేతమవుతుంది. నీటి సరఫరా మౌలిక సదుపాయాల కార్యకలాపాలు, నిర్వహణను క్రమబద్దీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కేంద్ర శాఖల మధ్య వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి సారించింది. ఈ సంయుక్త కృషి ద్వారా జలవనరుల సుస్థిరత, గ్రామీణ ప్రజానీకానికి విశ్వసనీయ నీటి సరఫరా లక్ష్యాలను చేరుకుంటోంది. జల్జీవన్ మిషన్ ద్వారా వనరుల పునరుద్ధరణ, స్థానిక తాగునీటి వనరుల పెంపు, మురుగునీటి శుద్ధి పునర్వినియోగం, భూగర్భజలాల పెంపు, వర్షపునీటి సంరక్షణ వంటివి చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీబీ జీరామ్జీ సమీకృత వాటర్షెడ్ నిర్వహణ కార్యక్రమం, స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ వంటి పథకాలతో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలకు ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని తెలిపింది. జల్జీవన్ మిషన్ ద్వారా గృహాలకు కుళాయి నీటి సరఫరాకు పథక ప్రణాళిక రూపకల్పనలో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి రసాయనాల ప్రభావం ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నీటి నమూనాలను పరీక్షించటానికి తాగునీటి నమూనాల సేకరణ, రిపోర్టింగ్, పర్యవేక్షణ, నిఘా కోసం జల్జీవన్ మిషన్ నీటి నాణ్యత నిర్వహణ సమాచార వ్యవస్థ WQMIS ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేశారు. నీటి నాణ్యతా పరీక్షలకు సంబంధించి WQMIS నివేదించిన వివరాలు రాష్ట్రాల వారీగా JJM డాష్బోర్డులో పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ejalshakti.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. జల్జీవన్ మిషన్ డాష్బోర్డులో సిటిజన్ కార్నర్ విభాగాన్ని అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీటి సరఫరా వ్యవస్థ ద్వారా సరఫరా అయ్యే నీటి నాణ్యతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, వారిలో విశ్వాసాన్ని పెంపొందించేందుకు గ్రామస్థాయిలోని నీటి నాణ్యతా పరీక్షా ఫలితాలను ఈ విభాగం ద్వారా బహిరంగంగా అందుబాటులో ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వం జల్జీవన్ మిషన్ 2.0ను డిసెంబర్ 2028 వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామీణ ఇంటికి నిరంతర మంచినీటి కనెక్షన్లు, మెరుగైన ఆరోగ్యం, మహిళలకు సులభమైన నీటి లభ్యత వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తాయి. సుమారు 24 లక్షల గ్రామీణ గృహాలకు సురక్షితమైన మంచినీరు అందనుంది. 2028 నాటికి రాష్ట్రంలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడంతో పాటు ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల సురక్షిత నీటిని అందించే లక్ష్యాన్ని వేగవంతం చేస్తుంది. కేవలం మౌలిక సదుపాయాల కల్పనే కాకుండా 24 గంటలు స్వచ్ఛమైన నీటిని అందించడంపై ఈ పథకం దృష్టి సారిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి సరఫరా వ్యవస్థ, పైప్లైన్ల ఏర్పాటు, పంపుసెట్ల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత కల్పిస్తారు. కలుషిత నీటి వలన సంభవించే వ్యాధులు తగ్గి ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మహిళలు నీటి కోసం సుదూర ప్రాంతాలకు నడిచే శ్రమ తగ్గి వారి సమయం ఆదా అవుతుంది. గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, డిజిటల్ మ్యాపింగ్ ద్వారా ఆస్తుల పర్యవేక్షణ మెరుగుపడుతుంది. JJM పనులపై పల్స్ సర్వే ద్వారా గ్రామ సచివాలయాల పరిధిలో మంచినీటి కలెక్షన్ల నాణ్యతను, పనుల ప్రగతిని పర్యవేక్షిస్తారు. ఈ పొడిగింపుతో ఆంధ్రప్రదేశ్లో నీటి సమస్య పూర్తిగా తీరి హర్ ఘర్ జల్ లక్ష్యం 2028 నాటికి పూర్తవుతుంది. ఈ నిర్ణయం వల్ల గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి పుంజుకోవడమే కాకుండా కొత్తగా మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం లభించే అవకాశముంది. 2019లో జల్జీవన్ మిషన్ ప్రారంభమయ్యే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా 95,53,169 కుటుంబాలు ఉంటే, రాష్ట్రంలో 32.18% ఇళ్లకు మంచినీటి సౌకర్యముంది. ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు 71,52,326 ఇళ్లకు మంచినీటి సౌకర్యం కల్పించినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 75% ఇళ్లకు కుళాయిలు అందుబాటులోకి వచ్చినట్లు. గతంలో కేవలం పైప్లైన్లు వేసి వదిలివేయటం, స్థిరమైన నీటి వనరులను అభివృద్ధి చేయకపోవటం తదితర కారణాలతో కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు నిలిచిపోయి పథకం అమలులో రాష్ట్రం దేశంలోనే వెనుకబడిందని కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ లోపాలను సరిదిద్ది పథకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిద్దమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జల్జీవన్ మిషన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాన్ని పొడిగించి రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించాలని జలశక్తి శాఖ మంత్రితో చర్చలు జరిపారు. సుమారు 70,000 కోట్ల రూపాయల అదనపు సాయం కావాలని పవన్ కళ్యాణ్ కోరగా, కేంద్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించి పథకంలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రానికి బహుళ ప్రయోజనాలు చేకూరనున్నాయి. కొత్తగా వచ్చిన జల్జీవన్ మిషన్ 2.0లో మౌలిక సదుపాయాల కంటే సేవలు అందించడంపై కేంద్రం దృష్టి సారించింది. అంటే కేవలం పైపులు వేయటం మాత్రమే కాకుండా ప్రతిరోజు సురక్షితమైన నీరు వస్తోందా లేదా అనే దానిపై డిజిటల్ పర్యవేక్షణ ఉంటుంది. దీనికోసం సుజలం భారత్ అనే ప్లాట్ఫామ్ను తీసుకువచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో నిధుల దుర్వినియోగానికి తావులేకుండా పారదర్శకంగా పనులు జరుగుతాయని భావిస్తున్నారు.

0: అన్నారు.
1: ఈ ఇయర్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది ఆరోగ్యం పైన ఫోకస్ చేస్తున్నారు. మినిమం నెసెసిటీస్, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీళ్లు, టెస్టింగ్ కూడా ఆన్లైన్ లో పెట్టాలి. ఫస్ట్ అన్ని ఇండ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమం, దానికి నియరెస్ట్ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కనెక్ట్ చేయడం, కొన్ని వీలైతే అష్యూర్డ్ వాటర్ ద్వారా కూడా ఇవ్వడం. మీ అందరికి టైట్ ప్రోగ్రామ్, మాక్సిమం 2 ఇయర్స్ టైం ఉంది. 2 ఇయర్స్ లో యూఆర్ కంప్లీటింగ్ దిస్ ప్రోగ్రామ్.
0: జల్ జీవన్ మిషన్ అమలుతో కలిగిన ప్రయోజనాలు, అది సాధించిన భౌతిక విజయాలను అధిగమించినట్లు ప్రసిద్ధ జాతీయ అంతర్జాతీయ సంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు దేశంలోని 9 కోట్ల మంది మహిళలకు సుదూరం నుంచి నీరు మోసుకొచ్చే భారం తప్పిందని పేర్కొన్నాయి. తద్వారా సమయం ఆదా కావడంతో వారు ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొనే వీలు కలిగినట్లు భారతీయ స్టేట్ బ్యాంకు నిర్వహించిన అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే రోజుకు 5.5 కోట్ల గంటల సమయం ఆదాతో సహా 4 లక్షల దాకా అతిసార మరణాల నివారణ సాధ్యమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలిపింది. ఇక నోబెల్ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ మైఖేల్ క్రెమర్ అంచనాల ప్రకారం 5 ఏళ్లలోపు బాలల మరణాలు 30% తగ్గాయి. ఐఐఎం బెంగళూరుతో పాటు అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల మేరకు 59.9 లక్షల మందికి ప్రత్యక్షంగా, 2.2 కోట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభించింది. ఈ పథకం కింద మహిళలు బాలికలు ప్రధాన లబ్దిదారులు కాగా, వారికి శ్రమ తగ్గడమే కాకుండా ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగుపట్టం సహా విద్యా సదుపాయం, ఆత్మగౌరవం ఇనుమడించాయి. ముఖ్యంగా జీవనోపాధి కార్యకలాపాలకు మరిన్ని అవకాశాలు అందివచ్చాయి. దేశవ్యాప్తంగా 2028 డిసెంబర్ నాటికి 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడం ద్వారా అన్ని పంచాయతీలను హర్ ఘర్ జల్ గా రూపొందించడంలో జల్ జీవన్ మిషన్ 2.0 దోహదం చేస్తుంది. 24 గంటల గ్రామీణ తాగునీటి సరఫరా హామీతో వికసిత భారత్ 2047 దార్శనికతకు జల్ జీవన్ మిషన్ తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా జల్ జీవన్ మిషన్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం బాలకృష్ణ ఎల్లాప్రగడ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆళ్ళగడ్డ నుంచి రిషి షన్ను వీరంత కోరిన పాట యోగి చిత్రం నుంచి. కార్తీక్ బెంగళూరు సునీత పడిన ఈ గీతానికి సాహిత్యం చంద్రబోస్, సంగీతం రమణ గోగులా.

రమణమ్మ ఇంకా వారి వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట అభిమానం చిత్రం నుండి స్వీయ సంగీత నిర్వహణలో ఘంటసాల జిక్కీతో కలిసి పాడిన ఆరుధ్య సాహిత్యాన్ని

తర్వాత అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆరుద్ర సాహిత్యాన్ని వినిపించండి అని కోరుతున్న శ్రోత చందానగర్ నుండి వెంకట్రావు. ఈ పాటకు సంగీతం పి. ఆదినారాయణరావు.

వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో తరువాత చిలిపి కృష్ణుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆత్రేయ సాహిత్యాన్ని వినిపించండి అని కోరుతున్నారు కడప నకాష్ నుండి శేఖర్ వారి కుటుంబ సభ్యులు. ఈ పాటకు సంగీతం కెవి మహదేవన్.

అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం శ్రోతలు, పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, సావిత్రి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా వీరంతా కోరుతున్న పాట 20వ శతాబ్దం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట.

0: పరీక్షలకు సన్నద్ధం కావటం అంటే పుస్తకాలతో గంటల తరబడి కుస్తీ పట్టడం కాదు, ఆసక్తిగా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్సాహంగా హాయిగా చదవటం. ఆ ఉత్సాహాన్ని మీలో పెంచుకోవటానికి ప్రతి సోమవారం సాయంత్రం యువవాణిలో ప్రసారమయ్యే ప్రజ్ఞ కార్యక్రమంలో భాగం కండి. మీ తెలివిని పరీక్షించుకోండి. ఇది మీ మెదడుకు మేతలా పనిచేస్తుంది. 3 రౌండ్స్ తో కొత్త కొత్త అంశాలతో 5:15 నుండి 5:50 వరకు ప్రజ్ఞ కార్యక్రమం సాగుతుంది. ఇందులో పాల్గొనేందుకు మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197 లేదా 2441119. రండి, ప్రజ్ఞలో భాగం కండి, జ్ఞానాన్ని పెంచుకోండి.
1: మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో ఇప్పుడు అద్దంకి కామేశ్వరి, తులసి వీరు కోరుతున్నారు అమలాపురం నుండి. అక్కా చెల్లెలు చిత్రం కోసం పి. సుశీల పాడిన శ్రీశ్రీ సాహిత్యం, సంగీతం పెండ్యాలా.

గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అంటారు ఆదికవి నన్నయ్య. మనం నిలబడిన ఈరోజు రేపటికి గతమవుతుంది. అది చరిత్రగా మారి భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహనీయుల త్యాగాలను, మరపురాని ఘట్టాలను, విప్లవాత్మక మార్పులను, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల అరుదైన సమాచారాన్ని సంక్షిప్తంగా చరిత్రలో ఈరోజు శీర్షికన ప్రతిరోజు మీకందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. తప్పక వినండి చరిత్రలో ఈరోజు. ప్రతిరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతి రేఖలు కార్యక్రమంలో వాట్సాప్ మనోరంజనిలో తరువాత కడప శ్రోతలు అచ్చయ్య, పద్మలత, పవన్ కుమార్, కుసుమ, ప్రియా, జయాన్స్, సుబ్బరాజు, అంజనాదేవి, వెంకట, జ్ఞానాంచ్, పవన తనయ్య వీరందరూ కోరుతున్న పాట శ్రీ ఆంజనేయం చిత్రం కోసం మల్లికార్జున ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం, సంగీతం మణిశర్మ.

వాట్సాప్ మనోరంజనిలో తరువాతి పాట మంగమ్మ గారి మనవడు చిత్రం నుండి పి భానుమతి పాడిన ఆరుద్ర సాహిత్యాన్ని వినిపించండి అని కోరుతున్నారు ఉయ్యాలవాడ మండలం ఎస్ కొత్తపల్లె గ్రామం నుండి. భారతి ఇంకా వారి కుటుంబ సభ్యులు.

తర్వాత కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా వీరంతా కోరుతున్న పాట. అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం. రవివర్మ పాడిన ఈ పాటకు రచన భాస్కర శర్మ, భాస్కర భట్ల.

మీరింతవరకు వాట్సప్ మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా ద్వారకా చిత్రం కోసం సమీరా భరద్వాజ్ పాడిన రెహమాన్ సాహిత్యం, సంగీతం సాయి కార్తీక్,

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తరువాత టాక్సీవాలా చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన కృష్ణకాంత్ సాహిత్యం, సంగీతం జేక్స్ బిజాయ్,

అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళీ వారం పోవాలా అని. కానీ ఇక్కడ

0: ఈ పరిస్థితిలో పోలేకపోయినా అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషంగా ఉంటుంది సార్. నాకు ఎట్లంటే నేనే అనుకుంటా ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమంలో అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉండరు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

మీరు విన్న ఆ పాట డియర్ కామ్రేడ్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఐశ్వర్య రవిచంద్రన్ పాడినది. చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో తర్వాత. అలా వైకుంఠపురంలో చిత్రం కోసం అర్మాన్ మాలిక్ పాడిన పాటను విందాం.

మీరింతవరకు చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. ఫిల్మీ గానే ఇప్పుడు విందాం హిందీ చిత్రగీతాలు. కార్యక్రమంలో ముందుగా సింగం చిత్రం కోసం శ్రేయా ఘోషల్, అజయ్ పాడిన పాట, సాహిత్యం స్వానంద్, సంగీతం అజయ్ అతుల్.

ఈరోజు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గారి జయంతిని పురస్కరించుకుని కొన్ని పాటలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఓ కోంతి చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన పాటను విందాం.

కార్యక్రమంలో తర్వాత మహల్ చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన నక్షబ్ సాహిత్యం సంగీతం చాంద్ ప్రకాష్

0: అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడళ్ళను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా, పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని. కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా నేను, ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమం అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉన్నారు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఇట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

మీరు విన్న పాట మైనే ప్యార్ కియా చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడినది. మీరింతవరకు ఫిల్మీ గానే విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 12 గంటలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శరణ్య. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇక వార్తల వివరంగా, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశం 2026 ఏఐఐబి పెట్టుబడిదారుల చర్చలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్లోని దోహా చేరుకున్నారు. ఈ వార్షిక సమావేశంలో ఏఐఐబి వ్యూహాత్మక మార్గాలు, కార్యాచరణ ప్రాధాన్యతలు, భవిష్యత్తు అజెండాపై చర్చించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు, విధానకర్తలు, భాగస్వాములు పాల్గొంటారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో రబీ క్యాంపెయిన్ 2026లో భాగంగా 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. రాబోయే రబీ సీజన్కు సంబంధించిన కీలక ప్రాధాన్యతలు, సన్నద్దతపై చర్చించేందుకు వ్యవసాయ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది. కేంద్ర రాష్ట సమన్వయాన్ని బలోపేతం చేయడం, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, సుస్థిరత, రైతుల ఆదాయాలను పెంచేందుకు సమన్వయంతో కూడిన ఫలిత ఆధారిత వ్యూహాన్ని రూపొందించడంపై ఈ 2 రోజుల సదస్సు దృష్టి సారిస్తుందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన వ్యవసాయ జోనల్ సదస్సుల కీలక ఫలితాల ఆధారంగా ఈ చర్చలు జరుగుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ సంస్థలను అప్రతిష్ట పాలుచేసి బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రతిపక్ష నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశంలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన వాదనలను ఎన్నికల సంఘం త్రోసిపుచ్చినప్పటికీ ప్రతిపక్షాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. అధికారాన్ని చేజిక్కుచ్చుకోవడం, వంశపారంపర్య రాజకీయాలను పెంచి పోషించడం, వ్యక్తిగత ప్రయోజనాలు పొందడమే వారి ఏకైక లక్ష్యమని, ప్రజలకు సేవ చేయడం కాదని జేపీ నడ్డా ఆరోపించారు. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, అమెరికా ప్రతినిధుల సభ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్ ప్రతినిధి బ్రాన్ మాస్ట్ నేతృత్వంలోని ఉభయపక్ష ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారంపై ప్రత్యేక దృష్టితో భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈరోజు పశువుల బీమా పోర్టల్ను ప్రారంభిస్తారు. దేశంలో పశువుల బీమా సేవల డిజిటల్ పరివర్తనలో ఇదొక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఈ పోర్టల్ పశువుల బీమా కోసం ఒకే సమీకృత డిజిటల్ వేదికను అందిస్తుందని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తెలిపింది. పశువుల బీమా పథకం కింద బీమా

చేయించిన జంతువుల విషయంలో ఇది విధానాల జారీ, క్లెయిమ్ ప్రాసెసింగ్, పర్యవేక్షణ, రిపోర్టింగ్ను సులభతరం చేస్తుందని పేర్కొంది. ఈ పోర్టల్ హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 ప్రాంతీయ భాషలలో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 జీవిత లక్ష్యాల సాధనలో ఆరోగ్యకరమైన జీవనం ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమ పోస్టులో సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ విషయాన్ని చెప్పారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రత, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య రక్షణ, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యాలు, రైతులకు, మహిళలకు అందించే ఆర్థిక సహాయం ఉన్నాయని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సదస్సు పురస్కారాల జాతీయ సమావేశంలో మంత్రి ప్రసంగించారు. దేశ సుస్థిర అభివృద్ది కోసం కార్మికుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాండవీయ తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు అమరవీరుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ తన ధైర్య సాహసాలతో స్వాతంత్ర్యోద్యమానికి కొత్త శక్తిని అందించారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. దేశ గౌరవం కోసం సర్వస్వం త్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తి దేశంలోని యువత ధైర్య సాహసాలకు, సంకల్పానికి ప్రతీక అని ప్రధానమంత్రి కొనియాడారు. విప్లవకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు నివాళులర్పించారు. భగత్ సింగ్ చిన్న వయసులోనే మాతృభూమి విముక్తికై ప్రాణత్యాగం చేశారని రక్షణ మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భగత్ సింగ్ ధైర్యం, అచంచల దేశభక్తి, అంకిత భావం నేటికి యువతకు స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. భగత్ సింగ్ జీవితం, త్యాగం, అమరత్వం పౌరులకు దేశ సేవ పట్ల వారి కర్తవ్యాలను గుర్తు చేస్తాయని, బలమైన, ఆత్మనిర్బర, సుసంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని బలోపేతం చేస్తాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు నివాళులర్పించారు. లతా మంగేష్కర్ తన గాన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని ప్రకాశింపజేశారని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. తన మధురమైన స్వరంతో దేశాన్ని సుసంపన్నం చేశారని అన్నారు. భారతీయ సంగీత ప్రపంచానికి లతా మంగేష్కర్ చేసిన అసమానమైన సేవ రాబోయే తరాలకు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆసియా క్రీడలు పురుషుల క్రికెట్లో భాగంగా జపాన్లోని ఐచీ నగోయాలో ఈరోజు భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు నేరుగా సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో భారత్ నేపాల్, శ్రీలంక జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారిణి ఈషా సింగ్ రజత పతకం సాధించింది. 38 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచి ఈ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన మహిళల U-78 కిలోల కురాష్ ఈవెంట్లో భారత అథ్లెట్ పింకీ బల్హారా కాంస్య పతకం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన లిమ్ గరామ్ను 3-0 తేడాతో ఓడించి ఆమె ఈ పతకం గెలుచుకుంది. మహిళల బాక్సింగ్ ఈవెంట్లో 75 కిలోల విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయన్పై 5-0 తేడాతో విజయం సాధించిన భారత ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో ఉంది. 4 స్వర్ణాలు, 17 రజతాలు, 18 కాంస్యాలతో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది.
ఉత్తరాఖండ్, కర్ణాటక, అండమాన్, నికోబార్ దీవులలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురతో సహా ఈశాన్య భారతదేశంలోని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, బీహార్,

మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఒడిషాలో ఈరోజు ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగిన 46వ చెస్ ఒలింపియాడ్లో ప్రతిష్టాత్మక నోనా గాంప్రిదాష్విలి ట్రోఫీని గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి అభిరుచి, పట్టుదల ఆదర్శప్రాయమని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఈ విజయాలు మరెంతో మంది యువతను చెస్లో రాణించేందుకు ప్రేరేపిస్తాయని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు 11వ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖతార్ చేరుకున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సును ప్రారంభిస్తారు. దేశంలోని 100 కోట్లకు పైగా ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తున్నామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ చెప్పారు. ఆసియా క్రీడలు. పురుషుల క్రికెట్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ నేరుగా సెమీఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతల కోరిన పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఉండగా ఆనంద్, మన్విత్, ప్రకాష్, శ్యామల, అశ్విన్ వారి స్నేహ బృందం, వీరంతా కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి శ్రోతలు కోరిన పాట రమేష్ నాయుడు సంగీత నిర్వహణలో, ఆరుద్ర రచన వినాలని పి సుశీల గానంలో, మీనా చిత్రంలో.

ఉత్తరాల మనోరంజన కార్యక్రమంలో తరువాత ఉప్పులూరు నుండి వసంతసేనుడు, హరి, నవీన్, అరుణకుమారి, విజయకుమారి, భవ్యసాయి, శ్రీలత వారి స్నేహ బృందం కోరిన పాట మాయాబజార్ చిత్రం నుండి. గానం ఘంటసాల పి సుశీల, పింగళివారి రచన, ఘంటసాల సంగీత నిర్వహణ.

రాజన్న, సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం విలాసాగర్ గ్రామ శ్రోతలు, గంగాధర శ్రీనివాస్ లక్ష్మీ

మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ, నరేష్, లావణ్య, మహాస్విస్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయికుమార్, సుష్మ, విఘ్నేశ్వర్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య, వీరంతా వినాలి అనుకుంటున్న పాట బందిపోడు చిత్రంలో ఘంటసాల పి. సుశీల గానం ఆరుద్ర గీతం, ఘంటసాల సంగీత నిర్వహణ.

ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలు ఘంటసాల పి సుశీల గానంలో ఆత్రేయ రచన వినాలని కెవి మహదేవన్ సంగీతం కోరిన శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి శ్రోతలు బాబురావు, త్రిమూర్తులగుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, ధర్మారావు, రజని, రాజశేఖర్, రవికుమార్, సుధీర్, గృహలక్ష్మి, దేవాన్స్, లక్ష్మణ్, స్వరూపారాణి, చంద్రగిరి, పాపారావు, ప్రకాష్, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, వెంకటరమణ, మహమ్మద్, ఇనాయతుల్లా.

వల ఈశ్వరరావు, నాగేశ్వరరావు వారి స్నేహ బృందం వీరంతా కోరిన పాట మంచి మనసులు చిత్రంలో.

రాయాలి అనుకుంటే ఉత్తరం రాయండి. మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే పాటల కార్యక్రమం కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప 516001. ఇప్పుడు అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామ శ్రోతలు పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజ్రెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వారి మిత్రబృందం. కోరిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానంలో సుందరకాండ సినిమా నుండి పాట వినాలని.

0: నాడు ఇంకా ఇంకా
1: ఉత్తరాలుగా శ్రోతలు కోరి పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. మనసుకు నచ్చిన పాటను వాట్సాప్ ద్వారా కూడా కోరి వినొచ్చు. వాట్సాప్ చేయడానికి నెంబర్ 8562241119. ప్రతిరోజు ఉదయం ప్రసారమవుతున్న పాటల

కార్యక్రమంలో 10:15 అనంతరం వాట్సాప్ ద్వారా కోరి పాటలు వినొచ్చు. నంద్యాల జిల్లా నొస్సం గ్రామం ముచ్చల వీధి నుండి రెహమున్ని, అబ్దుల్ కలాం, చిన్నెం సుబ్బరాయుడు, సుగమంచి వెంకటేశ్వర్లు, ఫక్రుద్దీన్ వారి స్నేహ బృందం కోరిన పాట చక్రవర్తి సంగీతం, వేటూరి సాహిత్యం, దేవత సినిమా నుండి పాట వినాలని గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలా.

ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య ఆకాశవాణి కడప కేంద్రం ప్రత్యక్షంగా పాటలు కోరి వినే అవకాశాన్ని కల్పిస్తుంది. ఫోన్ చేయండి 0852-244-1149, 2449-1947. ప్రత్యక్షంగా అప్పటికప్పుడే పాట కోరి ఆనందించవచ్చు. ఉత్తరాల మనోరంజన కార్యక్రమంలో భువనగిరి విద్యానగర్ శ్రోతలు మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, ముత్యాలబాబు, ప్రీతి సురేష్, యూసుఫుద్దీన్, మహమ్మద్ బుర్హనుద్దీన్ వారి స్నేహ బృందం కోరిన పాట స్నేహమేరా జీవితం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానంలో డాక్టర్ దాశరథి రచన వినాలని పూర్ణచంద్రరావు సంగీత నిర్వహణ.

కార్యక్రమంలో చివరిగా కడప నగరం నుండి లక్ష్మీ ప్రసన్న, వారి స్నేహ బృందం కోరిన పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానంలో వెన్నెల కంటి పాట వినిపించమని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత నిర్వహణలో చిన్నోడు పెద్దోడు చిత్రంలో.

మీరింతవరకు ఉత్తరాల మనోరంజన్ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇక వార్తల వివరాలు. రాష్టంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కాలువలు, జలాశయాల నిర్వహణ, మరమ్మతు పనులకు సంబంధించి 160 కోట్ల రూపాయల బిల్లులను ప్రభుత్వం విడుదల చేసిందని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నిర్వహణ, మరమ్మతుల కోసం 2 ఏళ్లలో ప్రభుత్వం 1320 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని చెప్పారు. సాగునీటి సంఘాల వ్యవస్థను పునరుద్దరించి రైతుల భాగస్వామ్యంతో సాగునీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అందులో ఉన్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించడంలో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలోని పోలీసు శిక్షణా కళాశాల గ్రౌండ్స్లో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని తెలియజేస్తూ,
1: పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తారే, ఆ రాష్ట్ర అభివృద్ధి గానీ, ఆ రాష్ట్ర సంక్షేమం గానీ, ఆ రాష్ట్రం కాలుత పురోగతి సూచిక గానీ పెరుగుతుందని చెప్పడానికి మీ అందరికీ కూడా చాలా సందర్భాల్లో నేను చెప్తున్నా. లాంగ్ టర్మ్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఆ రాష్ట్రంలో ఉంటేనే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి.
0: గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామని గ్రామ, వార్డు, సచివాలయ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండానే సచివాలయ ఉద్యోగాలను కల్పించిందని ఆరోపించారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల విధులను క్రమబద్దీకరించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా 2 సాధారణ సెలవులు వినియోగించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్లో వివిధ అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం చేపట్టిన వివిధ అభివృద్ది పనులను 2 ఏళ్లలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలియజేస్తూ,
2: నెల్లూరులో ఎన్ టు ఎన్ రోడ్ వేయడానికి ఈ రోజు శంకుస్థాపన చేశాం. వర్క్ కూడా ఇమీడియట్ గా టేకప్ చేస్తున్నారు. ఒక పార్కు, సెంట్రల్ డివైడర్, ఫౌంటైన్, గ్రీనరీకి శంకుస్థాపన చేశాము. ఒక ఇండోర్ స్టేడియం, ఒక అవుట్డోర్ స్టేడియం, ఒక బాస్కెట్ బాల్, ఒక టెన్నిస్ కోర్టు, ఇవన్నీ ఆల్రెడీ డిజైన్ చేశారు. రేపు 2వ తేదీ శంకుస్థాపన చేసి వెంటనే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ శంకుస్థాపన చేశాం, ఇవన్నీ

0: కూడా నవంబర్ ఎండింగ్ లోపల పూర్తిగా ఆదేశించారు.
1: స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో స్వచ్చతా హీ సేవా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని బీచ్ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్బంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పర్యాటకులు స్థానికులు బీచ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని సుస్థిర వ్యవసాయ అభివృద్ది కోసం అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ మిషన్ గురించి ఈరోజు తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో వాతావరణ మార్పులను తట్టుకునేలా సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని జాతీయ మిషన్గా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. 2481 కోట్ల రూపాయల బడ్జెట్తో 2024లో ఆమోదించిన జాతీయ సహజ వ్యవసాయ మిషన్ కింద రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేందుకు 20 లక్షల మందికి పైగా రైతులను భాగస్వాములను చేస్తూ 18 వేలకు పైగా క్లస్టర్లను ఏర్పాటు చేశారు. స్థానికంగా జీవామృతం బీజామృతం వంటి జీవ ఆధారిత వ్యవసాయ వనరులను అందించేందుకు సుమారు 7600 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని మరింత సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
2: హమే ఇత్నా కుచ్ దేతీ హై ఉసే సంజోనే కా దాయిత్వ భీ హమారా హై. అగ్లీ పీఢీ కే లియే మిట్టీ కో స్వస్థ రఖనా, పానీ కో బచానా ఔర్ సంసాధనో కా సంతులిత్ ఉపయోగ్ కర్నా సబ్సే జరూరీ హై. మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మా కే నామ్, అమృత్ సరోవర్ జైసే హమారా అభియాన్ ఇసీ భావనా కో ఆగే బఢాతే హై.
1: నంద్యాల జిల్లాలో పురాతన ఆలయాలు, కోనేర్లు, బావులను పునరుద్దరిస్తున్న యువత సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన యువత పాడుపడిన పురాతన బావిని పునరుద్దరించిన విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలం ఇటిక్యాల గ్రామంలోని 600 ఏళ్ల నాటి బావిని యువత పునరుద్దరించింది. కాంత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి పూర్వ సంపద రక్షక సేనను ఏర్పాటు చేసి పురాతన కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి ఇప్పటి వరకు ఆళ్లగడ్డ, బనగానపల్లి, అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పలు బావులు, కోనేర్లు, ఆలయాలను పునరుద్దరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో 372 మంది లబ్దిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పట్టాలు అందజేశామన్నారు. మొదటి విడతలో 3200 మందికి, రెండో విడతలో 2634 మందికి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు. త్వరలో విజయవాడలో 24000 మందికి ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: 388 పట్టాలు సుమారుగా 2000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తికి శాశ్వత హక్కు ఈ రోజు ప్రజాప్రభుత్వం మీకు అందిస్తాం జరుగుతుంది. త్వరలో విజయవాడలో కూడా 24000 ఇంటి పట్టాలు ప్రజాప్రభుత్వం అందించబోతుంది. మహానాడు కట్టకి రీటైనింగ్ వాల్, 100 పడకల ఆసుపత్రి, 2029 ఎన్నికల లోపల ప్రతి గడపకి తాగునీటి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజ్ అందించే.
1: శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని అన్నా క్యాంటీన్ను చేనేత జౌళీ శాఖ మంత్రి ఎస్ సవిత ఈ ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా క్యాంటీన్లో అల్పాహారం చేస్తున్న ప్రజలతో మంత్రి మాట్లాడి ఆహార నాణ్యత, భోజన వసతులు, క్యాంటీన్లోని సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా

0: కాకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్దతతో నిర్వర్తించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా కుంచనపల్లిలో 372 మంది లబ్ధిదారులకు మంత్రి నారా లోకేష్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈనాటి మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో మహిళా శ్రవంతి, ముందుగా మహిళా సాధికార వార్తల సమాహారం మహిళా శ్రవంతి వింటారు. అనంతరం అందమే ఆనందం ప్రసారమవుతుంది. అందిస్తున్నవారు శ్రీమతి బి సృజన కుమారి. ముందుగా విందాం మహిళా శ్రవంతి.

ఈనాటి మహిళా స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలందరికీ నమస్కారం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో దశలో కుంగిపోయే సందర్భాలు వస్తూ ఉంటాయి. కాని వాటిని తట్టుకుని ముందుకు వెళ్లినప్పుడే జీవితం మనకు సరికొత్తగా కనిపిస్తుంది. అలాంటి దానికి ఉదాహరణే పశ్చిమ బెంగాల్లోని పురూలియాకు చెందిన జ్యోత్స్నా సర్కార్ జీవితం. కుటుంబంతో హాయిగా సాగిపోతున్న ఆమె జీవితాన్ని భర్త మరణం కుంగదీసింది. ఆయన 2010లో నరాల సంబంధిత వ్యాధితో చనిపోయారు. ఆ తర్వాత 2 ఏళ్లకు కొడుకు కూడా అదే వ్యాధితో చనిపోయాడు. ఈ వరుస దుర్ఘటనలు ఆమెను కుదిపేశాయి. కాని ఆమె తన ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి 70 ఏళ్ల వయసులో 2021లో కరాటేలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించారు. కఠినమైన సాధన చేసి పట్టుదలతో కరాటేలో అప్పర్ బ్రౌన్ బెల్ట్ సాధించారు. ప్రస్తుతం అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నారు. అదొక్కటే కాక సాక్సోఫోన్, గిటార్, పియానో, ఈత వంటివి నేర్చుకుంటున్నారు. బాధ నుండి బయటకు రావడానికి తనను తాను బిజీగా ఉంచుకుంటూ నేర్చుకోవాలన్న తపన ఉండాలే కాని వయసు అడ్డు కాదని నిరూపిస్తున్నారు జ్యోత్స్నా. సంప్రదాయ సాగుకు స్వస్తి చెబుతూ నూతన సాంకేతికతను ఒడిసిపట్టుకుని ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నిలబడేలా పాలీహౌస్ విధానంలో పంటలు పండిస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని సర్ఖ్పూర్ గ్రామానికి చెందిన అంతరా కుమారి. ఓసారి మీరట్లోని తన స్నేహితురాల్ని చూడ్డానికి వెళ్లినప్పుడు అక్కడ తన స్నేహితురాలి సాంకేతిక పద్ధతిలో వ్యవసాయం చూసి తాను కూడా ఏదైనా కొత్తగా చేయాలి అని నిశ్చయించుకున్నారు. వెంటనే కొంత భూమి లీజుకు తీసుకుని పాలీహౌస్ పద్ధతిలో సాగుని మొదలుపెట్టారు. సాధారణంగా మనం వేసే పంటలు ఎక్కువ ఎండలు, అకాల వర్షాలకు దెబ్బతినే ముప్పు ఉంటుంది. కాని ఈ పాలీహౌస్ విధానం సాగుకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే దీని నిర్వహణ మాత్రం సులభం కాదు. పెట్టుబడి కూడా ఎక్కువే పెట్టాలి. నేను 40 లక్షల పెట్టుబడితో దీన్ని మొదలుపెట్టాను.

పెట్టా. నేనున్న పరిస్థితుల్లో అది నాకు పెద్ద మొత్తమే, కాని ప్రభుత్వం నుండి 50% సబ్సిడీ లభించింది. అంతేకాదు, చిన్నప్పటినుండి చెట్లు, జంతువులపై ఉండే ఇష్టమే నన్ను ఇటువైపు అడుగులు వేసేలా చేసింది. త్వరలో ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టబోతున్నాను. దానికి సొంతంగా మేమే సేంద్రియ ఎరువుల్ని తయారు చేయాలనుకుంటున్నాం. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాను. ప్రయత్నించాలన్న తపన ఉండాలే, కాని మహిళ సాధించలేనిది ఏదీ లేదు అంటున్నారు అంతరకుమారి. ఎప్పుడూ బడిముఖం చూడని గిరిజన కుగ్రామంలో ఇప్పుడు అక్షరాల పూలు పూస్తున్నాయి. చీకటి నిండిన ఆ చిన్నారుల జీవితాల్లో విజ్ఞాన దీపాలు వెలిగించిన ఈ గొప్ప విజయం వెనుక ఉన్నది 82 ఏళ్ల పద్మిని. కొడైకెనాల్లోని కొంబై పెరుంగాడు గిరిజన ప్రాంతంలో కొంబై తెగకు చెందిన సుమారు 50 నుండి 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. అటవీ ఉత్పత్తుల సేకరణ, పత్తి ఏరడం, వ్యవసాయ పనులపైనే ఆధారపడి వీళ్లంతా జీవనం సాగిస్తున్నారు. వీళ్లు పిల్లలు కూడా పనికి పంపితేనే ఇల్లు గడుస్తుంది. ఇంకా అలాంటి చోట చదువు ఎవరికి కావాలి? అందుకే అక్కడ ఎవ్వరూ బడి గురించి ఆలోచించలేదు. కాని ఈ పరిస్థితిని చూసి పద్మిని చలించిపోయారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని సంకల్పించుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖ పాఠశాలలో పనిచేసిన అనుభవం పద్మినిది. విరామణ తర్వాత ఖాళీగా ఉండడం ఆమెకిష్టం లేదు. అప్పుడే కొడైకెనాల్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో సత్యసురభి పేరుతో ఓ స్కూల్ని ఏర్పాటు చేశారు. నిరుపేద చిన్నారులకు విద్యను అందించాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే కొంబై తెగ పిల్లల్ని గుర్తించారు. వాళ్లని బడికి రమ్మంటే ప్రయాణ ఖర్చులు భరించలేమన్నారు. అప్పుడు పాఠశాలనే వాళ్ల దగ్గరకు తీసుకెళ్లాలని స్కూల్ ఆన్ వీల్స్ కార్యక్రమం మొదలుపెట్టారు. వారికి పరిశుభ్రత పాఠాలు నేర్పించడం మొదలుపెట్టారు. శుభ్రత నేర్పడంతో పాటు ప్రతి బిడ్డకి ఉడికించిన గుడ్లు, పాలు, తృణధాన్యాలు అల్పాహారంగా అందించారు. ఉపాధ్యాయులు పడిన ఈ శ్రమ తల్లిదండ్రుల్లో మార్పు తెచ్చింది. 2 ఏళ్లలో 50 మంది విద్యార్థులను బడిబాట పట్టించింది పద్మిని. వీరి ప్రయత్నం ఎంతో స్ఫూర్తిదాయకం కదూ. మంచి సంపాదన కోసం విభిన్న వృత్తులను వెతుక్కుంటున్న ఈ కాలంలో తస్లింబెన్ అసీఫా ఖాన్ జవేరి మాత్రం పశుపోషణను ఎంచుకున్నారు. గుజరాత్లోని బసు గ్రామంలో పశుపోషణ చాలా కుటుంబాలకు జీవనాధారం. తస్లింబెన్ కుటుంబానికి కూడా పశువులే ఆధారం. 35 ఏళ్ల క్రితం ఆమె మామగారు 4 పశువులతో డైరీని మొదలుపెట్టారు. తస్లిం పెళ్లినాటికి సుమారు 20 పశువులు ఉన్నాయి. అప్పటి వరకు ఆ పాడిపై వచ్చే ఆదాయం కుటుంబ ఖర్చుల కోసమే వాడుకున్నారు. తస్లిం వచ్చాక దాన్ని వ్యాపారంగా మార్చాలనుకున్నారట. పశువుల సంఖ్యను పెంచడంతో పాటు ఆరోగ్యం, మేత, పాల ఉత్పత్తి వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు ఆమె. రోజుల ఎక్కువ సమయం ఫామ్కే కేటాయించేవారట. జాఫ్రాబాదీ, ముర్రా వంటి ఎక్కువ పాలిచ్చే 350 పశువుల్ని పెంచుతున్నారు. రోజుకి 2000 లీటర్లకు పైగా పాలను బనాస్ డైరీకి సరఫరా చేస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో డైరీ నిర్వహణ మాటలు కాదు. పశువుల మేత, మందులు, కార్మికుల జీతాలు, రవాణా, ఇలా అన్ని ఖర్చులు పోను 90 లక్షల వరకు మిగులుతుంది. బనాస్ డైరీకి పాలు సరఫరా చేసే పాడి రైతుల్లో మా కుటుంబం కూడా ఒకటి. 2025-26లో మా డైరీ నుంచి దాదాపు 2.94 కోట్ల రూపాయల పాలను డైరీకి పంపించాం. దాంతో 2026లో ఎక్కువ లీటర్ల పాలు సరఫరా చేసిన మొదటి మహిళా పాడి రైతుగా నాకు గౌరవం దక్కిందంటున్నారు తస్లీం. పనికిరావని పారేసే కేబుల్ వైర్లు, టెక్స్టైల్ వ్యర్థాలు, వాడుకలో లేని పాత నాణాలు, సాధారణంగా ఇవన్నీ మనందరి దృష్టిలో వ్యర్థాలే. కాని పశ్చిమ బెంగాల్కు చెందిన జాగృతి ప్రమాణిక్కి మాత్రం అలంకారంగా ఉపయోగపడే ఇంటి వస్తువులు. పర్యావరణ పరిరక్షణకు సృజనాత్మకతను మేళవించి పనికిరాని వస్తువులతో కొత్త అందాలకు అద్దం పడుతున్నారు జాగృతి. పాత కేబుల్ వైర్ల నుండి రాగి, అల్యూమినియం తీగలను వేరుచేసి వాటిని ఎంతో నైపుణ్యంతో మెలిపెడుతూ చక్కని కళారూపాలను తయారుచేస్తున్నారు. గృహాలంకరణ వస్తువులు, డిజైనర్ హ్యాండ్బ్యాగ్లు,
చేతి

సంచులు, చెక్క ముక్కలతో హారాలు తయారు చేస్తూ వ్యర్థాలని తగ్గిస్తున్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ చేనేత, హస్తకళా మేళాల్లో పాల్గొంటూ తన కళలను అందరికీ చేరువ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు అవార్డులని అందుకున్నారు జాగృతి. ఇటీవల హైదరాబాద్లో ఎన్టీఆర్ గార్డెన్స్లో నిర్వహించిన గాంధీ శిల్ప బజార్లో తన హస్తకళలతో ఓ స్టాల్ని ఏర్పాటు చేశారు. ఆమె చేసిన వస్తువుల నాణ్యత, తుదిమెరుగులు చూసి నగరవాసులు కూడా ముగ్ధులయ్యారు. వ్యర్థాల నుంచి అద్భుతాలు సృష్టించొచ్చు, ఆర్థికంగా నిలబడొచ్చు అని నిరూపిస్తున్న జాగృతి ప్రయత్నం అభినందనీయం కదూ. ఇదండి ఈనాటి మహిళా శ్రవంతి. మళ్లీ వచ్చేవారం మరికొన్ని వార్తలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. మీరింతవరకు మహిళా శ్రవంతి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం వకీల్ సాబ్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాటను. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: కార్యక్రమంలో తర్వాత అందమే ఆనందం వింటారు. అందిస్తున్నవారు బి సృజనకుమారి.
1: ఈనాటి అందమే ఆనందం కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రేమలో పడ్డారు అంటే అది నిజంగా ప్రేమేనా లేదా రెడ్ ఫ్లాగ్సా అని ఆలోచించండి. రెడ్ ఫ్లాగ్స్ అంటే కలల లోకంలో విహరించడం లేదా ఊహించిన దానికన్నా భిన్నంగా ఉండటం. ఇటువంటి వాటినే రెడ్ ఫ్లాగ్స్ అంటాం. ఈనాటి కార్యక్రమంలో మీరు ప్రేమించే వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అది రెడ్ ఫ్లాగ్సా అనేది ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకోండి. ఆ తరువాత మాత్రమే మీరు ముందడుగు వేయండి. ఎవరైనా జాగ్రత్తగా చూసుకుంటున్నా, వేలుపట్టి నడిపిస్తున్నా ఎంత బాగుంటుందో. అది జీవితాంతం కలిసి నడవబోయే వ్యక్తి అయితే అమ్మాయిలు మరింతగా మురిసిపోతారు. నిజంగా అది ప్రేమేనా? రెడ్ ఫ్లాగ్ కాదు కదా. ఎవరైనా నచ్చితే అదేంటో విచిత్రం. వాళ్లలో అన్నీ సానుకూలతలే కనిపిస్తాయి, ఆ మాయలో లోపాలే కనిపించవు. తీరా వాళ్లతో కలిసి నడవడం మొదలుపెట్టాక తెలుస్తుంటాయి వారిలో లోపాలు. అందుకే గొడవలు, విడిపోవడాలు. కాని ఈలోగా జరిగే స్వీయ నష్టమేదో జరిగిపోతుంది. తాజాగా ఈమధ్య జరిగిన ఒక హీరోయిన్ అనుభవం కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. రెండేళ్ల ప్రేమ పేరుతో శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నా అన్నారామె. సోషల్ మీడియా పోస్టులు, దుస్తులు, ఆఖరికి ఆమె పనిమీద కూడా నియంత్రణ ఉండేదట. టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నా, దాన్నుంచి బయటపడ్డా అంటూ బహిరంగంగానే చెప్పారు కూడా. ఇది నెట్టింట చర్చకు దారితీసింది. ఆ పరిస్థితి రావద్దు అంటే భాగస్వామిని ఎంచుకునేటప్పుడు వీటిని గమనించుకోవాల్సిందే. మీ భాగస్వామి మీతో బాగానే ఉంటారు, కాని రోడ్డు మీద వ్యక్తులు, రెస్టారెంట్లో వెయిటర్లు, పనివాళ్లు, అంతెందుకు? ఇంట్లో వాళ్లపై కోపం, అగౌరవం చూపిస్తున్నా ఆలోచించాల్సిందే. నేనింతే, పర్ఫెక్ట్గా లేకపోతే సహించలేను అని వారు సమర్థించుకున్నా గమనించుకోండి. రేపు మీకిదే పరిస్థితి రాదని నమ్మకమేంటి? వారు బాధ్యత తీసుకుంటున్నారా? అంటే మీకోసం ఖర్చు చేయడం, కావాల్సినవి ఇవ్వడం కాదు, తాను చేసిన పొరపాట్లకు బాధ్యత తీసుకుంటారా? ఎందుకంటే చాలా వరకు విఫలమైన బంధాలన్నింటిలోనూ కారణంగా చూపేది వేరే వారినే కాబట్టి. వాళ్ల తప్పిదాలు, పొరపాట్లకు ఇంట్లో వాళ్లనో, బాస్నో, స్నేహితులనో బాధ్యతలను చేసేవారితో చాలా కష్టం. పొరపాట్లు చేయవచ్చు, కాని తెలుసుకొని సరిచేసుకోగలగాలి. అప్పుడే ఆరోగ్యకరమైన బాంధవ్యం సాధ్యం. లేదంటే వాళ్లు మీకు సరిపోరని గుర్తుంచుకోండి. బంధమన్నాక పొరపాట్లు మామూలే. ఏ ఒక్కసారికో నిర్ణయానికి వచ్చేయనక్కర్లేదు. కాని ఇదే తంతు కొనసాగుతుంటే మాత్రం రెడ్ ఫ్లాగ్ కిందే లెక్క. అలాంటి వారికి దూరంగా ఉండటమే మేలు. గమనించుకోండి మరి. హద్దులను గౌరవించాలి. నువ్వు ఈ డ్రెస్సులు వేసుకుంటే నాకు నచ్చదు, నువ్వు ఫలానా వాళ్లతో మాట్లాడడం నాకిష్టం లేదు అని గోముగా అనడం ఆలస్యం. పొసెసివ్నెస్లే అనుకుని మురిసిపోతారు అమ్మాయిలు. ఎక్కడున్నావు, ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు అంటూ ఆరా తీస్తున్నా, దుస్తుల విషయంలో స్నేహితులు, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపితే మెచ్చుకోకపోయినా రెడ్ ఫ్లాగ్ కిందే లెక్క. ఎంత ప్రేమైనా ఇద్దరి మధ్య స్పేస్, నచ్చినవి చేసే స్వేచ్ఛ ఉండాలి, కాదంటారా? మీ కలల సంగతేంటి అని ఒక్కసారి ఆలోచించండి. నువ్వు కష్టపడ్డం నాకిష్టం లేదు, నా భార్య నేనొచ్చేసరికి ఆనందంగా ఎదురొస్తే చాలు. వినడానికి ఈ మాటలు అందంగానే ఉంటాయి. మరి మీ సంగతేంటి? కోరుకున్న కెరియర్, ఎదగాలనుకునే స్థానం, ఇలానే ఉంటాయిగా. వాటిని కనుక్కోకుండా నిర్ణయాలన్నీ వాళ్లే తీసుకుంటున్నా మీరు ఆనందంగా ఉంటారా? అది ఒక్క

ఒక్కసారి ఆలోచించండి. ప్రామిస్లు బోలెడు చేస్తారు, చేతల్లోనే కనిపించవు. మీ ఇష్టాలు, సౌకర్యం, నలుగురితో ఇబ్బంది పడుతున్నారన్న స్పృహే ఉండదు. ఏదైనా తమకు నచ్చినట్టుగానే సాగాలి, లేదంటే మాట తూలడానికి కూడా వెనకాడరు. వద్దు అని మీరేదైతే అంటారో అవే చేసి చూపిస్తారు. తీరా మీరు కోపగించుకుంటే, ఈసారి తప్పక మారతాను, ఈసారి అలా చెయ్యను అని అంటూ ఉంటారు. కాని ఇలా ప్రతీసారీ చేస్తూ ఉంటే మీకు మీ మాటకు ఎలాంటి గౌరవం ఉండదు. అలాంటి చోట మీరు సర్దుకుపోగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఇలా మీరు భాగస్వామిగా చేసుకునే వ్యక్తిలో కాని, ప్రేమించే వ్యక్తిలో కాని ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి. మీరు అడ్జస్ట్ అవ్వగలరో లేదో కూడా చూసుకోండి. అలా మీరు ఆలోచించి తీసుకునే నిర్ణయం ఏదైనా సరే, జీవితాంతం మీ భాగస్వామితో సాఫీగా సాగిపోతుంది జీవితం. మరి జీవితం సాఫీగా, ఆనందంగా, సంతోషంగా సాగిపోతూ ఉంటే అందం మీ ఇద్దరి సొంతం కాదా? ఇదండి ఈనాటి అందమే ఆనందం కార్యక్రమం. వచ్చేవారం ఇదే సమయానికి మళ్లీ కలుసుకుందాం. అంతవరకు శ్రోతల వద్ద సెలవు తీసుకుంటోంది సృజనకుమారి భూమిరెడ్డి. నమస్తే.

మీరు విన్న పాట 100% లవ్ చిత్రం కోసం అదనన్ స్వామి పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 2441119, అలాగే మరొక నంబర్ 2441197.
1: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. 3 ఏళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా. అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్టంటే నేనే అనుకుంటా ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమంలో అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉండరు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
2: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం 12:40.
3: ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: AIR app. With that, we end the midday news.
1: ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ. ముందుగా భద్ర చిత్రం కోసం టిప్పు కల్పన పాడిన విశ్వసాహిత్యం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత రాఘవేంద్ర చిత్రం కోసం శంకర్ మహాదేవన్ చిత్రపాడిన సుద్దాల అశోక్ తేజ గీతం, సంగీతం మణిశర్మ.

కార్యక్రమంలో తర్వాత అన్నయ్య చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్, రాధిక పాడిన వేటూరి గీతం, సంగీతం మణిశర్మ.

0: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 2441119, అలాగే మరొక నంబర్ 2441997.
1: కార్యక్రమంలో తర్వాత ఆట చిత్రం కోసం సునీత స్మిత పాడిన పాట, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మంగళవారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట అసలు ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమం అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉన్నారు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: సీతారామరాజు చిత్రం నుండి పాటను విందాం.

సమయం 3 గంటలు దాటి 4 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై తిరిగి 2వ ప్రసారం సాయంత్రం 5 గంటలకు చిత్రగీతాలతో ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ మీద 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై నేటి సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలో.

చిత్రగీతాల్లో ముందుగా మీరు విన్న పాట వినయ విధేయ రామ చిత్రం నుండి. జస్ప్రీస్ జాస్, ఎంఎం మానసి పాడిన పాట విన్నారు. సాహిత్యం శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చిత్రశీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత వినండి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుండి భీమ్ సిశ్రీలో ప్రణవి ఆచార్య పాడిన పాట.

0: పటాకా అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం ప్యారడైస్ చిత్రం నుండి ప్రభ జంగిరెడ్డి పాడిన పాట, సంగీతం అనిరుద్ధ్.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244417 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

ముందుగా విన్నాం విద్య ఉద్యోగ సమాచారం. అహ్మదాబాద్లో భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన జేఆర్ఎఫ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రాజెక్ట్

ప్రత్యక్ష సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 48. పోస్టుల వివరాలేమనగా, జూనియర్ రీసెర్చ్ ఫెలో విభాగంలో 33, రీసెర్చ్ అసోసియేట్ విభాగంలో 8, ప్రాజెక్ట్ సైంటిస్ట్ విభాగంలో 7 ఖాళీలు కలవు. వీటికి అర్హతలు, పోస్టుకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ లేదా కనీసం 65% మార్కులతో బీఏ, బీటెక్, ఎంఎస్సి, ఎంఏ, ఎంటెక్లలో ఏదైనా పాసై ఉండాలి. వీటికి వయస్సు 28 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా వీటికి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 ఈ నెల. మరిన్ని వివరాలకై www.isrvo.gov.in/ని సంప్రదించగలరు.

న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మేనేజ్మెంట్ ట్రైనీ అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 77. పోస్టుల వివరాలేమనగా, మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో 45, అసిస్టెంట్ ఆఫీసర్ విభాగంలో 32 ఖాళీలు కలవు. వీటికి అర్హతలు, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎంబీఏ లేదా సీఏ, పీజీ లేదా డిప్లొమా పాసై ఉండాలి. దీనితో పాటు 2 సంవత్సరాల ఉద్యోగానుభవం ఉండాలి. వీటికి వయస్సు 18 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఎంపిక విధానం ఏమనగా, రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా వీటికి ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 30. మరిన్ని వివరాలకై https://www.conor.india.co.in/ని సంప్రదించగలరు.

ప్రజ్ఞ కార్యక్రమంలో ఎప్పటిలాగే మూడు రౌండ్లుంటాయి. మొదటిది జనరల్ రౌండ్, రెండవది ర్యాపిడ్ ఫైర్ రౌండ్, మూడవది గెస్ట్ రౌండ్. సబ్జెక్టులో నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకునేవారు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244917 లేదా 244119 నెంబర్లకు కాల్ చేసి మేమడిగే ప్రశ్నలకు సమాధానము తెలపగలరు. ఈ ప్రజ్ఞా కార్యక్రమం ఇప్పటి నుండి 5 గంటల 50 నిమిషాల వరకు కొనసాగుతుంది.

జనరల్ రౌండ్ లో మీ మొదటి ప్రశ్న, భారతదేశంలో మొత్తం ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయి? ఇటీవల చిత్తడి నేలగా గుర్తింపు పొందిన ప్రాంతం ఏది? అది ఏ రాష్ట్రంలో కలదు?

0: జనరల్ రూమ్ లో మీ మొదటి ప్రశ్న. భారతదేశంలో మొత్తం ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయి? ఇటీవల చిత్తడి నేలగా గుర్తింపు పొందిన ప్రాంతం ఏది? అది ఏ రాష్ట్రంలో కలదు? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే వెంటనే మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0852244497. హలో
1: మేడం.
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ప్రజ్ఞ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? విజయ్ భాస్కర్ రెడ్డి గారు. కాదండి, ఆలోచిస్తూ ఉండండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ప్రజ్ఞ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: మేడం, అనంతపురం జిల్లా గాంధీవనం పాపనగర్ నుంచి రాజేంద్ర మేడం.
0: రాజేంద్ర గారు?
1: అవును మేడం.
0: ఓకే అండి.
1: తమిళనాడు మేడం?
0: కాదండి, ఆలోచిస్తూ ఉండండి.
1: ఓకే మేడం.

0: హలో
1: మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. కడప నుంచి వినయ్ మేడం.
0: కే వినయ్ గారు, మరి మీ
1: వన్ నాట్
0: సమాధానం?
1: వన్ నాట్ వన్ నాట్ వన్ ఉన్నాయి మేడం.
0: మరి ఏ రాష్ట్రంలో కలదు?
1: గుజరాత్ మేడం.
0: కాదండి. ఓకే వినయ్ గారు, మీకు పాయింట్ ఇస్తున్నాము. 101 అయితే కరెక్ట్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో అయితే కలదు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
0: ఓకే వినయ్ గారు.

ఈ ప్రశ్నకి సమాధానం అలాగే వివరణ ఇప్పుడు విందాం. భారతదేశంలో మొత్తం ఎన్ని చిత్తడి నేలలు ఉన్నాయి? ఇటీవల చిత్తడి నేలగా గుర్తింపు పొందిన ప్రాంతం ఏది? అనగా 101 చిత్తడి నేలలు ఉన్నాయి. అది ఏ రాష్ట్రంలో ఉంది అంటే అరుణాచల్ ప్రదేశ్లో కలదు. భారతదేశంలో చిత్తడి నేలల సంఖ్య 101 చేరింది. క్లాస్ సరస్సు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించిన మొదటి చిత్తడి నేలగా కావటం విశేషం. అత్యధిక చిత్తడి నేలలు ఉత్తరప్రదేశ్లో కలవు. చిత్తడి నేలల సంఖ్యాపరంగా భారత్ ఆసియాలో మొదటి స్థానంలోనూ ప్రపంచంలో 3వ స్థానంలోనూ కలదు. ప్రతి సంవత్సరం 2 ఫిబ్రవరి ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం నిర్వహించుకుంటున్నారు.

జనరల్ రౌండ్లో మీ రెండవ ప్రశ్న. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుండి ఎన్ని చోటు పొందాయి? చివరగా ఏ వారసత్వ ప్రదేశానికి చోటు దక్కింది? ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే వెంటనే మీరు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0855622449917.

జనరల్ రౌండ్లో ఉన్నాము. జనరల్ రౌండ్లో రెండవ ప్రశ్న, ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుండి యునెస్కో ఎన్నో చోటు పొందాయి, చివరగా ఏ వారసత్వ ప్రదేశానికి చోటు దక్కింది?

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో.
5: హలో.
4: హలో, నమస్తే.
5: గుడ్ ఈవినింగ్ మేడం.
4: గుడ్ ఈవినింగ్ అండి.
5: మేడం, అనంతపురం జిల్లా గవర్నమెంట్ పాపనే ఉంది, రాజేంద్ర మేడం.
4: ఓకే, రాజేంద్ర గారు.
5: 6th ర్యాంక్ మేడం.
4: కాదండి,
5: అంటే ప్లేసెస్ ఏది మేడం?
4: ఏ ప్రదేశానికి చోటు దక్కింది?
5: ప్లేస్ మేడం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్.
4: అవునండి.
5: అది జపాన్ మేడం?
4: కాదండి, ఆలోచిస్తూ ఉండండి, మరొకరికి అవకాశం ఇద్దాం. హలో.
6: నమస్తే మేడం.
4: నమస్తే అండి.
6: మేడం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కదా మేడం మన ఇండియాలో?
4: అవునండి.
6: ప్రస్తుతం టోటల్ 45 ఉన్నాయి మేడం.
4: అవునండి. మీ పేరండి?
6: గౌరీనాథ్ శర్మ మేడం.
4: ఓకే గౌరీ గారు, సరైన సమాధానం అండి. ధన్యవాదాలండి.
6: సరే మేడం.

జనరల్ రౌండ్లో రెండవ ప్రశ్న. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశం నుండి ఎన్ని చోటు పొందాయి? చివరగా ఏ వారసత్వ ప్రదేశానికి చోటు దక్కింది? అనగా ఈ ప్రశ్నకి సమాధానం, ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ భౌతిక స్థూపం. సారనాథ్ ఉత్తరప్రదేశ్లో గల ప్రాచీన బౌద్ధ క్షేత్రం. బౌద్ధ మత భక్తులు తప్పనిసరిగా సందర్శించతీరవలసిన నాలుగు ప్రముఖ బౌద్ధ క్షేత్రాలలో సారనాథ్ ఒకటి. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తరువాత మొదట ధర్మబోధను సారనాథ్లో చేశాడు. ఈ బోధను ధర్మచక్ర పరివర్తన సూత్రం అంటారు. జాతీయ జెండాలోని అశోక చక్రం ఈ సారనాథ్ స్థూపం నుండే స్వీకరించబడింది.

ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో శ్రోతలకు మేమిస్తున్న సబ్జెక్టులు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్. శ్రోతలు ఎంచుకున్న సబ్జెక్టు నుండి 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది.

0: హలో
1: హలో
0: హలో,
1: మేడం రాజేష్.
0: ఓకే రాజేష్ గారు, మిమ్మల్ని ఏ సబ్జెక్ట్ నుండి ప్రశ్నలు అడగమంటారు?
1: క్వాలిటీ.
0: ఓకే అండి, రాజేష్ గారు ఏం చేస్తూ ఉంటారు మీరు?
1: నేను లెక్చరర్ మేడం, పొలిటికల్ సైన్స్.
0: ఓకే రాజేష్ గారు, పాలిటీ నుండి మీ మొదటి ప్రశ్న. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి?
1: మూడో భాగంలో.
0: సరైన సమాధానం అండి మీ రెండవ ప్రశ్న. సమానత్వ హక్కు ఏ అధికరణలో ఉంది?
1: ఆర్టికల్ 14.
0: కరెక్ట్ సమాధానం అండి. ఓకే అండి, మీ మూడవ ప్రశ్న. అధికరణ 32ను ఏమని అంటారు?
1: కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహారపు హక్కు.
0: ఓకే అండి, మీ నాలుగో ప్రశ్న. ప్రవేశికను రాజ్యాంగ భాగంగా గుర్తించిన కేసు ఏమిటి?
1: కేశవానంద భారతి.
0: సరైన సమాధానమండి మీ చివరి ప్రశ్న. లౌకిక అనే పదం ఏ సవరణ ద్వారా చేర్చబడింది?
1: 42.
0: సరైన సమాధానమండి రాజేష్ గారు, ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: ఈ ప్రశ్నలకి సమాధానాలు విందాం. ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి అనగా 3వ భాగంలో ఉన్నాయి. సమానత్వ హక్కు ఏ అధికరణంలో ఉంది అనగా 14 లేదా 18 అధికరణంలో ఉంది. అధికరణం 32ను ఏమని అంటారు అనగా రాజ్యాంగ అధికరణ అని అంటారు. ప్రవేశికను రాజ్యాంగ భాగంగా గుర్తించి చేసిన కేసు ఏమిటి అనగా కేశవానంద భారతి కేసు. చివరి లౌకిక అనే పదం ఏ సవరణ ద్వారా చేర్చబడింది అనగా 42వ సవరణ ద్వారా చేర్చబడింది. హలో
1: మేడం, రాజేష్.
0: ఓకే రాజేష్ గారు, మళ్ళీ పాల్టీ నుండేనా మీ ప్రశ్నలు?

0: ఎస్ మేడం, థ్యాంక్ యూ.
1: ఓకే రాజేష్ గారు, మీ మొదటి ప్రశ్న. రాజ్యాంగంలో మొదట ఎన్ని అధికరణలు ఉన్నాయి?
0: 395.
1: సరైన సమాధానం అండి. మీ రెండవ ప్రశ్న. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు?
0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
1: సరైన సమాధానం అండి. మీ మూడవ ప్రశ్న. సమాచార హక్కు చట్టం యొక్క సవరణ సంవత్సరం ఏది?
0: 2005.
1: భారతదేశంలో ఒకే పౌరసత్వం ఏ దేశం నుండి తీసుకున్నారు?
0: బ్రిటన్ ఆర్ ఇంగ్లాండ్.
1: కాదండి, ఆలోచిస్తున్నది. మీ చివరి ప్రశ్న. రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి ఎవరు?
0: గవర్నర్.
1: సరైన సమాధానం అండి. ధన్యవాదాలండి.

0: ఈ ప్రశ్నలకి సమాధానాలు వింటారు. రాజ్యాంగంలో మొదట ఎన్ని అధికరణలు ఉన్నాయి అనగా 395 అధికరణలు ఉన్నాయి. రాజ్యాంగ మసాయిద కమిటీ అధ్యక్షుడు ఎవరు అనగా బిఆర్ అంబేద్కర్ గారు. సమాచార హక్కు చట్టం యొక్క సంవత్సరం ఏది అనగా 2005. రాష్ట్ర కార్యనిర్వాహక అధిపతి ఎవరు అనగా గవర్నర్ గారు.
1: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
2: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
1: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
2: చిన్న చిరునవ్వు
1: పెద్ద ఆనందం.
2: టెన్షన్ ను దూరం చేసేది
1: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
2: నవ్వించండి,
1: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
2: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
1: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
2: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
1: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
2: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197
1: లేదా 2441119.
2: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
1: అదే రోజు మీ జోక్స్ ని వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ప్రజ్ఞ కార్యక్రమానికి స్వాగతం. ర్యాపిడ్ ఫైర్ లో ఉన్నాము. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు?
1: గౌరీనాథ్ శర్మ మేడం,
0: ఓకే
1: ముద్దనూరు.
0: గౌరీ గారు, మరి ఏ సబ్జెక్ట్ నుండి మిమ్మల్ని ప్రశ్నలు అడగమంటారు?
1: కెమిస్ట్రీ మేడం, అదే సైన్స్.
0: ఓకే అండి. మీ మొదటి ప్రశ్న, మొక్కలలో ఆహార తయారీ ప్రక్రియను ఏమంటారు?
1: ఫోటోసింథసిస్ మేడం, కిరణజన్య సంయోగ క్రియ.
0: సరైన సమాధానం అండి. మీ రెండవ ప్రశ్న, మన శరీరానికి శక్తినిచ్చే ప్రధాన ఆహార పదార్థం ఏంటి?
1: కార్బోహైడ్రేట్స్ మేడం.
0: సరైన సమాధానం అండి. మీ మూడవ ప్రశ్న, మలేరియా వ్యాధికి కారణమేంటి?
1: అంటే అది పరాన్న జీవి మేడం, మలేరియా వ్యాధికి ప్లాస్మోడియం.
0: సరైన సమాధానం అండి. మీ నాలుగో ప్రశ్న, మానవ గుండెలో గదుల సంఖ్య ఎన్ని?
1: నాలుగు మేడం.
0: సరైన సమాధానమండి. మీ చివరి ప్రశ్న, మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది?

0: హలో,
1: క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి మేడం.
0: మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది?
1: ఎర్ర రక్త కణం మేడం.
0: కాదండి, ధన్యవాదాలండి.

ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో ఉన్నాము. మరి ప్రశ్నలకి సమాధానాలు ఇప్పుడు విందాం. మొక్కలలో ఆహార తయారీ ప్రక్రియను ఏమంటారు అనగా కిరణజన్య సంయోగ క్రియ అంటారు. మానవ శరీరానికి శక్తినిచ్చే ప్రధాన ఆహార పదార్థం ఏమనగా కార్బోహైడ్రేట్లు. మలేరియా వ్యాధికి కారణం ఏమనగా ప్లాస్మోడియం. మానవ గుండెలో గదుల సంఖ్య ఎన్ని అనగా 4. మానవ శరీరంలో అతిపెద్ద కణం ఏది అనగా అండకణం.

ఇంతటితో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ముగిసింది. గెస్ట్ రౌండ్లోకి వెళ్లే ముందుగా మార్కుల వివరాలు తెలుసుకుందాం. వినయ్ గారు 10 మార్కులతో ఉన్నారు, గౌరీ గారు 50 మార్కులతో ఉన్నారు, రాజేష్ గారు 90 మార్కులతో ఉన్నారు.

గెస్ట్ ఆన్. గెస్ట్ రౌండ్లో ప్రతి శ్రోతను మూడు ప్రశ్నలు అడగడం జరుగుతుంది.

0: హలో.
1: నమస్తే మేడం. గౌరీనాథ్ మేడం.
0: ఓకే గౌరీ గారు, మీ మొదటి ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో సాగు భూమిని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది?
1: మూడు రకాలు మేడం.
0: కాదండి, ఆలోచిస్తూ ఉండండి. మీ రెండవ ప్రశ్న, మండల స్థాయి ప్రణాళిక కమిటీలో ఎంతమంది సభ్యులుగా ఉంటారు?
1: ఐదు మంది మేడం.
0: కాదండి, ఆలోచిస్తూ ఉండండి. మీ చివరి ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి విపత్తుల సహాయ నిధి కేంద్రం 2023-2024 బడ్జెట్లో ఎన్ని కోట్లు ప్రతిపాదించింది?
1: 300 crores మేడం.
0: కాదండి, ధన్యవాదాలండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

ఆంధ్రప్రదేశ్లో సాగుభూమిని ఎన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది? అనగా 9 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మండల స్థాయి ప్రణాళిక కమిటీలో ఎంతమంది సభ్యులుగా ఉంటారు? అనగా 25 మంది సభ్యులు కమిటీగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద 2023-2024 బడ్జెట్లో ఎన్ని కోట్లు ప్రతిపాదించింది? అనగా 2000 కోట్లు ప్రతిపాదించింది.

0: హలో
1: హలో మేడం రాజేష్.
0: ఓకే రాజేష్ గారు, మీ మొదటి ప్రశ్న. ప్రస్తుతం అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉన్న భారతదేశ రాష్ట్రం ఏది?
1: ఉత్తరప్రదేశ్.

0: కాదండి, మీ రెండవ ప్రశ్న. రెండవ పంచవర్ష ప్రణాళిక వ్యవధి ఎంత?
1: 5 ఇయర్స్, 1951 to 1956 to 1961.
0: సరైన సమాధానం అండి. మీ చివరి ప్రశ్న, ప్రపంచంలో అధిక జాతీయ ఆదాయం నమోదవుతున్న దేశం?
1: అమెరికా.
0: సరైన సమాధానం అండి. ధన్యవాదాలండి.

ప్రస్తుతం అత్యధిక తలసరి ఆదాయం కలిగి ఉన్న భారతదేశ రాష్ట్రం ఏది అనగా గోవా. రెండవ పంచవర్ష ప్రణాళిక వ్యవధి ఎంత అనగా 1956 నుండి 1961. ప్రపంచంలో అధిక జాతీయ ఆదాయం నమోదవుతున్న దేశం ఏదనగా అమెరికా.

గెస్ట్ రౌండ్ ముగిశాక మార్కుల వివరాలు ఇలా ఉన్నాయి. వినయ్ గారు 10 మార్కులతో ఉన్నారు, గౌరీ గారు 50 మార్కులతో ఉన్నారు, రాజేష్ గారు 110 మార్కులతో ఉన్నారు. రాజేష్ గారు 110 మార్కులతో నేటి ప్రజ్ఞా విజేతగా నిలిచారు. కంగ్రాచులేషన్స్ అండి, నేటి ప్రజ్ఞా విజేత మీరే.

యువవాణి యువతీ యువకుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6:10 భక్తిరంజని. ఈ కార్యక్రమంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం ప్రసారమవుతుంది. 7:15 కాంతిరేఖలు. ఈ కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు వివరాలు వింటారు. అనంతరం సమాచార వేదిక ప్రసారమవుతుంది. ఆ తర్వాత

శరణాగతి పరిచయాల ధారావాహికలో భాగంగా మొదటి భాగం వినిపిస్తారు. శ్రీ వీణ మనోజ్ కుమార్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. అనంతరం పర్యావరణం ఒక అవగాహన శీర్షికన కొన్ని వివరాలు అందిస్తారు శ్రీమతి ఎం కృష్ణ తులసి. ఆ తర్వాత శ్రీమతి వైవిఎస్ పద్మావతి గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:35 చిత్రమంజరి సినిమా పాటలు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్ పై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. ఆ తర్వాత వాట్సాప్ మనోరంజన్ వింటారు. 12:40 ఆవలి తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారితో పరిచయం చివరి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ జి శ్రీధర్. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పరుగు కథానిక వింటారు. రచన శ్రీ సింగమనేని నారాయణ. అనంతరం వాట్సాప్ మహిళారంజని ప్రసారమవుతుంది. ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రగీతాలు. 5:15 యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో నవ్వుల నజరానా నవ్వే కావాలి జోక్స్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ శరవానందరాజుగారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:15 కిసాన్ వాణి ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 8:15 లయ విన్యాసం కార్యక్రమంలో చర్లపల్లి జగదీష్ కుమార్ గారి డోలుపై లయ విన్యాసం ప్రసారమవుతుంది. 9:30 అలనాటి గీతాలు వింటారు. రేపు రాత్రి 10:00 హరికథా గానం.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణగ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుల్లే వెన్నెముక అని రాష్ట హోంమంత్రి వంగులపూడి అనిత పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో 2025-26 బ్యాచ్కు చెందిన 473 మంది మహిళా కానిస్టేబుల్ల పాసింగ్ అవుట్ పెరేడ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడిన ఉద్యోగమని చెప్పారు. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫామ్

0: జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జలవనరుల సంరక్షణపై రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆక్వా వ్యర్థాల కారణంగా ఉత్పన్నమయ్యే అనర్థాల నుంచి జలవనరుల్ని పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆక్వా ప్రాసెసింగ్, ఆక్వా ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్దేశిత పర్యావరణ ప్రమాణాలను తప్పనిసరిగా పాటించేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. శుద్ది చేయని ఆక్వా వ్యర్థాల్లో పరిమితికి మించి హానికారక రసాయనాలు ఉండటం వల్ల నదులు, కాలువలు, సాగర సంగమ ప్రాంతాలతో పాటు భూగర్భ జలాలు కూడా కాలుష్య బారిన పడి అవి ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తాయని తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్వర్ణ గ్రామం వార్డు ఉద్యోగుల ఆచరణ సాధ్యమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే 14,000 మందికి పదోన్నతులు కల్పించగా మున్సిపల్ పరిపాలన శాఖ కూడా ఇప్పటికే 800 మందికి పైగా పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని వివరించారు. రికార్డ్ అసిస్టెంట్ కేడర్లో నియామకమైన ఉద్యోగులు అందరికీ ప్రభుత్వం 150 కోట్ల రూపాయల అదనపు భారంతో ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ను అమలు చేయనుందని తెలిపారు. అదేవిధంగా సెలవులకు సంబంధించి ఏ ప్రభుత్వ శాఖలోనూ లేని విధంగా ప్రత్యేక పోర్టల్ తీసుకువచ్చి 24 గంటల్లోగా సెలవు మంజూరయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేస్తూ,
1: నేను ఈ సందర్భంగా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగస్తులందరూ కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. మీకు ఇవ్వాలంటే స్ట్రీమ్లైన్ మొత్తం కలిగిస్తున్నాం. ఉద్యోగుల ప్రమోషన్ తో పాటు 6 ఇయర్స్ స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు మాకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాం అంటే దానికోసం ఆటోమేటిక్ క్యాజువల్లీ శాంక్షన్ విధానం ద ఓన్లీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ లో ఇవ్వడం జరిగింది. ఎస్ఆర్ లో కూడా మాకు ఇబ్బందులు అవుతుంటే ఈఎస్ఆర్ కూడా మీకు ప్రవేశపెట్టడం జరిగింది. మిమ్మల్ని ఉద్యోగులుగా మేము గౌరవిస్తున్నాం. మీకోసం 3-tier సిస్టమ్ తెచ్చాం. ఎవరికి వెళ్ళాలి, మేము ఎవరికి బాధ్యత చెప్పుకోవాలంటే మీకుంటే ఒక సిస్టమ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం.
0: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను కారణంగా పంటలకు జరిగిన నష్టంపై అందిన ప్రాథమిక నివేదికలు, ఎన్యూమరేషన్ పురోగతిపై అధికారులతో మంత్రి ఈరోజు వర్చువల్గా సమీక్షించారు. తుఫాను ప్రభావంతో వివిధ జిల్లాలలో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టాన్ని పక్కాగా గుర్తించడం అత్యంత ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. బాధిత రైతుల వివరాల నమోదులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా రైతుల పంట నష్టాన్ని సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా మిషన్ లైఫ్ కార్యక్రమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిషన్ లైఫ్ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమం. విధ్వంసకరమైన వినియోగానికి బదులుగా ప్రణాళికాబద్దమైన విచక్షణతో కూడిన వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ మిషన్ లైఫ్ ముఖ్య ఉద్దేశం. సహజ వనరుల్ని సంరక్షించడం, పర్యావరణానికి హాని చేయని జీవనశైలి పునర్వినియోగించడం వంటివి అలవరుచుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యాలు. 2021లో గ్లాస్గోలో జరిగిన 26వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సదస్సు COP26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యావరణం కోసం జీవనశైలి లైఫ్ అనే ఈ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపం అనేవి ప్రపంచం మానవాళి ముందున్న ప్రధాన సవాళ్లని, వాటిని పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ సామర్థ్యం మేరకు ప్రయత్నించాలని ప్రధానమంత్రి ఒక సందర్భంలో ఇలా పేర్కొంటూ,
2: We begin the lifestyle for environment movement and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human-centric collective efforts and robust action that further sustainable development.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని ప్రజలకు వివరిస్తూ రూపొందించిన నమో సేవా గాథ నాటక ప్రదర్శన ప్రత్యేక వాహనాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నమో సేవా గాథ నాటక బృందం నిర్వహించిన కళా ప్రదర్శనను ఆయన తిలకించారు.

0: శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, అంగన్వాడీ కేంద్రాల బలోపేతం, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. నంద్యాల జిల్లా బెల్లూరు గ్రామానికి చెందిన పూర్వ సంపద రక్షణ సేన వ్యవస్థాపకుడు కాంత్ తన స్నేహితులతో కలిసి పురాతన సంపద పరిరక్షణకు చేస్తున్న కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు లభించాయి. గత 2 సంవత్సరాలుగా ఈ పూర్వ సంపద రక్షణ సేన నిర్లక్ష్యానికి గురైన పురాతన బావులు, కోనేరులు, ఆలయాలను శుభ్రపరిచి సంరక్షిస్తోంది. నిన్న ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ప్రధానమంత్రి ఈ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను ప్రస్తావించారు. దీంతో ప్రధానమంత్రికి పూర్వ సంపద రక్షణ సేన సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తమకెంతో ప్రోత్సాహాన్నిచ్చిందని, పురాతన కట్టడాలు, నీటి వనరుల్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో తమ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆ సంస్థ వ్యవస్థాపకుడు కాంత్ ఆకాశవాణికి తెలియజేస్తూ,
1: నమస్తే అందరికీ, నా పేరు కాంత్. నేను పూర్వ సంపద రక్షణ సేన ఫౌండర్ ని. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది పురస్కార్ అవార్డు ని మా టీమ్ కి అందజేశారు. మేము చేస్తున్న ఈ పనులకు గాను నిన్న జరిగిన మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో గౌరవనీయులు, మన దేశ ప్రధానమంత్రి గారు మా టీమ్ చేస్తున్న పనుల గురించి ప్రస్తావించారు. ఈ రోజు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా మిగిలిపోతుంది. మోడీ గారు ఇలా మా గురించి ప్రస్తావించి, ఇంకెన్నో నిర్లక్ష్యానికి గురై పురాతన ఆలయాలను, కోనెరలను, బావులను సంరక్షించే, కాపాడగలిగే శక్తిని నరేంద్ర మోడీ గారు మాకు ప్రసాదించారు.
0: సాధన శృంఖల 2026 పేరిట మిషన్ కర్మయోగిపై 2 రోజుల కార్యశాల రేపు విజయవాడలో ప్రారంభం కానుంది. శిక్షణా సంస్థలను వ్యూహాత్మక సామర్థ్య నిర్మాణ సంస్థలుగా మార్చే ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ సిబిసి ఆధ్వర్యంలో జరగనుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ స్టేషన్కు భయంతో వచ్చే వ్యక్తికి పోలీస్ యూనిఫాం భరోసా కల్పించాలని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. జలవనరుల పరిరక్షణ, కాలుష్య నివారణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన గణన ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయ సర్వోచ్చ న్యాయాలయేన స్థగనాదేశ అస్వీకృత. అద్యారభ్య ప్రారభ్యమాణ త్రిదివసీయ రాష్ట్రవ్యాపీ బ్యాంక్ కార్యవిరామ స్థగిత. భారతేన పాకిస్తానస్థేషు ఆతంక్యాశ్రయేషు విహితస్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య దశమీ వార్షికీ ఆమాన్యతే. రాష్ట్రేణాద్య స్వాతంత్ర్య సేనాని షహీద భగత్ సింహ తస్య జయంత్యవసరె సంస్మర్యతే. అపి చ ఏషియన్ క్రీడా ప్రతిస్పర్ధాసు భారతేన అద్య స్వపదక తాలికాయాం పంచ నూతనాని పదకాని యోజితాని. భారతీయ పురుష క్రికెట్ దళం చ ఉపాంత్య చక్రే ప్రవిష్టవత్. అథ వార్తాః విశదీకృత్య. సర్వోచ్చ న్యాయాలయేన ఆగామి మాసస్య 15 దినాంకతః ప్రవర్తమానేషు 2,000+ రూప్యకాణాం నిర్దిష్ట వ్యక్తితః వ్యాపారీ యూపీఐ వ్యవహారేషు ఎండిఆర్ ఇతి శుల్క ప్రవర్తనస్య కేంద్ర సర్వకారస్య నిర్ణయే స్థగనాదేశే అసమ్మతిః ప్రదర్శితా. న్యాయమూర్తేః సూర్యకాంతస్య, న్యాయమూర్తేః జయమాల్య బాగచీనః అథ న్యాయమూర్తేః వి మోహనస్య చ పీఠేన కేంద్ర సర్వకారాయ, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇత్యస్మై, అన్యేభ్యశ్చ ప్రతివాదిభ్యః సూచనాపత్రం ప్రేషయిత్వా 4 సప్తాహేషు ప్రత్యుత్తరం సమర్పయితుం నిర్దిష్టం. కేంద్రస్య పక్షం స్థాపయతా అతిరిక్త మహాన్యాయ అభికర్త్రా ఎన్ వెంకటరమణేన ఉక్తం యత్ పేమెంట్ గేట్వే ఇత్యస్య 90% ప్రయోక్తారః అస్మాత్ శుల్కాత్ ముక్తాః ఇవ స్థాస్యంతి. ఇయం జనహిత యాచికా అధివక్త అంజన దత్తేన ఉపస్థాపితా ఆసీత్. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇత్యనేన అద్యారభ్య ప్రారభ్యమాణా త్రిదివసీయ రాష్ట్రవ్యాపి బ్యాంక్ కార్యవిరామ యోజన స్థగితీకృతా ఇతి ఉద్ఘోషితం. అయం నిర్ణయ భారతీయ బ్యాంక్ సంఘేన సహ సంవాదాత్ పరం గృహీతః. అఖిల భారతీయ బ్యాంక్ కర్మచారి సంఘేన సామాజిక సంచార పటలె న్యరూపీయత హ్యః రాత్రౌ ఐబిఎ అథ సప్త బ్యాంక్ సంఘానాం యుఎఫ్బియు ఇత్యస్య చ మధ్యే కార్యవిరామ సంబద్ధ విషయేషు సంపన్నాయాః మంత్రణాయాః అనంతరం ఏషః నిర్ణయః సంజాతః. పూర్వం యుఎఫ్బియు అన్యైశ్చ సార్వజనిక క్షేత్రస్య బ్యాంక్ సంఘైః సితంబర్ మాసస్య అష్టావింశతితః త్రింశత్ దినాంకం యావత్ త్రిదివసీయస్య కార్యవిరామస్య ఆహ్వానం కృతం ఆసీత్. తేషాం ముఖ్యతయా యాచనాద్వయం ఆసీత్, సప్తాహే పంచదివసీయ కార్యప్రణాళ్యాః ప్రవర్తనం అథ చ కార్యసంపాదన సంబద్ధ ప్రోత్సాహన యోజనాయాః ప్రత్యాహారః. భారతేన అద్య సర్జికల్ స్ట్రైక్ ఇత్యస్య దశమీ వార్షికీ ఆమాన్యతే. యేన ప్రహారేణ విశ్వస్య పురతః నరేంద్రమోదీ సర్వకారస్య ఆతంకవాద విరోధీ నీతేః కశ్చన నూతనః ప్రభావకారి చ దృష్టాంతః ఉపస్థాపితః ఆసీత్. షోడశాధిక ద్విసహస్రతమస్య సితంబర్ మాసస్య అష్టావింశతి ఏకోనత్రింశత్ దినాంకయోః రాత్రౌ భారతీయ సేనయా పాక అధికృత జమ్మూ కాశ్మీరే నియంత్రణ రేఖాయాః పారస్థితేషు ఆతంకవాదీనాం ప్రస్థాన కేంద్రేషు లక్ష్యకేంద్రితాః ప్రహారః విహితః. ఏతత్ సైన్యాభియానం తస్మిన్నేవ మాసే ఊరి సైన్య శిబిరే సంజాతస్య ఆతంకీ ఆక్రమణస్య ప్రత్యుత్తరం ఆసీత్, యస్మిన్ ఏకోనవింశతిః భారతీయ సైనికాః వీరగతిం అవాప్నువన్. ఇయం వార్షికీ రాష్ట్రీయ సురక్షాతంత్రే విగత దశకే ఆగతానాం దృఢ పరివర్తనానాం ద్యోతికా వర్తతే. హ్యః ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే ప్రధానమంత్రీ నరేంద్రమోదీ షోడశాధిక ద్విసహస్రతమస్య ఏతత్ అభియానం కీర్తిస్తంభాత్మకమితి న్యరూపయత్. సహ అవోచత్ యత్ అనేన అభియానేన నియంత్రణరేఖాయాః పారే సాహసిక అభియాన సంచాలనె భారతీయ సేనాయాః అద్వితీయం సామర్థ్యం విశ్వపటలె ప్రతిష్ఠాపితం.
3: 10 वर्ष पहले 28-29 सितंबर 2016 को भारतीय सेना ने पाकिस्तान में आतंकी ठिकानों पर सर्जिकल स्ट्राइक की थी. एलओसी के उस पार जाकर हमारे वीर जवानों ने जिस तरह आतंकवाद के खिलाफ कार्रवाई की थी वो देख दुनिया हैरान थी. सर्जिकल स्ट्राइक ने डंके की चोट पर पूरी दुनिया के सामने भारत की आतंकवाद विरोधी नीति का एक नया उदाहरण प्रस्तुत किया था. आतंकवादी हमलों के कारण भारत ने लंबे समय तक जो दर्द झेला था सर्जिकल स्ट्राइक उस कष्ट के खिलाफ हमारी निर्णायक प्रतिक्रिया थी.
2: ప్రధానమంత్రిణా ప్రతిపాదితం యత్ విగత దశకే భారతస్య ఆతంకవాద విరోధీ నీతిః నిరంతరం సుదృఢా వివృద్ధా చ సంజాతా. ఏతదర్థం తేన బాలాకోట్ వైమానిక ప్రహారః అథ సింధూరాభియానం ప్రముఖోదాహరణరూపేణ ఉదాహృతం. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. రాష్ట్రమధ్య క్రాంతివీరస్య స్వాతంత్ర్య సేనానినః భగత్సింహస్య ఏకోనవింశత్యధికైకశతమే జన్మజయంత్యవసరే తం శ్రద్ధయా స్మరతి. సప్తాధిక నవదశశతమే వర్షే అస్మిన్నేవ దినే భగత్సింహస్య జన్మ పంజాబ్ ప్రాంతస్య లాయల్పుర జనపదస్థే బంగాగ్రామే అభవత్, యదధునా పాకిస్తాన్ దేశే వర్తతే. షహీదే ఆజమ్ ఇతి ఉపాధినా ప్రఖ్యాతః భగత్సింహః బ్రిటిష్ శాసనస్య విరుద్ధం సంఘర్షస్య ప్రేరణా తస్య పరివారస్య స్వాతంత్ర్య సంగ్రామే సక్రియ సహభాగితయా ప్రాప్తవాన్. తస్య పితామహః పితా పితృవ్యాశ్చ స్వాతంత్ర్య సంగ్రామే సక్రియతయా భాగం గృహీతవంతః. భగత్సింహః బ్రిటిష్ శాసనం విరుద్ధ్య స్వాతంత్ర్యాందోళనే సక్రియతయా సమ్మిలితః అభవత్ అథ పూర్ణ స్వాతంత్ర్యాయ సమర్థనం కృతవాన్. భగత్సింహస్య సాహసేన యువజనాః ప్రేరితాః అథ భారతస్య స్వాతంత్ర్య సంగ్రామాయ చ నూతనా గతిః ప్రాప్తా. केंद्रीय श्रमोद्योग मंत्रिणा डॉक्टर मनसुख

నేటిపల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె. కొండయ్య బృందం పాడిన చెక్క భజన గీతాలు వింటారు.

Cinema.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: విజయవాడ కేంద్రం. వ్యవసాయ సూచనలు.
1: వేరుశనగలో మేలైన సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. నూనె గింజ పంటల్లో అతి ప్రధానమైన పంట వేరుశనగ. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. అధిక దిగుబడులు సాధించడానికి కొన్ని మేలైన సస్యరక్షణ చర్యల్ని పాటించాలి. వేరుశనగను ప్రధానంగా అనేక రకాల పురుగులు తెగుళ్లు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ఎర్రగొంగళి పురుగు. జులైలో పడే వర్షాలకి భూమిలోని కోశస్థ దశలో ఉన్న పురుగుల నుంచి వర్షం పడిన రెండో రోజున తల్లిరెక్కల పురుగు బయటికి వస్తుంది. తల్లి పురుగు తెలుపుతో కూడిన లేత గోధుమ రంగులో ఉండి పైరెక్కల అంచున ఎర్రటి చారల్ని కలిగి ఒక్కొక్కటి దాదాపుగా 100 వరకు తెల్లని గుడ్లని గుంపులు గుంపులుగా వేరుశనగ ఆకులపైన, ఏకవార్షిక గడ్డి మొక్కలపైన, మట్టిగడ్డలపైన, రాళ్లపైన పెడతాయి. వీటి నుండి వచ్చిన పిల్ల పురుగులు గట్లపై లేదా పొలంపై ఉన్న గడ్డి మొక్కలపై వేరుశనగ ఆకుల్ని ఆశించి వాటిపై ఉన్నటువంటి పచ్చదనాన్ని గోకి తింటాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు ఆకుల్ని తినేసి రెమ్మల్ని మొదళ్లని మిగులుస్తాయి. కొన్ని సందర్భాల్లో పువ్వుల్ని కూడా తింటాయి. వీటి నివారణకి ఏప్రిల్ మే నెలల్లో పడిన వర్షాలకి లోతు దుక్కులు చేయడం వల్ల పురుగు కోశస్థ దశలు బయటపడి సూర్యరశ్మికి లేదా పక్షుల బారిన పడి చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన 48 గంటల తర్వాత రాత్రిపూట 8 నుండి 11 గంటల సమయంలో సామూహిక మంటల్ని వేసి లేదా కాంతి ఎర్రలు ఏర్పాటు చేసి ఎర్రగొంగళి రెక్కల పురుగుల్ని ఆకర్షించి అరికట్టచ్చు. గుడ్ల సముదాయాలను పిల్ల పురుగుల్ని గమనించి ఏరేయాలి. మిథైల్ పరాథియాన్ లేదా క్వినాల్ఫాస్ పొడి మందిని ఎకరానికి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. పొలం చుట్టూ లోతు సాలు వేసి మీటర్ పొడవు సాలుకి 250 గ్రాముల ఫారిడాల్ పొడి మందుని చల్లాలి. అలసంద, ఆముదం పేర్లని ఎర్రపంటలుగా వేయాలి. వెర్రి ఆముదం, జిల్లేడు కొమ్మల్ని పొలంలో అక్కడక్కడా ఎరగవేసి పురుగులు వాటిని ఆశించిన వెంటనే వాటిని గుట్టగా పోసి తగలబెట్టాలి.

పెట్టాలి. తల్లి లేదా గుడ్డు లేదా నులుపురుగు దశని గమనించగానే 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకి డైమిథియేట్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. విషపు ఎర్రని తయారు చేసి చిన్న ఉండలుగా ఎకరం పొలంలో సమానంగా చల్లినట్టయితే ఈ ఎర్ర గొంగళి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టచ్చు. వేరుశనగని ఆశించే మరొక పురుగు వేరుపురుగు. వేరుపురుగు తల్లి పురుగులు తొలకరి వర్షాలు పడ్డ వెంటనే భూమిలో నుంచి బయటకు వచ్చి చుట్టుపక్కల ఉన్న వేప చెట్లని రేగు చెట్లని ఆశిస్తాయి. ఆడపురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. గొంగళి పురుగు తెల్లగా ఉండి ఎరుపు రంగు తల కలిగి ఉంటుంది. బాగా ఎదిగిన వేరుపురుగు సి ఆకారంలో ఉండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది. తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఇది ఆశిస్తూ ఉంటుంది. వేరుపురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. మొక్కల్ని పీకితే సులువుగా ఊడొస్తాయి. మొక్కలు కూడా గుంపులు గుంపులుగా చనిపోతాయి. వీటి నివారణకి లోతు దుక్కి చేయడం వల్ల వేరుపురుగు కోశస్థ దశలు బయటపడి పక్షుల బారిన పడతాయి లేదా ఎండవేడికి చనిపోతాయి. 4-8 10% గుళికలు ఎకరానికి 6 కిలోలు గింజలు విత్తేటప్పుడే వేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ మందిని కలిపి విత్తుకోవాలి. వేరుశనగలో ఆకుముడత పురుగు విత్తిన 15 రోజుల నుండి ఆశించే అవకాశం ఉంటుంది. తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి. తొలి దశలో ఆకుల మీద గోధుమ రంగు మచ్చలుంటాయి. వాటి లోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులుంటాయి. ఇవి 2-3 ఆకుల్ని కలిపి గూడుగా చేసి వాటిలో ఉండి పచ్చదనాన్ని తినేయడం వల్ల ఆకులన్నీ ఎండి దూరం నుండి చూస్తే కాలినట్లుగా కనిపిస్తాయి. దీన్నే రైతులు అగ్గితెగులు అని కూడా పిలుస్తారు. ఈ ఆకుముడత నివారణకి అంతర పంటలుగా జొన్న లేదా సజ్జ 7:1 నిష్పత్తిలో వేసుకోవాలి. సోయా చిక్కుడు తర్వాత వేరుశనగని వేయకూడదు. ఎకరానికి 4 లింగకర్షక బుట్టల్ని పెట్టి ఎర్రపురుగుల ఉనికిని ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్నజీవులు 50% పైగా ఉంటే క్రిమిసంహారక మందులు వాడాల్సిన అవసరం లేదు. ఫినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 500 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగలో పొగాకు లద్దె పురుగు ఆకులు అడుగు భాగాన గుంపులుగా గుడ్లను పెడుతుంది. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహర్తాన్ని గీకి తినేసి జల్లెడగా మారుస్తాయి. బాగా ఎదిగిన పురుగులు ఆకుల్ని తినేస్తాయి. పగటివేళ ఈ పురుగులు చెట్ల అడుగు భాగాన లేదా మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కల్ని ఆశించి ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. పొగాకు లద్దె పురుగుల నివారణకి వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. నత్రజనిని ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఎక్కువ నీటి తడులు పెట్టకూడదు. అలాగే ఎకరానికి 4 లింగకర్షక బుట్టల్ని పెట్టి మగ పురుగుల ఉనికిని గమనించాలి. ఎకర వేరుశనగ పొలంలో 30-40 ఆముదం పొద్దుతిరుగుడు మొక్కల్ని ఎర్రపంటలుగా ఉండేలా చూసుకోవాలి. గుడ్ల సముదాయాల్ని పిల్ల పురుగుల్ని ఏరి నాశనం చేయాలి. లింగాకర్షక బుట్టల ద్వారా తల్లి పురుగుల ఉధృతిని గమనించి టెరినోమస్ రిమ్మస్ అనే గుడ్ల పరాన్నజీవిని 50,000 ఒక ఎకరానికి 7-10 రోజుల వ్యవధిలో 4 సార్లు పొలంలో వదలాలి. 100 పురుగుల ద్వారా వచ్చిన ఎన్పీవీ ద్రావణాన్ని 1 ఎకరాకి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. 5% వేపగించల కషాయాన్ని గుడ్లు పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా వేప నూనె 1000 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లకి చప్పున కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. ఎకరానికి 10 పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. ఎదిగిన లార్వాలకు థయోడికల్ 200 గ్రాములు లేదా నోవల్యూరన్ 200 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫెన్ఫైర్ 400 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. లేదా విషపు ఎర్ర ఉండల్ని తయారు చేసి ఎకరా పొలంలో సాయంత్రం పూట సమానంగా చల్లుకోవాలి. వేరుశనగ పంటకి నష్టం కలిగించే రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినట్టయితే తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ ఇవన్నీ కూడా ఆశించి వేరుశనగని నష్టపరుస్తూ ఉంటాయి. ముందుగా తామర పురుగులు, పిల్ల పెద్ద పురుగులు ఆకుల మీద పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. ఉధృతి ఎక్కువైనట్టయితే ఆకులు ముడుచుకుని మొక్కలు గిడ్సబారిపోతాయి. ఆకుల అడుగు భాగాన గోధుమ రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగు వేరుశనగలో మొవ్వుకుళ్లు, కాండంగుళ్లు వైరస్ తెగుళ్లని సంక్రమింపజేస్తుంది. ఇక పేను

0: బంక విషయానికి వచ్చినట్టయితే, తల్లి పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చివర్లపైన, లేత ఆకుల అడుగు భాగాన, కొన్ని సందర్భాల్లో పూత మీద గుంపులుగా ఏర్పడి రసాన్ని పిలుస్తాయి. దీనివల్ల మొక్కలు గిడ్సబడతాయి. పూత దశలో ఆశించినప్పుడు పూత రాలిపోతుంది. ఈ పురుగులు తేనె లాంటి జిగురు పదార్థాన్ని స్రవించటం వల్ల దీనిమీద నల్లటి బూజు ఏర్పడుతుంది. ఇక వేరుశనగ నశించే రసం పీల్చే పురుగుల్లో మరొకటి పచ్చదోమ. వీటి పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఆకు పైభాగాన మొదటగా వీయాకారంలో పసుపుపచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులన్నీ పసుపుపచ్చగా మారిపోతాయి. ఈ తామర పురుగుల నివారణకైతే ఎకరానికి మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లతో పాటు 1 లీటర్ వేప నూనె, 1 కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీళ్లకి కలిపి విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక పేనుబంక పచ్చదోమల నివారణకి డైమిథేట్ 400 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగ పంటలో అక్షింతల పురుగులు మొక్కల్లో 1:2 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్రిమి సంహారక మందుల వాడకాన్ని తగ్గించాలి. వేరుశనగలో వేరుశనగ కాయ తొలిచే పురుగు ఎక్కువగా కాయలు నిల్వ చేసినప్పుడు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి తల్లి పురుగులు గోధుమ రంగులో ఉండి వేరుశనగ కాయల మీద తెల్లటి గుడ్లను పెడతాయి. పిల్ల పురుగులు కాయలను తొలిచి విత్తనాల్లోకి వెళ్లి పొడిగా మారుస్తాయి. ఎదిగిన పురుగులు కాయలపై రంధ్రాలను చేసి బయటికి వచ్చి కాయలపై సంచులపై గూళ్లు కట్టుకుంటాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ పురుగు దాదాపుగా 40 రోజుల్లో తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. వేరుశనగ కాయ తొలిచే పురుగుల నివారణకి కాయల్లో కానీ విత్తనాల్లో కానీ తేమ శాతం 9% మించి ఉండకూడదు. కిలో కాయలకు 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా కానుగు నూనెను కలిపినట్టయితే దాదాపుగా 5 నెలల వరకు కాయలు కాయ తొలిచే పురుగు బారి నుండి రక్షించవచ్చు. గోధుమ గోడలపైన కాయ సంచుల మీద మలాథియాన్ మందును 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చప్పున కలుపుకుని 2 నుండి 3 వారాలకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. లేదా 1 టన్ను కాయలకు 3 గ్రాముల అల్యూమినియం ఫాస్ఫైడ్ బిళ్లలు 1 లేదా 2 చొప్పున ఉంచి కాపాడుకోవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి కడప కేంద్రం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
6: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా ఏరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమ్మను. 3 ఏళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమేమో అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉండరు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
7: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ

తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

0: ప్రతి మంగళవారం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతున్న వాట్సాప్ మహిళా రంజనిలో మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 8562244119 అను నంబర్కు వాట్సాప్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో.
1: నవ్వడం అనేది మనసుకు ఔషధం లాంటిది. ప్రతిరోజును చిరునవ్వుతో మొదలు పెట్టాలి.
2: మనసులో ఎంత బాధ ఉన్నా ఒక్క నవ్వు అన్నిటినీ మార్చేస్తుంది.
1: నవ్వితేనే జీవితం రంగులమయం అవుతుంది.
2: చిన్న చిరునవ్వు
1: పెద్ద ఆనందం.
2: టెన్షన్ ను దూరం చేసేది
1: ఒక చిన్న నవ్వు. నవ్వండి,
2: నవ్వించండి,
1: జీవితాన్ని ఎంజాయ్ చేయండి.
2: మీ నవ్వు రేడియోలో వినిపించాలంటే
1: మాతో ఇప్పుడే ట్యూన్ అవ్వండి.
2: ఆ నవ్వును మీకు అందించడానికి ప్రతి మంగళవారం వస్తున్న నవ్వే కావాలి మీ అందరికీ తెలిసిందే.
1: ఇక నుండి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3:00 to 4:00 మధ్య కాల్స్ చేసి మీ జోక్స్ ని మాతో పంచుకోండి.
2: మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224419
1: లేదా 2441119.
2: ఇక నుండి మంగళవారమే ఫోన్ చేసి
1: అదే రోజు మీ జోక్స్ ని వినండి.
3: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజవాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో మొత్తంగా 40 పతకాలు సాధించి భారత్ 12వ స్థానంలో ఉంది. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష రంగానికి చెందిన సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ ఉన్నత విద్య పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 6 దశాబ్దాలకు పైగా సాగుతున్న భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగన్యాన్ ఉమ్మడి ఉపగ్రహ ప్రయోగాల వరకు విస్తరించిందన్నారు. మానవ సహిత వ్యోమనౌక ప్రయోగాలు, స్టార్టప్లు, నూతన స్పేస్ ఎకో సిస్టంలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరింత బలమైన అంతరిక్ష వ్యవస్థను నిర్మించేందుకు ఇరు దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా కాన్క్లేవ్లో మంత్రి మాట్లాడుతూ గతంలో దాదాపుగా 16% ఉన్న భారత్లోని లాజిస్టిక్స్ వ్యయం ప్రస్తుతం 6% మేర తగ్గిందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రోడ్డు మౌలిక సదుపాయాలే వెన్నెముకాని రవాణా వ్యయాన్ని తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. అలాగే గత కొన్నేళ్లుగా

రాష్టంలో మౌలిక సదుపాయాలు, రవాణా, సమాచార వ్యవస్థలు మెరుగుపడ్డంతో పర్యాటక రంగానికి ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ హార్మోజ్ జలసంధి వద్ద రవాణా ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ దేశంలో క్రూడ్ ఆయిల్, సహజ వాయువు సరఫరాలో ఇబ్బందులను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కోల్కతాలో మర్చెంట్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొన్నప్పటికీ భారత్పై దాని ప్రభావం పడకుండా సురక్షితంగా ఉంచగలిగామని మంత్రి తెలిపారు. అయితే రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ఇంధన పరిస్థితి సవాళ్లతో కూడుకుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రబీ ప్రచారం 2026 వ్యవసాయ జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కర్ణాటక, మహారాష్టలో కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3న కేంద్ర బృందం కర్ణాటకకు వెళ్తుందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు తమ రాష్టాల్లోని కొన్ని ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాయని తెలిపారు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్టాలకు అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. దేశవ్యాప్తంగా నేడు స్వాతంత్ర విప్లవ సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భగత్ సింగ్ ధైర్య సాహసాలు స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయని, దేశ గౌరవం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగం యువత సంకల్పానికి, సాహసానికి ప్రత్యేకంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన, అంతరిక్ష శాఖ మంత్రి ఫిలిప్ బాప్టిస్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో విద్యా సంస్థల భాగస్వామ్యాలు, ఉమ్మడి పరిశోధనలను బలోపేతం చేయడం, సవరించిన అర్హతల పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై సుదీర్ఘంగా చర్చించారు. అకాడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్ ప్రమోషన్ పథకం, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆఫ్ అకాడమీ నెట్వర్క్స్, లైఫ్ సైన్సెస్, హెల్త్ రంగాల్లో ఫ్రాంకో ఇండియన్ క్యాంపస్ ప్రాజెక్టు కింద భాగస్వామ్యాలపై చర్చలు జరిపారు. ఫ్రాన్స్లోని నైస్ నగరంలో ప్రతిపాదిత ఐఐటి క్యాంపస్ ఏర్పాటు, భారత్ ఇన్నోవేట్స్ 2026 కింద మరింత సహకారం అందించడంపై ఇరు దేశాల మంత్రులు ఆలోచనలు పంచుకున్నారు. భారత్, ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ 2026 ద్వారా రెండు దేశాల మధ్య భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేయడానికి ఇది ఒక బలమైన వేదికగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ షూటింగ్ విభాగంలో 21 ఏళ్ల భారత షూటర్ ఈషా సింగ్ 38 పాయింట్లతో రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో విత్యా రామ్రాజ్ కాంస్య పతకం సాధించింది. మహిళల 78 కేజీల కంటే తక్కువ బరువున్న కురాష్ విభాగంలో పింకీ బల్హార కాంస్య పతకం, మహిళల బాక్సింగ్లో భారత్కు మరో 2 పతకాలు ఖాయమయ్యాయి. మరోవైపు పురుషుల క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ప్రథమ స్థానంలో ఉన్న భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా సెమీఫైనల్స్కు అర్హత సాధించింది. సెమీస్లో నేపాల్, శ్రీలంక మ్యాచ్ విజేతతో భారత్ తలపడనుంది. ప్రస్తుతం భారత్ 4 స్వర్ణాలు, 17 రజతాలు, 19 కాంస్యాలతో మొత్తంగా 40 పతకాలతో పతకాల పట్టికలో 12వ స్థానంలో ఉంది. భారత్ యుఏఈ ఉన్నత స్థాయి సంయుక్త టాస్క్ ఫోర్స్ 14వ సమావేశం ఈరోజు ముంబైలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొని మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ద్వారా ద్వైపాక్షిక వ్యాపారం $100 బిలియన్లకు చేరిందని, 2032 నాటికి దీన్ని $200 బిలియన్కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతర్జాతీయంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ది చెందాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అంతరిక్ష సాంకేతికత, నౌకా నిర్మాణం, ఏఐ, ఆహార భద్రత, ఫిన్టెక్ రంగాలలో ఇరుదేశాల సహకారం విస్తరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి జాతీయ రాజధాని ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు ప్రకటించింది.
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాల మధ్య ఈరోజు ఢిల్లీలో జరిగిన సమీక్షా

సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కఠిన ఆంక్షలు నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు దుమ్మును రేపే కూల్చివేతలు, బహిరంగ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం విధిస్తున్నారు.

0: ఐదుగురి మృతదేహాలను వెలికి తీసినట్లు మనాంగ్ చీఫ్ డిస్టిక్ట్ ఆఫీసర్ ముక్తి ప్రసాద్ ఖానాల్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపుగా 27 మంది బేస్ క్యాంపులో ఉన్నారని, ఇప్పటి వరకు వారిలో 11 మంది అధికారులను సంప్రదించారని తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 22వ అవతరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటోంది. రిస్క్ రిడక్షన్ ఇన్ యాక్షన్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ఇది విపత్తు ప్రమాదం తగ్గించే విధానాలు, విజ్ఞానం, సన్నాహక చర్యలను ప్రత్యక్ష చర్యలుగా మార్చాలనే ఉమ్మడి ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తుంది. న్యూఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో హోంమంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అనూప్ శర్మ మాట్లాడుతూ విపత్తుల నుండి ప్రాణనష్టం జరగకుండా తీసుకునే ప్రయత్నాల అవసరాన్ని పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా సాగుతున్న బంగారం స్మగ్లింగ్ ముఠాగుట్టును రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ రట్టు చేసింది. దాదాపుగా 10 కోట్ల రూపాయల విలువైన 6.6 కిలోల విదేశీ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొరియర్ నెట్వర్క్ ద్వారా సాగుతున్న ఈ వ్యవహారంలో గత 9 నెలల కాలంలో సుమారుగా 475 కోట్ల రూపాయల విలువైన 318 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని రవాణా చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి ఈక్విటీ సూచీలు తీవ్ర పతనాన్ని నమోదు చేశాయి. ప్రధాన సూచీలు సుమారుగా 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1058 పాయింట్లు పడిపోయి 72,838 వద్ద, నిఫ్టీ 341 పాయింట్లు క్షీణించి 22,800 వద్ద కొనసాగుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య అంతరిక్ష సహకారం సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశంలో మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల వల్ల రవాణా లాజిస్టిక్స్ వ్యయం గణనీయంగా తగ్గిందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వేళ దేశంలో క్రూడ్ ఆయిల్ సహజ వాయువు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి. రబీలో సాగుకు అనువైన 6 తడి పంటల యాజమాన్యం వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రబీ సాగుకు అనువైనటువంటి 6 తడి పంటల యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రబీలో సగటును చూసుకున్నట్టయితే దాదాపు 22 లక్షల హెక్టార్లలో ఈ వివిధ పంటలను మనం రబీలో సాగు చేస్తున్నారు రైతాంగం. అందులో ప్రధానంగా వరి 7.91 లక్షల హెక్టార్లు, తర్వాత మొక్కజొన్న చూసినట్టయితే 2 లక్షల హెక్టార్లలోను, శనగ 4.5 లక్షల హెక్టార్లలోను, మినుము 3.25 లక్షల హెక్టార్లలోను, అదే రకంగా పెసలు చూసుకున్నట్టయితే దాదాపు 100,000 హెక్టార్లు, వేరుశనగ చూసుకున్నట్టయితే 100,000 హెక్టార్లలో, తర్వాత జొన్న అనేది 100,000 హెక్టార్లలో సాగు చేస్తున్నామన్నమాట మొత్తం ఆంధ్రప్రదేశ్లో. రబీలో సాగు చేసే ఈ పంటల యాజమాన్య పద్ధతుల గురించి ముఖ్యమైన చర్యలు చేపట్టాలి అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా వరి విషయానికి వస్తే, వరిలో మనకు రకాల ఎంపిక అనేది ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. ఇది ఏ ప్రాంతంలో అయితే సాగు చేస్తున్నామో అటువంటి ఆ ప్రాంతానికి సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఆ రకాన్ని మనం ఎంచుకోవాలి. ముఖ్యంగా వరిలో చూసుకున్నట్టయితే NDLR-7 కానీ NDLR-8 కానీ NLR-3238 కానీ, తర్వాత సస్య అనేది BPT-2411, తర్వాత BPT-2841 కాటన్ దొర సన్నాలు, ఇవి ముఖ్యంగా రబీకి అనువైన వరి రకాలు. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే విత్తన శుద్ధి. విత్తన శుద్ధి అనేది ఏ పంటకైనా అతి ప్రాధాన్యమైనది. విత్తుకునే ముందు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్డిజం 50% మందును కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకున్నట్టయితే దుంప నారు తెగుళ్లు కూడా నివారించడానికి అవుతుంది. ఒకవేళ దుంప నారు తెగుళ్లు ఎక్కువగా ఉన్నట్టయితే 1 లీటర్కి 1 గ్రాము కార్బన్డిజం 50% మందును కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను కనీసం 24 గంటల పాటు నానబెట్టి తర్వాత 24 గంటల పాటు మండకట్టి విత్తనాన్ని మనము దుంప నారుమడిలో చల్లుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నట్టయితే మనకు విత్తన శుద్ధి వల్ల నేలలో బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఇట్లాంటి ఏదైనా సూక్ష్మజీవులు వ్యాధులను కలిగజేసే సూక్ష్మజీవులను కూడా మనం నివారించుకోవచ్చు అనమాట. ఇంకొక అతి జాగ్రత్త ఏంటంటే వరి విత్తనాల్లో నిద్రావస్థ అనేది. సో నిద్రావస్థ చాలా ప్రాబ్లంగా ఉంటుంది మనకు వరిలో. ఎప్పుడైతే తక్కువ నిద్రావస్థ కలిగిన రకాలను కనీసం లీటర్ నీటికి 6.3 ml లేదా ఎక్కువ నిద్రావస్థ కలిగినటువంటి విజేత అటువంటి రకాలకైతే 10 ml గాఢ నత్రికాంలం అంటే HNO3 అంటాము, దీన్ని 1 లీటర్ నీటికి కలిపి ఆ ద్రావణంలో కనీసం 24 గంటలు

పాటు నానబెట్టి తర్వాత మరో 24 గంటల పాటు మండకెట్టి మనం చల్లుకున్నట్టయితే ఈ నిద్రావస్థను మనం తొలగించుకోవచ్చు అనమాట. ఒక విత్తన మోతాదు వచ్చినట్టయితే నాటే పద్ధతికి అయితే 20 కిలోలు, వెదజల్లు పద్ధతికి అయితే మెట్ట భూముల్లో 24 నుంచి 34 కిలోలు, అదే రకంగా గోదావరి జిల్లాలో అయితే 12 నుంచి 15 కిలోలు, గొర్రుతో మనం విత్తుకోవాలి అనుకున్నప్పుడు వర్షాధారం కింద అటువంటి సమయంలో 25 నుంచి 30 కిలోలు, లేదంటే యాంత్రిక పద్ధతిలో వరు సాగు చేసినట్టయితే 12 నుంచి 15 కిలోల విత్తనం అవసరమవుతుంది అనమాట. ప్రాంతాన్ని బట్టి చూసుకున్నట్టయితే నాట్లకు అనుకూలమైన సమయం వచ్చేసి మామూలుగా నవంబర్ డిసెంబర్, ఈ రబీకి నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ నాట్లు చాలా అనుకూలమైన సమయం. అదే కృష్ణా గోదావరి జిల్లాలకైతే డిసెంబరు, తర్వాత అత్యల్ప వర్షపాతం డిసెంబర్, తర్వాత ఉత్తర కోస్తా, తర్వాత దక్షిణ మండలానికైతే నవంబర్ అనేది చాలా అనుకూలమైన సమయం అనమాట. తర్వాత నాట్లు వేయడానికి పొలాన్ని మనం 15 రోజుల ముందే బాగా దుక్కి చేసుకుని 3 నుంచి 4 దఫాలుగా మరగ దుమ్ము అనేది చేయాలి. పొలమంతా సమానంగా దమ్ము చెక్కతో కానీ లేదంటే అడ్డతో కానీ చదును చేసినట్టయితే మనకు బాగా నాట్లు అనేది వేయడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నాట్లు నారు తీసేటప్పుడు లేతాకు పచ్చగా ఉంటేనే త్వరగా అది తిరుగుతుందన్నమాట. అంటే దానికి లేతాకుపచ్చలో ఉన్నప్పుడు మనం నాట్లు వేసుకున్నట్టయితే మొక్క త్వరగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అదే ముదురు నారు నాటితే దిగుబడి తగ్గుతుంది కాబట్టి నారును పైపైన నాటితే పిలకలు ఎక్కువగా దొరికే అవకాశం ఉంటుంది. కొంతమంది రైతులు లోపలికి నాట్లు వేయడం జరుగుతుంది, దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పైపైన నాటినట్టయితే త్వరగా ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. తర్వాత నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని పరీక్షించి దానికి అనుగుణంగా 44 మూసలు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అదే బాగా మెత్తగా బరువైన నేలల్లో 2 నుంచి 10 రోజుల లోపల నాట్లు వేయడం అనేది ముగించాలి. మనం నాట్లు వేసే 1 నుంచి 2 రోజుల లోపల మనం ముగించినట్టయితే పైరంతా సమంగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము ముఖ్యంగా ఈ పోషకాల విషయానికి వచ్చినట్టయితే రబీలో వివిధ వ్యవసాయ మండలాల్లో సిఫారు చేసిన పోషకాల విషయానికి మోతాదుకు వచ్చినట్టయితే ఒక ఎకరాకు మనకు గోదావరి డెల్టా ప్రాంతంలో అయితే 72 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరము, అదే రకంగా 24 కిలోల పొటాష్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే కృష్ణా డెల్టా ప్రాంతానికి లేదంటే తేలిక భూముల విషయానికి వస్తే 72 కిలోలు, 36 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్. దక్షిణ మండలం విషయానికి వస్తే 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన ముఖ్యంగా ఏంటంటే కనీసం 50 కిలోల ఒక యూరియాకు 10 కిలోల వేపపిండి లేదంటే 250 కిలోల తేమ కలిగిన మట్టిని కానీ కలిపినట్టయితే అది 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం సామర్థ్యం పెరుగుతుంది అనమాట. అదే రకంగా మొత్తం భాస్వరం ఏదైతే మనం రికమెండ్ చేస్తున్నామో అదంతా దమ్ములోనే వేయాలి. ఎందుకంటే భాస్వరం అనేది దమ్ములో వేసే ఎరువు కాబట్టి వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందడానికి అవసరం పడుతుంది. కాబట్టి భాస్వరాన్ని తప్పనిసరిగా మనం మొత్తం ఎంత వేయాలో అంత మోతాదును దమ్ములోనే వేయాల్సి ఉంటుంది. తర్వాత పొటాష్ విషయానికి వస్తే నల్లరేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలికపాటి చెలక భూముల్లో అయితే ఆఖరి దమ్ములో సగం, తర్వాత అంకురం ఏర్పడే దిశలో మిగతా సగాన్ని అంటే 2 భాగాలుగా మనం విడగొట్టి వేసుకోవాల్సి వస్తుంటుంది. తర్వాత ముదురు నారు నాటేటప్పుడు మాత్రం నత్రజని ఎరువును కనీసం 25% పెంచాలి అనమాట. సో దీన్ని 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగా చేయాలి. అంటే 2/3 వంతు నాటేదానికి ముందు దమ్ములోను, తర్వాత మిగతా 1/3 వంతు అంకుర దశలో వేసినట్టయితే మొక్క బాగా ఎదిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ పోషకాల విషయాల్లో ముఖ్యంగా సూక్ష్మ పోషకాల విషయానికి వచ్చినప్పుడు జింక్ కావచ్చు, ఐరన్ కావచ్చు, తర్వాత మ్యాంగనీస్ అనే లోపాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎందుకంటే ముఖ్యంగా జింక్ చూసుకున్నట్టయితే చలి విపరీతంగా ఉండే దాల్వా వరిలో ఈ సార్వా వరి కంటే ఎక్కువగా జింక్ ధాతు లోపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని నివారణకు రబీ సీజన్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆఖరి దమ్ములో 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయలేకపోతే ఎప్పుడైతే పైరుపై జింక్ లోపం అనేది కనిపిస్తుందో అప్పుడు 1 లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ లేదంటే 5 గ్రాములు దానికి యూరియా కలిపి 2 కలిపి వేసుకున్నట్టయితే 5 రోజుల వ్యవధిలో 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసినట్టయితే ఈ జింక్ లోపాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిందంటే చాలా మంది రైతులు భాస్వరంతో కలిపో లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో కలిపో జింక్ను వాడుతుంటారు. ఇది చేయకూడదు. దీనికి జింక్ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో స్ప్రే చేస్తామో దానికి కనీసం 2 నుంచి 3 రోజుల గ్యాప్ ఉండాలన్నమాట భాస్వరం అప్లికేషన్కి జింక్. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం వచ్చేసి ఇనుము. ఈ ఇనుము ధాతు లోపం అనేది మనకు కనిపించినప్పుడు మొక్కలు తెల్లగా పాలిపోవడం జరుగుతుంది. అది నర్సరీ స్టేజ్లో చూడవచ్చు, ప్రధాన పంటలో కూడా మనం చూడవచ్చు అనమాట. సో ఎప్పుడైతే ఈ మొక్కలు తెల్లగా పాలిపోయినట్టు కనిపించినప్పుడు 1 లీటర్ నీటికి 5 గ్రాములు అన్నబేది, ఫెర్రస్ సల్ఫేట్ అంటాం మనము, మార్కెట్లో అన్నబేది అని దొరుకుతుంది. దీనికి కొద్దిగా నిమ్మకాయ రసం కానీ నిమ్మ ఉప్పు కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే అందులో ఉన్న ఇనుము మొక్కకు పట్టి బాగా
మొక్క

నిమ్ముధాతలో పాలని నివారించుకునే శక్తిని ఇస్తుందన్నమాట. తర్వాత ఇంకొక ప్రధాన సూక్ష్మ పోషకం వచ్చేసి మ్యాంగనీస్. ఇది దీనికి నివారణకు మనం 2 గ్రాముల మ్యాంగనీస్ సల్ఫేట్ ఒక 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాల్సి ఉంటుంది 4 నుంచి 5 రోజుల వ్యవధిలో. సో ఇలా ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు జింకు, ఇనుము, మ్యాంగనీస్ అనే దాన్ని మనము తప్పనిసరిగా స్ప్రే చేసుకుని మనము దిగుబడులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఇక ముఖ్యంగా కలుపు యాజమాన్యం విషయానికి వస్తే, వరిలో ఊద అనేదాన్ని నిర్మూలించాలి అనుకున్నప్పుడు ఎకరా నారుమడికి బ్యూటాక్లోర్ లేదంటే బెంథియోకార్ప్ 1.5 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన తర్వాత 7వ లేదా 8వ రోజులో మనము నీటినంత తీసివేసి పిచికారి చేసినట్టయితే, లేదంటే విత్తిన 14 నుంచి 15 రోజులప్పుడు సైఫలోఫాన్ బ్యూటైల్ అనేదాన్ని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఊదను సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు అన్నమాట. ఇక అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం. నీటి యాజమాన్యం విషయానికి వస్తే నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. ఎప్పుడైతే నీరు ఎక్కువగా ఉంటుందో మనము నాటు అనేది సరిగా అతుక్కోదు అనమాట. కాబట్టి నాట్లు వేయాలి అన్నప్పుడు నీరు పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఎండలు ఎక్కువగా ఉంటే మాత్రం ఊడ్చిన వెంటనే 5 సెంటీమీటర్ల వరకు నీళ్ళు నిలవగట్టేటట్టు చూసుకోవాలి. మూస తిరిగిన రోజు నుంచి పైరు దుబ్బు చేయడం పూర్తి అయ్యే వరకు కూడా పొలంలో పలుచగా అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల మాత్రమే నీరు ఉండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదనమాట. కాబట్టి తగినంత నీటి మాత్రమే అది మనం నిలువ ఉండేటట్టు చేసుకోవాలి. తర్వాత చిరుపట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు కూడా 5 సెంటీమీటర్ల లోతు వరకు ఉండాలి. అంటే కోతకు 10 రోజుల ముందుగా మాత్రం నీటిని నెమ్మదిగా మనం తగ్గించి ఆరేటట్టు చేసుకోవాలి. సో నీటి యాజమాన్యం అనేది ఈ 6 తడి పంటల్లో ముఖ్యంగా వరిలో ఇటువంటి మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే తక్కువ నీటితో మనము పంట తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. పురుగుల యాజమాన్యం విషయానికి వస్తే ముఖ్యంగా రబీ 6 తడి పంట అయినటువంటి వరిలో ఈ సుడిదోమ, పచ్చదీప పురుగులు ఎక్కువగా వస్తాయి. దీనికి బిప్రోపజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదంటే ఇథోపెన్ ఫ్రాక్స్ 2 మిల్లీమీటర్లు అది లేదన్నా కానీ ఎసిఫేట్ అనే దాన్ని ఒక 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ సుడిదోమను తర్వాత పచ్చదీప పురుగులను మనము నివారించుకోవచ్చు అనమాట. ఇది ప్రధానంగా వచ్చే పురుగు. రబీ 6 తడి వరి పంటలో మనం తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు నీటి యాజమాన్యము, తర్వాత నారు యాజమాన్యము, తర్వాత సూక్ష్మ పోషకాల యాజమాన్యము, తర్వాత ఈ పురుగుల యాజమాన్యం, పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తర్వాత చదరపు మీటర్కు 44 మొక్కలు ఉండేటట్టు చూసుకొని మనకు పంట చివరి దశ వచ్చేంత వరకు అంటే మనకు అంకుర దశ నుంచి గింజ ఊరే దశ వరకు మనకు 2 నుంచి 3 సెంటీమీటర్లు, తర్వాత గింజ కట్టడం ప్రారంభమైన తర్వాత 5 సెంటీమీటర్లు, తర్వాత ఒకసారి గింజ పాలు పోసుకున్న తర్వాత డెవలప్ అయిన తర్వాత అంటే బియ్యం ఫామ్ అయిన తర్వాత అప్పుడు నిదానంగా నీటిని ఆపివేయడం చేయాలంటే ఇటువంటి యాజమాన్య పద్ధతులు చేసుకున్నట్టయితే వరిలో మనము తక్కువ ఖర్చుతో మనము అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా అతి ముఖ్యమైన 6 తడి పంట ఏది అంటే అది వేరుశనగ. వేరుశనగ దాదాపు 100,000 హెక్టార్లలో మన ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్నారు కాబట్టి వీటి గురించి తెలుసుకుందాం. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నప్పుడు అనువైన రకాల విషయానికి వస్తే నారాయణి కావచ్చు, కదిరి 6 కావచ్చు, ధరణి, తర్వాత కదిరి హరితాంధ్ర, విశిష్ట, కదిరి 9, కదిరి చిత్రావతి మరియు కదిరి లేపాక్షి. ఈ రకాలు మనకు రబీలో 6 తడి పంటలుగా మనం వేసుకోవచ్చు వేరుశనగలో. తర్వాత విత్తే సమయానికి వస్తే మనకు ఉత్తర కోస్తా ఏరియా ఆ ప్రాంతంలో అయితే నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు కూడా మనకు రబీలో ఈ వేరుశనగ సాగు చేసుకోవచ్చు. అదే రాయలసీమ ప్రాంతానికి వస్తే అంటే దక్షిణ మరియు అత్యల్ప వర్షపాత మండలాల విషయానికి వస్తే నవంబర్ నుంచి డిసెంబర్ 15 వరకు అంటే డిసెంబర్ మొదటి పక్షం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకు ఇటువంటి సమయాన్ని మనము ఈ రబీకి వేరుశనగ సాగు ఎంచుకున్నట్టయితే దిగుబడి రావడానికి చాలా బాగా ఆస్కారం ఉంటుంది అన్నమాట. నేలల విషయానికి వస్తే సేంద్రియ పదార్థం అనేది అధిక మోతాదులో ఉండాలి. తర్వాత ఉదజని సూచి అనేది అంటే పిహెచ్ అంటాము, అది 6 నుంచి 7.5 మధ్యలో ఉంటే ఇటువంటి నేలలు ఈ రబీలో 6 తడి పంటలుగా వేరుశనగ సాగు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే అది వేరుశనగల గింజ పరిమాణం కావచ్చు, లేదంటే విత్తే అదును, లేదంటే రకాన్ని బట్టి విత్తన మోతాదు అనేది నిర్ణయించబడుతుంది. దీంట్లో సుమారుగా మనము 1 ఎకరాకు 72 నుంచి 75 కిలోల విత్తనాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. దీంట్లో విత్తన శుద్ధి అనేది అతి ముఖ్యమైనది. ఎందుకంటే తేలికపాటి నేలలో పెస్ట్ అండ్ డిసీజ్ కానీ రోగాలు కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విత్తన శుద్ధికి 1 కిలో విత్తనానికి 1 గ్రాము వచ్చేసి టెబిక్యునజోల్ అనేదాన్ని, లేదంటే 3 గ్రాముల మ్యాంకోజబ్బు, తర్వాత 8 గ్రాముల ట్రైకోడర్మా విరిడి ఈ పొడి మందును పట్టించినట్టయితే కాండం కుళ్ళు తెగులు, వైరస్ తెగులు ఇట్లాంటి తెగులు నివారించుకోవడానికి అంటే తొలి దశల్లోనే మనం నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అదే తేలికపాటి నేలల్లో వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో మనం ఏం చేయాలంటే 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ అనేదాన్ని

ఒక 4 మిల్లీలీటర్లు నీళ్ల మిశ్రమంతో కలిపి విత్తనశుద్ధి చేసుకున్నట్టయితే మనకు ఈ వేరుపురుగు ఆశించే ప్రాంతాల్లో వేరుపురుగు రాకుండా కాపాడుకోవచ్చు అన్నమాట. తర్వాత నిద్రావస్థ అనేది వేరుశనగుల రబీలో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఖరీఫ్కి మనకు ప్రాబ్లం లేదు, కానీ రబీ విషయానికి వచ్చినప్పుడు నిద్రావస్థ తొలగించాలి అన్నప్పుడు ముఖ్యంగా నిద్రావస్థ గల రకాలైనటువంటి 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు, ఇట్లాంటి విత్తనాలకు ఒక 5 మిల్లీలీటర్ల ఇథరిల్ అనే దాన్ని 10 లీటర్ల నీటిలో కలిపి ఆ ద్రావణంలో 12 గంటల పాటు వేరుశనగ విత్తనాన్ని నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టి విత్తుకున్నట్టయితే ఈ నిద్రావస్థ అనేది తొలగించడం జరుగుతుందన్నమాట. తర్వాత విత్తే దూరం విషయానికి వస్తే మనకు ఖరీఫ్లో మామూలుగా 30 నుంచి 10 సెంటీమీటర్ అంటే 30 సెంటీమీటర్లు వరుస మధ్య, 10 సెంటీమీటర్లు వరుసలో మొక్కకు మొక్కకు మధ్య చెప్తాము. ఇక్కడ రబీ విషయానికి వచ్చేస్తే మనకు వరుసకు మధ్య దూరాన్ని మనం తగ్గించాల్సి ఉంటుంది, అంటే 22.5 సెంటీమీటర్లు. తర్వాత మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉంచుకున్నట్టయితే మనకు దిగుబడి బాగా పెరుగుతుంది అన్నమాట. తర్వాత రబీలో కలుపు నివారణ విషయానికి వస్తే ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మనము మొక్కకు మధ్య దూరం పెంచినప్పటికీ వరుసకు మధ్య దూరాన్ని తగ్గిస్తున్నాం కాబట్టి కలుపు ఉధృతి అనేది ఎక్కువగానే ఉంటుంది. కొంతమంది రైతులు క్రిస్ క్రాస్ కూడా వేస్తున్నారు కాబట్టి కలుపు అనేది కొద్దిగా ప్రాబ్లం అయితే తక్కువగా ఉంటుంది. ఎక్కడైతే కలుపు కనిపిస్తుంది అనుకోండి, విత్తన 20 రోజుల లోపల మనం గడ్డిజాతి కలుపు మొక్కలు ఉధృతి ఎక్కువగా ఉంటే అటువంటి సమయంలో ఎకరాకు 250 మిల్లీలీటర్ల ప్రొపిక్వినాజోల్ ద్రావణాన్ని కానీ లేదంటే 400 మిల్లీలీటర్ల క్విజిలోఫాస్ 5% ద్రావణాన్ని కానీ కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కలుపును నివారించుకోవచ్చు. తర్వాత సస్యరక్షణ విషయానికి వస్తే ఇది ముఖ్యమైనది వేరుపురుగు. సో ఈ వేరుపురుగు దాన్ని నివారించుకోవడానికి మనకు ఆ తల్లి పురుగులు ఏవైతే పెంకు పురుగులు ఉంటాయో తొలకరి వర్షాలు పడిన ఉంటే భూమిలోంచి బయటకు వస్తాయి కాబట్టి తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న వేప రేగు నల్లతమ్మ చెట్లపై జీవిస్తాయి. ఆ వాటిని మనం నివారించుకోవాలంటే 4-8 10% గుళికలు 6 కిలోలు విత్తేటప్పుడు వేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 2 ml ఇమిడాక్లోపిడ్ కలిపి వేసుకున్నట్టయితే ఈ వేరుపురుగు ఉధృతిని మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా రబీలో మనకు రసం పీల్చే పురుగులో ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా తామర పురుగులు కావచ్చు లేదంటే పేనుబంక ఆకుపచ్చ దోమ. వీటి నివారణకు మనకు తామర పురుగుల విషయానికి వస్తే ఇమిడాక్లోపిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 grams అంటే 0.5 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. అదే పచ్చదోమ నివారణకి అయితే డైమిథియోట్ 2 మిల్లీలీటర్లు లేదంటే ఇమిడాక్లోపిడ్ 2 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ తామర పురుగులు కావచ్చు తర్వాత పేనుబంక పురుగును మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదే ఆకుముడత నివారణకైతే నోవాల్యూరిన్ అనేదాన్ని 1 మిల్లీలీటర్లు లేదంటే క్లోరోపైరిపాస్ దాన్ని 1.5 మిల్లీలీటర్ల మందును 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనకు ఈ ఆకుముడతను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే పొగాకు లద్ది పురుగు మనకు మొదటగా ఏదైనా పురుగు కనిపించినప్పుడు 5% వేపగింజల కషాయం కావచ్చు, దాన్ని పిచికారి చేసుకున్నట్టయితే కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఎదిగిన లార్వాలను మనం కంట్రోల్ చేయాలి అన్నప్పుడు థయోడికార్బ్ 1 గ్రాము కావచ్చు లేదంటే నోవాల్యూరిన్ 1 మిల్లీలీటర్లు లేదంటే క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే పొగాకు లద్ది పురుగును మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత దశలో వచ్చే వేరుశనగ కాయి తొలుచు పురుగు నివారణకు మనము తొలి దశలో అయితే 1.5 మిల్లీలీటర్ల వేప నూనె లేదంటే కానుగూనె కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. లేదు ఉధృతి కొద్దిగా ఎక్కువగా ఉంది అన్నప్పుడు మిథైల్ పెరాథియాన్ 20% ఈసీ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే అంటే 2 నుంచి 3 వారాల వ్యవధిలో మనం పిచికారి చేసుకున్నట్టయితే వేరుశనగలో కాయి తొలుచు పురుగును మనం నివారించుకోవచ్చు అనమాట. అదే తెగులు విషయానికి వస్తే ముఖ్యంగా అతి ముఖ్యమైనవి తిక్క ఆకుముడత తెగులు. ఇది తొలి దశలో వస్తుంది, తర్వాత ఆఖరి దశలో వస్తుంది. దీన్ని నివారణకు తొలి దశల్లో మనకు వచ్చే ఆకుముడత తెగుల నివారణకు మనకు ముఖ్యంగా ఈ తెగులను తట్టుకునే రకాలు మనం ఎన్నుకోవాలి. మనకు రకాల విషయానికి వస్తే కదిరి హరితాంధ్ర కావచ్చు, అభయ మరియు కదిరి అమరావతి, ఈ రకాలు టిక్కాలు ఇస్పాటును తట్టుకుంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే తెగులు కనిపిస్తుందో వెంటనే మనం ఎకరాకు మ్యాంకోజబ్ అనేదాన్ని 400 గ్రాములు మరియు కార్బండిజం 1 గ్రాము లేదా క్లోరోథలోనిల్ అనేది 2 గ్రాములు లేదంటే హెక్సాగోనజోన్ 2 మిల్లీలీటర్లు లేదంటే టెబ్యూకోనజాల్ 1 మిల్లీలీటర్ చొప్పున మనము లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనం 2 సార్లు చేసుకోవాలి. ఒక ఫస్ట్ టైం ఒకసారి, తర్వాత 15 రోజుల గ్యాప్ ఇచ్చి ఒకసారి పిచికారి చేసుకున్నట్టయితే తొలి దశల్లోనూ తర్వాత చివరి దశల్లో వచ్చే ఈ టిక్కాలు ఇస్పాటును మనము సమర్థవంతంగా అరికట్టవచ్చు. తొలి దశలో చేసుకున్నట్టయితే మనకు దిగుబడి పెరుగుతుంది, తర్వాత ఆఖరి దశలో చేసుకున్నట్టయితే 70 రోజుల నుంచి 75 రోజుల మధ్యలో స్ప్రే చేసుకున్నట్టయితే పిచికారి చేసుకున్నట్టయితే మనకు నాణ్యమైన మేత దొరుకుతుంది అనమాట పశువులకు. కాబట్టి ఈ టిక్కా లీస్పాట్ అనేది అతి ముఖ్యమైన డిసీజ్ కాబట్టి దీన్ని కంట్రోల్ చేసుకోవాలి.
తర్వాత రసరంటము, కుంకుమ తెగులు. సో ఇది వచ్చినప్పుడు మనకు 2 గ్రాముల క్లోరాథలనిల్ లేదంటే 1 గ్రాము ట్రైడీ మార్ప్ లో కలిపి పిచికారి చేసుకున్నట్టు నివారించుకోవచ్చు. తర్వాత కాండం కుళ్ళు తెగులు, దీని నివారణకు 200 గ్రాములు జిప్సం అనేది పూత సమయంలో వేయడం వల్ల కూడా దీని యొక్క ఉధృతి తగ్గించుకోవచ్చు అనమాట. అదే రకంగా వేరుకుళ్ళు తెగులకు మనకు

0.1% కార్బనిజం లేదంటే 0.3% మ్యాంగోజ్ వేసుకొని పిచికారి చేసుకోవచ్చు. ముఖ్యమైనది పీబీఎండి పెండి పిఎస్ఎండి అంటే మొవ్వకుళ్ళు తెగులు, తర్వాత కాండం కుళ్ళు తెగులు. వీటినికి నివారించుకోవాలి తప్ప మనకు వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం అంటే కష్టం కాబట్టి ముఖ్యంగా ఈ పార్థినియం, అదే రకంగా కాండం కుళ్ళు తెగులు కూడా పిఎస్ఎండి అంటాం మనము, దీని నివారణకు 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిరిడ్, 4 మిల్లీలీటర్ల నీటి మిశ్రమం మందుతో కలిపి విత్తన శుద్ధి చేసిన తర్వాత ఒక శిలీంద్రనాశిన మందులో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలన్నమాట. అంటే పంట కాలంలో 30 రోజుల తర్వాత ఎకరాకు 2 మిల్లీలీటర్ డైమెథియేట్ ఇమిడాక్ లేదంటే 3 మిల్లీలీటర్ల ఇమిడాక్ మందును 200 లీటర్ను కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే కాండం కొళ్ళు తెగలు నివారించుకోవచ్చు. సో ముఖ్యంగా వేరుశనగుల రబీలో సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జిప్సం అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిప్సం ను 25 నుంచి 35 రోజుల మధ్యలో మనము పెగ్స్ పెనట్రేషన్ స్టేజ్ లో మనం వేసుకున్నట్టయితే నేలలో తగినంత కాల్షియం కావచ్చు, తర్వాత గంధకం సల్ఫర్ కావచ్చు అవైలబుల్ ఫామ్ లో మొక్కకు అందినట్టయితే మొక్క అనేది కాల్షియం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ కాల్షియం ఉండడం వల్ల కాయ బాగా ఊరుతుంది, తర్వాత ఈ సల్ఫర్ గంధకం ఉండడం వల్ల నూనె శాతం పెరుగుతుంది. కాబట్టి రబీలో 6 తడి పంటగా ఈ వేరుశనగ సాగు చేసే రైతులు తప్పనిసరిగా జిప్సం అనే దాన్ని 200 కిలోలు ఒక ఎకరాకు తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. అది ఊడలు దిగే సమయంలో వాడినప్పుడైతే అసమర్థవంతంగా మనకు ఎక్కువగా దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు చోట్ల తప్పని జాగ్రత్తగా తప్పనిసరిగా పాటించాల్సిన పద్ధతి జిప్సం యాజమాన్యం. ఇది వేరుశనగ సంబంధించి. ఇంకా మూడవ అతి ప్రధానమైన 6 తడి పంట రబీలో చూసుకున్నట్టయితే మొక్కజొన్న. ఈ మొక్కజొన్న ప్రస్తుత కాలంలో చూసుకున్నట్టయితే సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా మొక్క విత్తనం పెట్టే దశ నుంచి తర్వాత కాయ కోసే దశ వరకు కూడా, అంటే క్రాప్స్ కోసే దశ వరకు కూడా మనం గమనించవచ్చు అనమాట. సో దీంట్లో దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాల విషయానికి వస్తే దీర్ఘకాలిక రకాల్లో అయితే భారతి 99 కానీ, DHM 113 కానీ ఇట్లాంటి రకాలు, తర్వాత ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని మనము సాగు చేసుకోవచ్చు. తర్వాత మధ్యకాలిక రకాలను కూడా మనం సాగు చేసుకోవచ్చు. తర్వాత నేల తయారీ విషయానికి వచ్చినప్పుడైతే ఉదజన సూచి పిహెచ్ అంటాం కదా, అది 6.5 నుంచి 7.5 ఉన్న నేలలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత కనీసం ఎకరాకు 10 టన్నుల వరకు బాగా చివికిన పశువుల ఎరువును మనం ఆఖరి దున్నులో వేసుకున్నట్టయితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మొక్కజొన్న. ఎందుకంటే మొక్కజొన్న అనేది ఎక్కువ మోతాదులో పోషకాలను నేల నుంచి తీసుకునే పంట కాబట్టి తప్పనిసరిగా మనం పోషకాలను అధిక మోతాదులో వాడాల్సి ఉంటుంది. తర్వాత సమయానికి మనకు పోషకాలను కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. విత్తే కాలం విషయానికి వస్తే రబీలో 15 నుంచి 15 నవంబర్ విత్తితే ఈ మొక్కజొన్నలో మనకు అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. తర్వాత కోస్తా జిల్లాల్లో వరి మాగానికి తర్వాత 0 టిల్లేజ్ పద్ధతులు కూడా డిసెంబర్ వరకు కూడా మనం ఈ మొక్కజొన్న విత్తుకోవచ్చు. తర్వాత విత్తన మోతాదు విషయానికి వస్తే 8 నుంచి 16 కిలోల వరకు మనం వేసుకోవచ్చు. అది వివిధ పద్ధతులను బట్టి, సంకర రకాలు కావచ్చు, తీపి మొక్కజొన్న కావచ్చు, లేదంటే బేబీ కార్న్ కావచ్చు, లేదంటే మేత మొక్కజొన్న కావచ్చు, ఇట్లా రకాన్ని బట్టి మనం వాడే విత్తన మోతాదు కానీ మారుతుంటుంది అనమాట. విత్తే పద్ధతి విషయానికి వస్తే మొట్టమొదట బోదనాగులతో బోదలు చేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఈ విత్తనాన్ని విత్తినట్టయితే వర్షపాతం ఒక్కొక్కసారి రబీలో ఎక్కువైనప్పుడు కూడా నీరు బయటపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో మొలకెత్తిన 10 రోజుల తర్వాత ఒత్తుగా మొలిచిన చోట ఒక్కొక్క మొక్కను మాత్రమే ఉంచాలి, అదర మొక్కలు మనం తీసివేయాలి. ఎందుకంటే ఒత్తుగా ఉంటే దానికి గాలి ఆడక మొక్కలు దిగుబడి తక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. తర్వాత విత్తన శుద్ధి అనేది ప్రత్యేకంగా చేయాలి మొక్కజొన్నలో. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు సప్లై చేసే హైబ్రిడ్ విత్తనాలన్నీ దాదాపు అన్ని విత్తన శుద్ధి చేసి వస్తున్నాయి. ఒకవేళ చేయలేదు అంటే మనము 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదంటే థైరా లేదంటే క్యాప్టాన్, దీన్ని మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. తర్వాత పోషక యాజమాన్య విషయానికి వస్తే వర్షాధార పంటకు 1/3 వంతు నత్రజని విత్తే సమయంలోను, తర్వాత 1/3 వంతు 30 నుంచి 35 రోజుల మధ్య, తర్వాత మిగిలిన 30% 50 నుంచి 55 రోజుల మధ్య వేయాలి. మొత్తం భాస్వరాన్ని అయితే విత్తే సమయంలో వేయాలి. అదే పొటాష్ విషయానికి వస్తే సగం పొటాష్ ఎరువును విత్తే సమయం, మిగతా సగం పొటాష్ ను పూత దశలో వేసుకున్నట్టయితే మనకు దిగుబడులు ఎక్కువగా ఆస్కారం ఉంటుంది అనమాట. అదే నీటి పారుదల ఉన్న పంటకైతే విత్తేటప్పుడు నత్రజని 1/4 వంతు 25 నుంచి 30 రోజులు 1/4 వంతు, తర్వాత ఇంకొక 25% అంటే 1/4 వంతు 45 నుంచి 50 రోజుల మధ్య, మిగిలిన 25% 60 నుంచి 65 రోజుల మధ్య వేయాలి. వర్షాధార పంటకైతే 3 దఫాలుగాను, అదే వర్షాధారం కాకుండా మనకు ఇరిగేషన్ సోర్స్ ఉంది అన్నప్పుడు మాత్రం 4 దఫాలుగా వేయాలి. తర్వాత ఎకరాకు తప్పనిసరిగా 20 కిలోల జింక్ సల్ఫేట్ను మనము 3 పంటలకు ఒకసారి, అంటే ప్రతి పంటకు కాకుండా 3 పంటలకు ఒకసారి 20 కిలోలు 1 ఎకరాకు వేసుకున్నట్టయితే ఈ జింక్ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. ఒకవేళ జింక్ లోపం మనం పంట దశలో కనిపించినప్పుడు వేయకపోతే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను మనము స్ప్రే చేసుకుని పిచ్చిగా

తయారు చేసుకుని కూడా ఈ జింక్ లోపాన్ని మనము నివారించుకోవచ్చు. తర్వాత మనకు ఎరువుల మోతాదు విషయానికి వస్తే, సాధారణ సంకర రకాలకైతే దగ్గర దగ్గర 90 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు వాడాలి. అదే రకంగా 32 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు, 32 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులు ఒక ఎకరాకు వాడాల్సి ఉంటుంది. అది మనకు తీపి మొక్కజొన్నకైతే 80 కిలోల వరకు నత్రజని, 24 కిలోల వరకు భాస్వరము, 20 కిలోల వరకు పొటాష్ మనము ఇచ్చే ఎరువులను అందించాల్సి ఉంటుంది. కలుపు యాజమాన్య విషయానికి వస్తే, ముఖ్యంగా మొక్కజొన్నలో అట్రాజిన్ అనే కలుపు మందును మనం తేలికపాటి నీళ్ళలో ఎకరాకు 800 గ్రాములు, అదే బరువు నీళ్ళు అయితే ఎకరాకు 1200 గ్రాములు ఒక 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేసినట్టయితే వెడల్పాటి ఆకులు మరియు కొన్ని గడ్డిజాతి కలుపు మొక్కలను కూడా దాదాపు ఒక నెల వరకు అదుపు చేయొచ్చు అనమాట. సో మనం ఇనిషియల్గా ఈ జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత మొక్కజొన్నను పప్పుజాతి పంటల్లో అంతరపంటగా వేసినప్పుడు మాత్రం పెండిమిథిలన్ను మనం వాడాలి. సో సింగిల్ క్రాప్గా వేసినప్పుడు మనకు అట్రాజన్ను, మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో వేసినట్టయితే, అంతరపంటగా వేసినట్టయితే పెండిమిథిలాన్ను ఎకరాకు 1 లీటర్ 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారి చేసినట్టయితే ఈ కలుపును సమర్థవంతంగా మనము నివారించుకోవచ్చు అనమాట. అంతర కృషి అనేది చాలా అతి ముఖ్యమైనది. మొక్కజొన్నలో విత్తిన 30 నుంచి 35 రోజుల వరకు మనం పశువులతో కావచ్చు, లేదంటే ట్రాక్టర్తో కల్టివేటర్ చేసి వాటితో కూడా రెడ్జర్ కానీ బ్లేడ్ కానీ కల్టివేటర్ కానీ అంతరకృషి చేసినట్టయితే కలుపు మొక్కలు నివారించుకోవచ్చు. తర్వాత మనం నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోధనాగలు నడిపించినట్టయితే కలుపు మొక్కలు చాలా వరకు మనకు కంట్రోల్లో పెట్టవచ్చు అనమాట. అతి ముఖ్యమైనది నీటి యాజమాన్యం. ఆరు తోటి పంట కాబట్టి నీటి యాజమాన్య విషయానికి, మొక్కజొన్న విషయానికి వస్తే, పూతకు ముందు, పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో నీరు బాగా అవసరమవుతుంది. ఈ మూడు క్రిటికల్ స్టేజెస్ అనమాట. అంటే పూత రాకముందు, పూత దశలో, లేదా తర్వాత వచ్చేసి గింజ పాలు పోసుకునే దశలో నీరు అనేది అత్యవసరం అవుతుంది. కాబట్టి 30 నుంచి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు అనేది ఉండకూడదు అనమాట. తర్వాత విత్తిన తర్వాత చేల్లో మనం ఏదో పంటలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంటకాలంలో మనకు 6 నుంచి 8 తడులు అవసరమవుతాయి. అవి ఏంటంటే, విత్తేటప్పుడు ఒకసారి, తర్వాత విత్తిన 15 రోజులకు ఒకసారి, 30 నుంచి 35 రోజులకు ఒకసారి, తర్వాత పూత దశలో, తర్వాత పూత వచ్చిన తర్వాత 15 రోజులకు, మరియు తర్వాత గింజ పాలు పోసుకునే దశలో నీటి తలను తప్పకుండా ఇవ్వాలంట. ఇవి క్రిటికల్ స్టేజెస్ అంటాము. ఈ దశల్లో తప్పనిసరిగా నీటి యాజమాన్యం అనేది తప్పనిసరిగా మనం పాటించాల్సిన అవసరం ఉంటుందని. అదే దీర్ఘకాలిక వంగడాలకైతే మనకు 1 నుంచి 2 తడులు అధిక మోతాదులో అవసరమవుతాయి. కాబట్టి దీర్ఘకాలిక వంగడాలకు తగ్గినట్టుగా మనకు 1-2 నుంచి 3 నీటి తడులను అధికంగా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది నీటి యాజమాన్య విషయానికి. తర్వాత సస్యరక్షణకు వస్తే, ముఖ్యంగా కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఉంటాయి. దీనికి క్లోరాంథనిపోల్ లేదంటే కొరాజిన్ కానీ రైనాక్సిపైర్ వంటి వాటిని ఎకరాకు 60 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిని కలిపి పైరు మొలకెత్తిన 10 నుంచి 12 రోజులకు పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కాండం తొలిచి పురుగులను ఉధృతి నివారించుకోవచ్చు. లేదు, ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కార్బోఫిరాన్ 3% గుళికలను ఎకరాకు 3 కిలోలు చొప్పున మనము పైరు విత్తిన మొలకెత్తిన 20 నుంచి 25 రోజులలో వేసినట్టయితే దీన్ని కాండం తులసి పురుగులను సమర్థవంతంగా నియోగించుకోవచ్చు అనమాట. ఈ రకంగా అతి ముఖ్యమైనటువంటి వేరుశనగ కావచ్చు, వరి కావచ్చు, తర్వాత మొక్కజొన్నలో మనం యాజమాన్య పద్ధతులు పాటించి రబీలో ఎక్కువ దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రకంగా ఆలోచించి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుని రబీ ఆరుతడి పంటల్లో మనం ఇటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకొని అధిక దిగుబడులు తీసుకోవచ్చు అనమాట. తర్వాత జొన్న, తర్వాత పెసర ఇట్లాంటి వాటిలో కూడా మనకు ముఖ్యంగా చూడాల్సింది అంటే నీటి యాజమాన్యం. సో నీటి యాజమాన్యం అనేది ముఖ్యంగా పూత దశలోను, తర్వాత గింజ పాలు పోసుకునే దశలో తప్పనిసరిగా నీటిని తడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో అది మనకు ఈ జొన్న కావచ్చు, మేత జొన్న కావచ్చు, లేదంటే పెసలు కావచ్చు, తర్వాత ముఖ్యంగా శనగ. శనగ విషయానికి వస్తే, ఇటువంటి పంటల్లో మనకు కొన్ని యాజమాన్య పద్ధతులు మనం తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా మన దేశంలో రబీలో ఎక్కువగా సాగు చేసే పంటల్లో ఈ శనగ అతి ముఖ్యమైనది. కాబట్టి 4 నుంచి 5 లక్షల హెక్టార్లో సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ రబీ విత్తన సమయం వచ్చేసి 15 అక్టోబర్ నుంచి నవంబర్ 1 వరకు మనకు ఈ శనగను విత్తుకోవచ్చు. ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే, 20 కిలోల నత్రజనిని, 50 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను వాడాల్సి ఉంటుంది. తర్వాత శనగ వర్షాధార పంట అయినప్పటికీ కూడా అవసరమైతే పంట కొమ్మలు వేసే దశల్లో విత్తన 30 నుంచి 35 రోజుల తర్వాత, లేదంటే గింజ గట్టిపడే దశల్లో అంటే 5 నుంచి 60 రోజుల మధ్యలో నీటి తరిని ఇచ్చినట్టయితే కనీసం 15 నుంచి 20% అధిక దిగుబడులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఆ రకంగా మనకు ఈ యాజమాన్య పద్ధతులు పాటించాలి. తర్వాత శనగలో ముఖ్యంగా వచ్చే శనగ పచ్చ పురుగుకి ఎకరాకు 4 నుంచి 6 పక్షి స్థావరాలను ఏర్పాటు చేసినట్టయితే మనకు ఈ పక్షులు దాని మీద వాలి ఆ శనగ పచ్చ పురుగులు తినడం జరుగుతుంది. కాబట్టి అటువంటి నేచురల్ ప్రాసెస్ని మనం పాటించినట్టయితే అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగం ఈ రబీ ఆరుతడి పంటలు అనేటువంటి వరి కావచ్చు, వేరుశనగ, మొక్కజొన్న,
తర్వాత పెసలు, తర్వాత మేత జొన్న,

0: అదే రకంగా శనగలో ఇటువంటి ముఖ్యంగా నీటి యాజమాన్య పద్ధతులు, తర్వాత కలుపు నివారణ యాజమాన్య పద్ధతులు, విత్తన మోతాదు, తర్వాత విత్తే సమయము, తర్వాత రకాలు, తర్వాత సస్యరక్షణ, సూక్ష్మ పోషకాలు, తర్వాత పోషకాల యాజమాన్యాన్ని పద్ధతిని పాటించి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
1: రబీలో సాగుకు అనువైన ఆరుతడి పంటల యాజమాన్యం వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ అనంతపురం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం విజయశంకర్ బాబు. ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
2: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 7:45. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ అబిద్ హుసేన్.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిన్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆరోగ్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ వైద్య మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం అభిమ్ పథకాన్ని అమలు చేస్తోంది. పీఎం అభిమ్ అంటే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. అసలు లక్ష్యాలేంటి? నెల్లూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఈ మిషన్ ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి? సామాన్య ప్రజలకు ఈ పథకం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం గురించి వివరించేందుకు ఈరోజు మనతో డాక్టర్ మాధవి కొండేటి గారున్నారు. ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సూపరింటెండెంట్. వారితో మాట్లాడి పీఎం అభిమ్ గురించి చర్చిద్దాం. నమస్కారం డాక్టర్ గారు.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, మరి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి పీఎం అభిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు పీఎం అభిమ్ అంటే ఏంటి?
3: అందరికీ నమస్కారం అండి. అండ్ పీఎం అభిమ్ అంటే, యాజ్ మీరు ఇంతకుముందే చెప్పినట్టు, ఇది పీఎం ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అండి. ఇది నేషనల్ హెల్త్ మిషన్ కింద, వికసిత్ భారత్ స్కీమ్ కింద కూడా ఇది ఒక మంచి స్కీమ్. మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా మనందరము కోవిడ్ టైంలో 2019-21 ఆ టైంలో అందరము ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి, ఎక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి, మనకి ఎప్పుడు ఏం అవసరం అవుతుంది అని ఒక చాలా డాక్టర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా, డాక్టర్స్, తర్వాత పొలిటీషియన్స్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, అండ్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా దీనికి ఎలాగా ఈ ప్రజలకు మనం సేవలు అందించాలి అని ఒక చాలా కన్ఫ్యూజను, అండ్ మనం అందరము కూడా ఒకలాంటి భయాందోళనలకి గురైన సమయంలో అప్పుడు ఈ 2021 అవన్నిటినీ మనము అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వం నుంచి

0: తర్వాత అలాగే మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ సహకారము, అందరూ ఆలోచించుకుని అప్పుడు మేము, నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడు విఆర్డిఎల్ ల్యాబొరేటరీకి నోడల్ ఆఫీసర్గా ఉన్నాను. అంటే ఈ కరోనా టెస్టింగ్ ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్పుడు అన్ని దగ్గరలా లేవు. ఆ ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు విత్ ఇన్ 1 వీక్ నన్ను ఎస్టాబ్లిష్ చేయండి, మీకు ఎక్విప్మెంట్, టెక్నీషియన్స్ ఎవరు కావాలో, మీకు ఏం కావాలో తెచ్చుకోండి, మేము ఇస్తాము అని మాకు భరోసా ఇచ్చి, అప్పుడు నేషనల్ నుంచి, హెల్త్ మిషన్ నుంచి మాకు ఫండ్స్ డొనేట్ చేయించి ఆ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయించి మాకు టెస్టింగ్కి ఎప్పుడో ఒక వారం తర్వాత రిజల్ట్స్ వచ్చేదాన్ని మేము విత్ ఇన్ 1 డేలో రిజల్ట్స్ ఇచ్చి ఆ పాజిటివ్ ఉన్న వాళ్ళు మళ్ళీ బయట తిరిగి మిగతా వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉండాలి అని, అది మాకు అప్పుడు ఆ భాగంలో నేను విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశాను. సో అందుకని నాకు బాగా గుర్తుంది అప్పుడు మేము పడ్డ కన్ఫ్యూజను, టెన్షను అవన్నీ కూడా. అప్పుడు అందరం ఒక మమ్మల్ని అందరినీ మీటింగ్ పిలిచినప్పుడు అలాంటప్పుడు మేము చెప్పాము, దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రతి డాక్టర్కి తెలిసి ఉండాలి ఒకటి, ఎందుకంటే ఇంత ఎక్కువ పాపులేషన్కి అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందితే వాళ్ళు కోలుకోబడతారు, అండ్ అలాగే వాళ్ళ నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ చాలా ఇమీడియట్గా మేము డెసిషన్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది. ఏంటి అంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రతి ఒక్క దగ్గర ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేయడము, అండ్ మేము పిహెచ్సిస్ అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రూరల్లో కూడా, ఇది మీరు ఎందుకు ఒక చిన్న చిన్న సెంటర్స్ని కూడా స్ట్రెంగ్తెన్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో పెద్ద హాస్పిటల్లోనే దీనికి ట్రీట్మెంట్ దొరుకుతుంది, పెద్ద హాస్పిటల్కి వెళ్తేనే ఆక్సిజన్ బెడ్ దొరుకుతుంది అన్న ఉద్దేశం లేకుండా వాటన్నిటి నుంచి అధిగమించడానికి మన కేంద్ర ప్రభుత్వము దానిలో ఎంతో, ఐ మీన్, ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలి ఈ సేవలన్నీ అన్న ఉద్దేశంతో ఈ 2021లో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చినారు. అక్టోబర్ 2021లో దీన్ని లాంచ్ చేశారు. అండ్ ఇది యాక్చువల్గా 64,180 కోట్ల మనీతోటి దీన్ని అదర్ హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్ మూడిట్లో కూడా దీన్ని స్ట్రెంగ్తెన్ చేసి అందరికీ, ప్రజలకి అందుబాటులోకి ప్రతి చిన్న ఆరోగ్య సమస్యను కూడా మనము అధిగమించేలాగా, ప్లస్ ఎక్కువ మందికి వచ్చినప్పుడు కూడా మనం దాన్ని అధిగమించాలి, అందరినీ కాపాడాలి అన్న ఉద్దేశంతో ఈ పిఎం అభీమ్ ప్రోగ్రామ్ని, స్కీమ్ని తీసుకొచ్చారు.
1: రైట్ డాక్టర్ గారు, మరి ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు మౌలిక సదుపాయాలు బలోపేతం చేసేందుకు పిఎం అభిమ్ ఏ విధంగా ఉపయోగపడిందంటారు?
0: మాకు ఇది ప్రధాన వైద్యశాల ఈ పిఎం అభిమ్ ప్రోగ్రామ్ కింద యాక్చువల్గా మనకి కొన్ని, అంటే సబ్ స్కీమ్స్ లాగా, ఏఏహెచ్ అంటే లైక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ బిల్డ్ చేశారు. అవి ఒక 11,024 అర్బన్ యూనిట్స్, 12,788 రూరల్ సబ్ హెల్త్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్కీమ్ కింద. తర్వాత అలాగే బీపీహెచ్యూస్ అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్స్, 3,382 యూనిట్లు దీని కింద చేశారు. అలాగే ఐపీహెచ్ఎల్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి ఇందులో పిఎం అభీమ్ కింద. ఇదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అన్నమాట. ఈ హెల్త్ ల్యాబొరేటరీస్ ఈ చిన్న చిన్న సిహెచ్సిస్లోను, తర్వాత ఏరియా హాస్పిటల్స్లోను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకు అంటే ఎక్కడికి పోయినా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క డిజీజ్కి కానివ్వండి దేనికైనా. సో ఆ డయాగ్నోసిస్ జరగాలి అంటే ల్యాబ్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో దానిలో భాగంగా ఈ ఐపీహెచ్ఎల్స్ ల్యాబ్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్, అరౌండ్ 780 డిస్ట్రిక్ట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో భాగంగానే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది కూడా ఒక భాగము. అందులో మనకి త్రూఅవుట్ కంట్రీ తీసుకుంటే 602 డిస్ట్రిక్ట్స్లో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎట్లా అంటే ఇది 5 లాక్స్ కన్నా అబౌవ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్లోనే ఇలాంటి క్రిటికల్ కేర్ బ్లాక్స్, సిసిబి అంటాము, ఆ క్రిటికల్ కేర్ బ్లాక్స్ ఎస్టాబ్లిష్ చేశారు. సో దానిలో భాగంగా మనకి ఇక్కడ నెల్లూరు ప్రధాన వైద్యశాలకి అనుగుణంగా ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ని మనకి శాంక్షన్ చేసి అది పూర్తి చేశారు.
1: మరి ఈ క్రిటి

0: మెడికల్ కేర్ బ్లాక్స్ వల్ల ప్రజలకు ఎలాంటి సేవలు అందుబాటులోకి వస్తున్నాయి మేడం?
1: లైక్ ఎనీ ఎమర్జెన్సీ కేర్, అంటే ఇప్పుడు ఎక్కడో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయ్యింది, వెంటనే ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు మనం ఎమర్జెన్సీ కేర్లో పెడతాం. ఎమర్జెన్సీ కేర్లో పెట్టినప్పుడు అతనికి మైనర్ ఇంజురీస్ ఉండొచ్చు, హెడ్ ఇంజురీ ఉండొచ్చు, ఫ్రాక్చర్స్ ఉండొచ్చు, తర్వాత ఎక్కడ యాక్సిడెంట్, ఎక్కడన్నా ఇంజురీస్లో భాగంగా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు, కిడ్నీలు కూర్చుకో, ఇవన్నీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు దాన్ని పాలీట్రామా కేసు అంటామన్నమాట. సో యాక్చువల్లీ ఈ ట్రామా కేర్ కింద మనకి చాలా ఎమర్జెన్సీ అంటే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్థోపెడిక్ అవసరం ఉంటుంది, సర్జన్స్ అవసరం అవుతారు, అనస్థీషియా అవసరం అవుతారు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజీషియన్స్ అవసరం అవుతారు. సో వీళ్ళందరినీ ఒక రూఫ్ కింద తీసుకొచ్చి అందరి దగ్గర నుంచి ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ అందించేలా చేయడమే ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ యొక్క ముఖ్య ఉద్దేశం.
0: రైట్ డాక్టర్ మాధవి గారు, మరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నుంచి నెల్లూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు ఏ మేరకు నిధులు వచ్చాయి, వాటితో ఎలాంటి మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు?
1: ఈ అండర్ దిస్ నేషనల్ హెల్త్ స్కీమ్ వికసిత భారత్, దీని కింద పిఎం అభీమ్ స్కీమ్లో మాకు క్రిటికల్ కేర్ బ్లాక్ అనేది మాకు అప్రూవల్ వచ్చింది. ఈ దీని యొక్క మౌలిక సదుపాయాల కోసము కొంత అమౌంట్, తర్వాత దానిలోనే మనం అన్ని వసతులు అంటే ఎక్విప్మెంట్ లేదే ఏది కూడా రన్ అవ్వదు ఈ కాలంలో. ఒక ఐసీయూలో ఒక వెంటిలేటర్ అనేది, ఆక్సిజన్ సప్లై అనేది, తర్వాత ఆక్సిజన్ మానిటర్స్ అనేవి, అన్ని డ్రగ్స్ కావాలి పేషెంట్స్కి ట్రీట్ చేయడానికి, వీటన్నిటి కోసం ఎక్విప్మెంట్, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐలు, తర్వాత అల్ట్రాసౌండ్, ఈ మెషిన్స్ అన్నిటికీ కలిపి మాకు ఒక 7 కోట్ల దాకా శాంక్షన్ అవ్వింది. అలాగే బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి 18 కోట్ల వరకు వాళ్ళు శాంక్షన్ చేశారు. ఆ 18 కోట్లలో భాగంగానే మనకు G+2 అనేది, అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలాగా 3 ఫ్లోర్లతోటి మాకు ఈ ఒక సెంటర్ని కట్టించి ఇచ్చారు. సో ఇది ఒకటి, మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా వచ్చి 1480 square meters ఉంటుంది. సో అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అండ్ టోటల్గా 4,292 square meters ఆఫ్ ఏరియాని మనకు అందించారు. సో ఇందులో యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎమర్జెన్సీ వార్డ్ అనేది ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మాకు 3 types ఆఫ్ జోన్స్ని మేము చేసుకుంటాము, లైక్ గ్రీన్ జోన్, రెడ్ జోన్ అండ్ ఎల్లో జోన్ అని. అంటే ఆ వచ్చిన పేషెంట్ ఇమీడియట్గా చాలా చాలా ఎక్కువ ఇంజురీస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. సో తొందరగా వాళ్ళని ఆదుకోవాలి అండ్ వాళ్ళని రక్షించాలి. అలాంటి వాళ్ళు రెడ్ జోన్కి వెళ్తారు. జస్ట్ మైనర్గా ఏదో జస్ట్ గోక్కోవడము అలాంటివి, చిన్న చిన్న దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళు గ్రీన్ జోన్లో ఉంటారు. అలాగ కాకుండా ఇంకొంచెం మధ్యస్థంగా, కొంచెం డీప్గా, కొంచెం ఒక ఫ్రాక్చరే అయ్యింది అలాంటి వాళ్ళని ఎల్లో జోన్లో పెడతాం. సో ఇలాంటి జోన్స్ కూడా మాకు డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనకప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ అని వెంటనే ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఉన్న వార్డ్స్లోనే హౌ టు ప్రొవైడ్ ఐసోలేషన్ వార్డ్స్, అంటే పేషెంట్ సపరేట్గా ఉంచాలి, బట్ ఇంకెవరితోటి వాడికి ఇది ఉండకూడదు. అలాంటప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అలాంటి వాటిల్ని ఎదుర్కోవడానికి ఫ్యూచర్లో ఈ ఐసోలేషన్ వార్డ్స్ మాకు ఇప్పుడు క్రిటికల్ కేర్ బ్లాక్లో అందుబాటులోకి వచ్చాయి. ఒక ఎక్స్రే రూమ్ ఉంటుంది, అల్ట్రాసౌండ్ ఉంటుంది, ట్రయేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా. లేబర్ రూమ్ కూడా ఇచ్చారండి మన క్రిటికల్ కేర్ బ్లాక్లో. అంటే ఎమర్జెన్సీలో ఎవరైనా వెంటనే వాళ్ళని గర్భిణీ స్త్రీలు వచ్చి ఎమర్జెన్సీకి వచ్చి డెలివరీ అయ్యాలి అప్పుడు, ఇలాంటి కరోనా ఉన్నప్పుడు మేము ఇది కూడా చాలా ఫేస్ చేశాము. బికాజ్ కరోనా పాజిటివ్ ఉంటుంది, ఆ అమ్మాయికి డెలివరీ ఎలా చేయాలి, అందరితో కలిపి చేయలేము. సో ఇలాంటప్పుడు కూడా ఈ ఐసోలేషన్ వార్డులో పెట్టి అప్పుడు ఆ లేబర్ రూమ్లోనే డెలివరీ చేసేదానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఐసోలేషన్ వార్డ్స్ అన్నీ ఉన్నాయి. డయాలసిస్ కూడా 6 డయాలసిస్ బెడ్స్ మనకి క్రిటికల్ కేర్ బ్లాక్లో ఉన్నాయి. అంటే వెంటనే పేషెంట్ వచ్చిన వెంటనే ఒక్కొక్కసారి కొంతమంది వెంటనే కిడ్నీ ఇంజురీకి వెళ్తారు, అలాంటి వాళ్ళకి డయాలసిస్ చేయడానికి అది ఒక్కటి ఉంది. ఐసీయూలు ఉన్నాయి, హెచ్డియూలు ఉన్నాయి. ఐసీయూలో బెడ్స్ 10 బెడ్స్ ఉన్నాయి, హెచ్డియూలో 6 బెడ్స్ ఉన్నాయి.

0: ఉన్నాయి, ఐసోలేషన్ వార్డ్స్ 24 బెడ్స్ ఉన్నాయి. సో ఇలా డయాలసిస్ 2 బెడ్స్, ఎంసీహెచ్ మెటర్నల్ చైల్డ్ హెల్త్ గురించి 2 బెడ్స్, ఎమర్జెన్సీ 5 బెడ్స్. టోటల్గా 50 బెడ్స్ మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్లో అందులోకి తీసుకొచ్చింది. అదనంగా మాకు ఆల్రెడీ 750 బెడ్స్ స్ట్రెంగ్త్ ఉంది, ఇది ఎక్స్ట్రాగా మాకు 50 బెడ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసింది.
1: సో పెద్ద సంఖ్యలో ఒక్కసారి రోగులు వచ్చినా కూడా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలు వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నమాట.
0: ఎస్, అవునండి. ఇప్పుడు మనకి మాస్ క్యాజువాలిటీస్ అంటారు, ప్లస్ ఇలాంటి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి తొందరగా ఏ డిజీజెస్ స్ప్రెడ్ అయిపోతాయో వాటి నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఐసోలేషన్ వార్డ్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి.
1: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు, ఈ విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పీఎం అభిమ్ పథకం గురించి నెల్లూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి కడప కేంద్రం మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన దార్శనిక భారత్ కార్యక్రమం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు, ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం వింటారు. చదివినవారు శ్రీ సయ్యద్ ఆబిద్ హుసేన్.
1: భారతదేశ ఆర్థిక సామాజిక వ్యవస్థల్లో వ్యవసాయానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. దేశ జనాభాకు ఆహారాన్ని అందించడంతో పాటు కోట్లాది కుటుంబాలకు వ్యవసాయం జీవనాధారంగా ఉంది. రైతు కష్టంతోనే మనకు అన్నం, పప్పులు, నూనె గింజలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి అనేక ఆహార ఉత్పత్తులు అందుతున్నాయి. అందువల్ల రైతు సంక్షేమం అనేది కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. ఇది దేశ ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పోషణ మరియు సమగ్ర అభివృద్దికి సంబంధించిన అంశం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం, ధరల విధానం, రుణ సదుపాయాలు, పంట బీమా, మౌలిక వస్తులు, మార్కెట్ సంస్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రైతులకు మద్దతు అందిస్తోంది. రైతు ఆదాయాన్ని పెంచడం అనే లక్ష్యాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ విధానాల్లో ముఖ్యమైన అంశంగా తీసుకుంది. రైతు ఆదాయం పెరగాలంటే కేవలం పంట దిగుబడి పెరగడంతో సరిపోదు. వ్యవసాయ పెట్టుబడికి ఖర్చు తగ్గాలి, పంటకు సరైన ధర లభించాలి, పంట నష్టాల నుంచి రక్షణ ఉండాలి, తక్కువ వడ్డీకి రుణం లభించాలి, పంటను నిల్వ చేసుకునేందుకు సదుపాయం ఉండాలి. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం కూడా ఉండాలి. ఈ సమగ్ర దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రముఖ పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. 2019లో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో ఒక్కో వాయిదాకు 2,000 చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డిజిటల్ పద్ధతిలో డబ్బు బదిలీ చేయడం ద్వారా మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. రైతు కుటుంబానికి 6,000 వార్షిక సహాయం ద్వారా వ్యవసాయ పెట్టుబడులన్నింటినీ భర్తీ చేయలేకపోయినా కూడా విత్తనాలు, ఎరువులు, చిన్న వ్యవసాయ అవసరాలు వంటి వాటికి ఉపయోగపడేలా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు లభిస్తుంది. రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం రైతు ఆదాయానికి అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందులో మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకు వ్యవసాయ విధానంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం 22 నిర్దేశిత వ్యవసాయ పంటలకు

ఎంఎస్పీని ప్రకటిస్తోంది. 2018-19 నుంచి ఎంఎస్పీని ఉత్పత్తి వ్యవసాయానికి కనీసం 50% మార్జిన్ ఉండే విధంగా నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుంచి 2026 వరకు ఎంఎస్పీ కింద వివిధ పంటల ప్రభుత్వ కొనుగోళ్ల విలువ 26.32 లక్షల కోట్లకు పైగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎంఎస్పీ ప్రకటించడం మాత్రమే కాకుండా సంబంధిత పంటల ప్రభుత్వ వ్యవస్థ కూడా రైతుల విషయంలో ముఖ్యమైంది. పప్పులు, నూనె గింజలు వంటి పంటల్లో ధరల పతనం సమయంలో రైతులను రక్షించడానికి ప్రధానమంత్రి అన్నదాత ఐ సంరక్షణ్ అభియాన్, పీఎం ఆశ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అధిక వర్షాలు, కరువు, వరదలు, తుఫాన్లు, వడగళ్ల వాన వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతుల పంటను దెబ్బతీయవచ్చు. ఒక సీజన్లో పంట నష్టపోతే రైతు కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై రైతులకు కీలకమైన రక్షణ అందించే పథకంగా మనం చెప్పుకోవచ్చు. ఈ పథకం కింద రైతు చెల్లించాల్సిన గరిష్ట ప్రీమియం ఖరీఫ్ ఆహార ధాన్యాలు, నూనె గింజలకు 2%, రబీ పంటలకు 1.5%, వార్షిక వాణిజ్య మరియు ఉద్యాన పంటలకు 5% ఉంటోంది. 2025 డిసెంబర్ వరకు పీఎంఎఫ్బీవై కింద 92 కోట్లకు పైగా రైతు దరఖాస్తులు బీమా పరిధిలోకి వచ్చాయి. ఉపగ్రహ సాంకేతికత, రిమోట్ సెన్సింగ్ మరియు ఎస్టెక్ వంటి ఆధునిక డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా పంట నష్టాన్ని మరింత వేగంగా, పారదర్శకంగా మరియు శాస్త్రీయంగా అంచనా వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాగునీరు, యంత్రాలు, పంట కోత వంటి అనేక దశల్లో రైతుకు డబ్బు అవసరమవుతుంది. ఈ అవసరాలను తీర్చడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్, కేసీసీ కీలకమైన పథకం. 2026 ఆగస్టు నాటికి దేశంలో 7.28 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్ ఖాతాలు కార్యరూపంలో ఉన్నాయని, వాటి కింద ఉన్న బకాయిల మొత్తం 10.08 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని రైతులతో పాటు పశుపోషణ, మత్స్యరంగంలో ఉన్నవారి కూడా విస్తరించారు. పంట దిగుబడికి నేల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఆవశ్యకతను మించి ఎరువులు వాడటం వల్ల రైతు ఖర్చును పెంచడమే కాకుండా నేల సారం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సాయిల్ హెల్త్ కార్డ్ ద్వారా నేలలో పోషకాల స్థితిని పరీక్షించి అవసరమైన ఎరువుల వినియోగంపై రైతులకు శాస్త్రీయ సూచనలు అందిస్తున్నారు. నేలలో ఏ పోషకం లోపించింది, ఏ ఎరువును ఎంత మోతాదులో ఉపయోగించాలి వంటి విషయాలపై స్పష్టమైన సమాచారం అందించడం ద్వారా రైతు ఖర్చును తగ్గించడంతో పాటు నేల ఉత్పాదకతను కాపాడటం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ ఖర్చును తగ్గించడం మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనే లక్ష్యాలతో రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు నేడు దేశంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత పొందుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు దృఢంగా ఒక మాట చెప్పారు. మనం భూమిని రసాయనాలతో విషపూరితం చేయడం కాదు, పెట్టుబడి ఖర్చు తగ్గించి పర్యావరణాన్ని కాపాడే ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్తు వ్యవసాయం అని. ప్రకృతి వ్యవసాయంలో స్థానికంగా లభించే సహజ వనరులు ఉపయోగించడం, పశువుల ఆధారిత ఇన్పుట్స్ అంటే జీవామృతం, ఘన జీవామృతం, పంటల వైవిధ్యం, నేల ఆరోగ్యం మరియు జీవ వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ NMNF ను ప్రారంభించింది. 2025-26లో ఈ కార్యక్రమం కింద 18,893 క్లస్టర్లు, సుమారు 10.32 లక్షల హెక్టార్ల భూమి, 20.93 లక్షల మంది రైతులు భాగస్వాములయ్యారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులపై రైతులకు శిక్షణ, అవగాహన, సహజ ఇన్పుట్ల లభ్యత మరియు ధృవీకరణ వంటి అంశాలకు కూడా ప్రభుత్వం మద్దతు అందిస్తోంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు మరియు నమ్మకం రావాలంటే ధృవీకరణ కూడా ముఖ్యం. ఈ నేపథ్యంలో పీజీఎస్ ఇండియా న్యాచురల్ వంటి ధృవీకరణ విధానాలను అభివృద్ది చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వేలాది మంది రైతులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయన రహితంగా పండించిన ఈ పంటలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల రైతులకు సాధారణ ధర కంటే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రకృతి వ్యవసాయంతో పాటు సేంద్రీయ వ్యవసాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన PKVY ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉత్పత్తి, ధృవీకరణ, శిక్షణ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్కు ఈ పథకం మద్దతు ఇస్తుంది. 2026 జూన్ నాటికి PKVY కింద 18.93 లక్షల హెక్టార్ల భూమి సేంద్రీయ సాగు పరిధిలోకి రాగా 33.5

6.3 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. సేంద్రీయ వ్యవసాయంలో రైతుకు కేవలం పంట పండించడం మాత్రమే కాకుండా ఆ ఉత్పత్తికి సరైన మార్కెట్ మరియు విలువ లభించేలా సర్టిఫికేషన్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని ప్రత్యేక మిషన్లు ప్రారంభించింది. పీఎం ధన్ ధాన్య కృషి యోజన పీఎండీడీకేవై 2025-26 నుండి 6 ఏళ్ల కాలానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ పథకం కింద దేశవ్యాప్తంగా తక్కువ ఉత్పాదకత, తక్కువ బ్యాంకింగ్ రుణాలు ఉన్న 100 జిల్లాలు ఎంపిక చేశారు. దీని ద్వారా సుమారు 1.7 కోట్ల మంది రైతులకు పంటల వైవిధ్యం, మెరుగైన సాగునీరు, నిల్వ వసతులు మరియు స్వల్పకాలిక రుణాలను అందిస్తూ ఉత్పాదకతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డింగ్ సీడ్స్ వ్యవసాయంలో విత్తన ఉత్పత్తికి నాంది పలుకుతూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల 184 రకాల సుస్థిర వాతావరణ స్థితిస్థాపకత గల నూతన పంట రకాలను ఆవిష్కరించింది. ఇవి తెగుళ్లను తట్టుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిస్తాయి. రైతు పంట పండించినా సరైన మార్కెట్ దొరక్క ఆశించిన ఆదాయం రాకపోవడంతో ఈ సమస్యకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిష్కారం చూపే ప్రయత్నమే వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ ఈనామ్. ఈనామ్ ద్వారా ఏపీఎంసీ మార్కెట్లను ఎలక్ట్రానిక్ వేదికతో అనుసంధానం చేస్తున్నారు. 2026 జూన్ నాటికి 1,656 మండీలు ఈనామ్తో అనుసంధానించబడ్డాయి. దాదాపు 1.89 కోట్ల మంది రైతులు, 2.78 లక్షల మంది వ్యాపారులు ఇందులో నమోదయ్యారు. ఆన్లైన్ వేలం, నాణ్యత ఆధారిత ధర నిర్ణయం, మార్కెట్ సమాచారం, ఆన్లైన్ చెల్లింపులు వంటి అంశాల ద్వారా వ్యవసాయ మార్కెట్ను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. రైతుకు మార్కెట్ సమాచారం అందుబాటులో ఉండడం వల్ల తన పంటను ఎప్పుడు ఎక్కడ ఎలా విక్రయించారనే దానిపై సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఒంటరిగా మార్కెట్లో పెద్ద పెద్ద వ్యాపారులతో పోటీ పడడం చాలా సందర్భాల్లో కష్టం. రైతులు సమూహంగా పనిచేస్తే వారి మార్కెట్ శక్తి పెరుగుతుంది. ఎఫ్పీఓల ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పంటను సమూహంగా విక్రయించడం, ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ చేపట్టడం, మార్కెట్తో నేరుగా అనుసంధానం కావడం వంటి ప్రయోజనాలు పొందుతున్నారు. ఇది రైతును కేవలం ఉత్పత్తిదారుడుగానే కాకుండా మార్కెట్లో సమూహ శక్తిగా నిలబడే ప్రయత్నమని చెప్పొచ్చు. ఆధునిక సాంకేతికతను పొలంగట్టుకు చేర్చడంలో భారతదేశం సరికొత్త మైలురాయిని అందుకుంది. భారత్ విస్తార్ అనే ఏఐ టూల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ అగ్రిస్టాక్ పోర్టల్ను మరియు ఐకార్ పరిశోధనలు మిళితం చేస్తూ భారత్ విస్తార్ అనే బహుభాషా ఏఐ సాధనాన్ని తీసుకొచ్చింది. ఇది రైతులకు వారి సొంత భాషలోనే తక్కువ రిస్క్తో కూడిన పద్దతులు, వినూత్న సాగు సలహాలు సూచిస్తూ 72 లక్షలకు పైగా రైతు సందేహాలు ఇప్పటి వరకు తీర్చింది. వ్యవసాయ రంగంలో డ్రైన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరుగుతోంది. పురుగు మందులు, ద్రవ, నానో ఎరువులు వంటి వ్యవసాయ ఇన్పుట్లను వేగంగా సమానంగా పిచికారీ చేయడంలో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇందులో గ్రామీణ మహిళలను భాగస్వాములను చేయడం కోసం నమో డ్రోన్ దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 15,000 డ్రోన్ల లక్ష్యంతో 1,261 కోట్ల కార్యక్రమాన్ని చేపట్టారు. ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ ప్యాకేజీ ఖర్చులో 80% వరకు, గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. దీనివల్ల రైతులకు ఆధునిక వ్యవసాయ సేవలు అందించడమే కాకుండా గ్రామీణ మహిళలకు సరికొత్త నైపుణ్యం, ఉపాధి మరియు ఆదాయ అవకాశాలు లభిస్తాయి. సబ్మిషన్ ఆన్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ ద్వారా సన్నకారు రైతులు వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు కొనుగోలు చేయడానికి 50 నుంచి 80% వరకు సబ్సిడీని కల్పిస్తూ శ్రమను మరియు సమయాన్ని పొదుపు చేస్తున్నారు. పంటను పండించడం ఒక ఎత్తైతే దాన్ని నిల్వ చేసి ప్రాసెస్ చేసి విక్రయించడం మరో ఎత్తు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ వంటి కార్యక్రమాల ద్వారా వ్యవసాయ మౌలిక వస్తువులకు ఆర్థిక మద్దతు అందిస్తున్నారు. 2026 జూలై నాటికి అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద గత 10 ఏళ్లలో 12,353 స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, మొత్తం 369.18 లక్షల మెట్రిక్ టన్ల నిల్వ సామర్థ్యంతో మంజూరయ్యాయి. పంట పండించడం మాత్రమే కాకుండా దాన్ని నిల్వ చేసి, ప్రాసెస్ చేసి, విలువను పెంచి మార్కెట్కు తీసుకెళ్లడం ద్వారా రైతు ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. పర్ డ్రాప్ మోర్ డ్రాప్ నీటి పొదుపు ఈ కార్యక్రమం ద్వారా డ్రిప్, స్ట్రింకర్లు వంటి మైక్రో ఇరిగేషన్ పద్దతులు ప్రోత్సహిస్తున్నారు. నీటి వినియోగం తగ్గించడం వల్ల రైతు ఖర్చు తగ్గడంతో పాటు
నీటి వనరులు దీర్ఘ

కాలం కాపాడుకోవచ్చు. వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత కూడా అందాలి. రైతుకు మార్కెట్పై మరింత అవగాహన అవసరం. వ్యవసాయంతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా పెరగాలి. అప్పుడే రైతు కుటుంబం ఆర్థికంగా మరింత బలపడుతుంది. రైతు బలపడితే గ్రామీణ భారతదేశం బలపడుతుంది. గ్రామీణ భారతదేశం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. రైతు సంక్షేమానికి బలం చేకూర్చడం, వ్యవసాయాన్ని ఆధునికంగా స్థిరంగా లాభదాయకంగా మార్చడం మనందరి సమిష్టి బాధ్యత. కేంద్ర ప్రభుత్వం

0: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో రైతు సంక్షేమం, అన్నదాత అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఈ అంశం గురించి సీనియర్ పాత్రికేయులు శ్రీ అమరేంద్ర గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు.

0: ఆదిత్య 369 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా.
1: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం సహజమే. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ శ్రద్ధ అవసరం. కానీ అదే శ్రద్ధ వాళ్ల ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్తే పిల్లల స్వతంత్ర ఆలోచనకు చోటు ఉంటుందా? దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అటువంటి యువత ఎదుర్కొనే సమస్యలేంటి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మాతో పంచుకోగలరు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0856224417 లేదా 2441119. అంశం మరోసారి, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి?
0: చిత్రసీమలో తర్వాత పెద్దింటలుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం. సంగీతం రాజ్కోటి.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పశ్చిమాసియా సంక్షోభం, అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తుసేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్ కు చేరుకుంది. పశ్చిమాసియా సంక్షోభం, హార్మో జలసంధి అంతరాయాల మధ్య కూడా ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. కోల్కతాలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అనిశ్చిత ఉన్నప్పటికీ ప్రపంచ ఇంధన మార్కెట్లోని అస్థిరత నుండి భారత్ దూరంగా ఉందని చెప్పారు. అయితే భవిష్యత్తులో ప్రపంచ ఇంధన పరిస్థితి సవాలుగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోందని, అంతరాయాలను అదుపులో ఉంచేందుకు కృషి చేస్తోందని హర్దీప్ సింగ్ పేర్కొంటూ,
1: ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ ఎనర్జీ పర్ సే ఇన్ ద వరల్డ్. టోటల్ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ పర్ డే ఐ థింక్ ఇస్ అబౌట్ 104 మిలియన్ బ్యారెల్స్. ద వరల్డ్ ఇస్ ఓన్లీ యూటిలైజింగ్ 94, సో దేర్ ఇస్ ఎనఫ్ అవైలబుల్. ఆప్ 2014 కా దామ్ దేఖ్ లో, 2021 కా దామ్ దేఖ్ లో, 2026 కా దామ్ దేఖ్ లో, ఆర్ 1,07,000 1,07,000 రిటైల్ అవుట్లెట్స్ ఆర్ ఇన్ ద కంట్రీ. ఏక్ జగ డ్రై అవుట్ నీ హువా.
0: భారత్ ఈ ఏడాది వస్తుసేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ముంబైలో ఈరోజు జరిగిన భారత్ యుఏఈ పెట్టుబడుల ఉన్నత స్థాయి సంయుక్త కార్యదళం 14వ సమావేశం అనంతరం పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% కంటే ఎక్కువగా పెరిగాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్లకు రెట్టింపు అయిందని తెలిపారు. 2032 నాటికి దీనిని $200 బిలియన్లకు తీసుకువెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయని చెప్పారు. 90 రోజుల కన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిన భారత్ యుఏఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పిందని పీయూష్ గోయల్ మాట్లాడుతూ,
2: UAE being a trusted partner, we are working with them to look at expanding strategic petroleum reserves in India. We are also exploring the possibility of UAE becoming a more important source of LPG, LNG, all the gas that we require. And also a study is going on to see whether we can also look at underwater ocean pipelines through which gas can be transported and stored in India.
0: పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. పారిశ్రామిక సంబంధాలు, కార్మిక అవార్డులపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ

0: సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ దేశ సుస్థిర అభివృద్ది కోసం పరిశ్రమల వృద్ధిని కొనసాగించడంతో పాటు కార్మికుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దేశంలో 100 కోట్లకు పైగా ప్రజలు సామాజిక భద్రతా బీమా పొందుతున్నారని తెలిపారు. ఇందులో 60 కోట్లకు పైగా పౌరులకు 5 లక్షల రూపాయల ఆరోగ్య భద్రతా బీమా, 25 కోట్ల మందికి ఈఎస్ఐసి ఆరోగ్య భద్రత, 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచిత ధాన్యం, రైతులు మహిళలకు ఆర్థిక సహాయం వంటివి ఉన్నాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా ఆవిర్భవించడానికి సంబంధిత వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మానవ అంతరిక్షయానం, అంకుర సంస్థలు, నూతన అంతరిక్ష ఎకోసిస్టంపై దృష్టి సారించడంతో భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష సహకారం కొత్త దశలోకి ప్రవేశించిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఫ్రాన్స్ మంత్రి ఫిలిప్ బాప్టిస్ట్ నేతృత్వంలోని ఫ్రెంచ్ ప్రతినిధి బృందంతో కేంద్ర మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న అంతరిక్ష రంగంలో మరింత లోతైన భాగస్వామ్యం ద్వారా ఒక పెద్ద ఎకోసిస్టమ్ను నిర్మించడానికి భారత్ ఫ్రాన్స్ దేశాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. సౌండింగ్ రాకెట్ ప్రయోగాల నుండి గగనయాన్, జాయింట్ శాటిలైట్ మిషన్ల వరకు భారత్ ఫ్రాన్స్ అంతరిక్ష భాగస్వామ్యం 6 దశాబ్దాలకు పైగా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత అంతరిక్ష రంగంలో జరుగుతున్న పరివర్తన ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరిస్తుందని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కరువు పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. రబీ క్యాంపెయిన్ 2026 కోసం వ్యవసాయంపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విలేకరులతో మాట్లాడుతూ, మహారాష్ట, కర్ణాటక ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కరువును ప్రకటించాయని తెలిపారు. కరువు పరిస్థితిని అంచనా వేయడానికి అక్టోబర్ 3న కర్ణాటకకు ఒక కేంద్ర బృందాన్ని పంపనున్నట్లు ఆయన తెలియజేశారు. ఇటువంటి పరిస్థితిలోనూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అండగా నిలుస్తుందన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల సాగు విస్తీర్ణం తగ్గి గణనీయమైన సవాళ్లు ఎదురవుతాయనే ప్రాథమిక ఆందోళనలున్నాయని మంత్రి తెలియజేశారు. అయితే దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడిస్తూ,
1: రబీ హో యా ఖరీఫ్ హో దోనో ఫసలే హమారే లియే బహుత్ మహత్వపూర్ణ హై. ఇన్ కాన్ఫరెన్స్ మే హమ్ పూరీ ప్లానింగ్ కర్తే హై ఔర్ ప్లానింగ్ ఇస్లియే మహత్వపూర్ణ హై కి కహాన్ కమ్ బారిష్ హుయీ హై, కహాన్ జ్యాదా బారిష్ హుయీ హై, ఉపలబ్ధ సంసాధన జల్ జైసే హమారే పాస్ కితనే హై, మిట్టీ మే నమీ కితనీ హై ఔర్ ఇన్ పరిస్థితియో మే కహాన్ కౌన్ సీ కిస్మ్ జ్యాదా ఉపయోగీ రహేగీ. ఇస్మే హమ్ దల్హన్ మిషన్, తిల్హన్ మిషన్, ప్రాకృతిక ఖేతీ, వివిధీకరణ, డైవర్సిఫికేషన్, జిస్మే గేహూ కే అలావా బాకీ ఫసలో పర్ భీ ధ్యాన్, తో సబ్ చీజో పర్ విస్తృత్ ఔర్ వ్యాపక చర్చా కరేంగే.
0: దేశ ప్రగతి అభివృద్దికి విద్యార్థులు దోహదపడాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సిక్కింలోని గ్యాంగ్టక్, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో గల లౌగోంపాకు చెందిన విద్యార్థి బృందాలు ఈరోజు రాష్టపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిశారు. జాతీయ సమైక్యతా యాత్రలో భాగంగా విద్యార్థులు రాష్టపతి భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో రాష్టపతి మాట్లాడుతూ, విద్యార్థులు పెద్ద కలలు కనాలని, తమ లక్ష్యాలను పట్టుదలతో సాధించుకోవాలన్నారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ జరిపి 10 ఏళ్లు పూర్తయింది. ఉగ్రవాద వ్యతిరేక విధానానికి సర్జికల్ స్ట్రైక్స్తో భారత ప్రభుత్వం ఒక కొత్త ఉదాహరణను చూపింది. 2016 సెప్టెంబర్ 28-29 తేదీల్లో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ ఎల్ఓసీ వెంబడి ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్స్పై భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. అదే నెల ప్రారంభంలో జరిగిన యూరీ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టింది. 2016లో సైన్యం చూపిన దృఢ సంకల్పం, 2019 బాలాకోట్ వైమానిక దాడి, 2025 ఆపరేషన్ సింధూర్ వంటి తదుపరి సాహసోపేతమైన చర్యలకు పునాది వేసిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జపాన్లోని ఐచి నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారతదేశం తన పతకాల పరంపరను ఈరోజు కూడా కొనసాగించింది. షూటింగ్, క్రికెట్, కురాష్, బాక్సింగ్ వంటి వివిధ క్రీడల్లో అథ్లెట్లు తమదైన ప్రతిభను చూపారు. పురుషుల 1500 మీటర్ల ఈవెంట్లో అథ్లెట్ గుల్వీర్ సింగ్ 2వ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ అథ్లెట్ ఇంతకుముందు పురుషుల 10,000 మీటర్ల ఈవెంట్లో కూడా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. భారత షూటర్ ఈషా సింగ్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది. అథ్లెట్ విత్యరామరాజ్ మహిళల 400 మీటర్ల హార్డిల్స్లో కాంస్య పతకం గెలుచుకోవడంతో పాటు కొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. క్రీడాకారిణి పీటీ ఉష నెలకొల్పిన 4 దశాబ్దాల నాటి జాతీయ రికార్డును ఆమె అధిగమించింది. ఇక మహిళల 78 కేజీల కురాష్ ఆసియా క్రీడల ఈవెంట్లో పింకీ బలహారా కాంస్య పతకం సాధించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు

0: ఆఫ్ఘనిస్తాన్తో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్ల పట్టికలో నెట్రేట్ కారణంగా సెమీఫైనల్స్కు చేరుకుంది. నేపాల్ శ్రీలంక మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. న్యూఢిల్లీ ఉలాన్బాతర్ మధ్య రెగ్యులర్ విమాన సర్వీసులు ఈరోజు ప్రారంభమయ్యాయి. దీంతో భారత్ మంగోలియా మధ్య ప్రత్యక్ష విమాన మార్గం అనుసంధానించబడింది. ఈ విమాన సర్వీస్తో రెండు దేశ రాజధానుల మధ్య ప్రయాణ సమయం సుమారు 5 గంటలకు తగ్గుతుంది. మంగోలియాకు చెందిన హును ఎయిర్ సంస్థ నడిపే ఈ సర్వీసు ప్రతి సోమవారం సేవలు అందిస్తుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియా సంక్షోభం అంతరాయాల మధ్య ఇంధన సరఫరా ఆటంకాలను భారత్ విజయవంతంగా అధిగమించిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భారత్ ఈ ఏడాది వస్తు సేవల ఎగుమతుల్లో $1 ట్రిలియన్ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. పారిశ్రామిక వృద్ధి, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశం తన ఖరీఫ్ సాగు లక్ష్యాలను దాదాపుగా చేరుకుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు సెమీఫైనల్స్కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.
2: ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
3: పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు నిర్ణయాలు తీసుకోవడం సహజమే. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ, శ్రద్ధ అవసరం. కానీ అదే శ్రద్ధ వాళ్ల ప్రతి నిర్ణయాన్ని ప్రభావితం చేసే స్థాయికి వెళ్తే పిల్లల స్వతంత్ర ఆలోచనకు చోటు ఉంటుందా? దీనివల్ల పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అటువంటి యువత ఎదుర్కొనే సమస్యలేంటి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో అంశం, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి? ఈ అంశంపై మీ అభిప్రాయాలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య కాల్ చేసి మాతో పంచుకోగలరు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 08562244197 లేదా 244119. అంశం మరోసారి, పిల్లల జీవితంలో తల్లిదండ్రుల జోక్యం ఎలా ఉండాలి?
4: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. 3 ఏళ్ల నుంచి తిరుపతికి పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా. అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్టంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమంలో అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలామంది ఒంటరి జీవితాలు చాలామంది ఉండరు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎట్టనో అట్లా చాలామంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఇట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
5: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.

0: ప్రతి మంగళవారం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతున్న వాట్సాప్ మహిళా రంజనిలో మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 8562244119 అను నంబర్కు వాట్సాప్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా సమాచార సంధ్య, హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు, వ్యవసాయం నుంచి కృత్రిమ మేధస్సు వరకు భారతదేశం తన సామర్థ్యాలను విస్తరించుకుంటోంది. ఈ మార్పుల వెనుక ఉన్న విధానాలేంటి? ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమమే దార్శనిక భారత్. దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల భారతదేశ సమగ్ర అభివృద్ధిలో కలిగిన మార్పుల గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం ప్రజల కోసం రూపొందించే సంక్షేమ పథకాల అసలు లక్ష్యం ఆ ప్రయోజనం అర్హులైన వ్యక్తికి సకాలంలో పూర్తిస్థాయిలో చేరడం. అయితే గతంలో ఒక పథకం ద్వారా ప్రభుత్వం విడుదల చేసిన నిధులు లబ్ధిదారుడి చేతికి చేరేలోపు అనేక స్థాయిలను దాటాల్సి వచ్చేది. ఈ మధ్యవర్తిత్వం వల్ల ఆలస్యం, పరిపాలనా వ్యయం, తప్పిదాలు, నిధుల దుర్వినియోగం వంటి సమస్యలకు అవకాశముండేది. 2013లో ప్రవేశపెట్టిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ప్రత్యక్ష నగదు బదిలీ ఈ విధానంలో ఒక కీలకమైన మార్పును తీసుకొచ్చింది. ప్రభుత్వ ప్రయోజనాన్ని, మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తూ ధృవీకరించిన లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. డీబీటీ వ్యవస్థకు ఆధారంగా జన్ధన్ బ్యాంకు ఖాతా, ఆధార్ గుర్తింపు, మొబైల్ ఫోన్ వంటి డిజిటల్ మౌలిక వసతులు బాగా పనిచేశాయి. బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న ప్రజలను కూడా అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయం లేదా బ్యాంకు వద్ద క్యూలో నిలబడి ప్రయోజనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉన్న చోట ఇప్పుడు అనేక సందర్భాల్లో ఆ ప్రయోజనం నేరుగా ఖాతాల్లోకి జమ అవుతోంది. గణాంకాల ప్రకారం 320 పథకాల ద్వారా ఇప్పటి వరకు 53 లక్షల కోట్లకు పైగా డీబీటీ ద్వారా బదిలీ అయ్యాయి. లీకేజీలను తగ్గించడం ద్వారా 5 లక్షల కోట్లకు పైగా ఆదా జరిగినట్లు అంచనా వేశారు. ఈ మొత్తాలు ప్రభుత్వ ఆర్థిక వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించడానికి దోహదం చేస్తాయి. డీబీటీ ప్రభావం కేవలం ప్రభుత్వ ఖజానాపైనే కాదు, సాధారణ పౌరుడి జీవితంపైన కూడా కనిపిస్తుంది. పెన్షన్లు, విద్యార్థి ఉపకార వేతనాలు, కూలీల వేతనాలు, సబ్సిడీలు, అత్యవసర సహాయ నిధులు వంటి అనేక ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరే విధానం ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్-19 వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలకు ఆర్థిక సహాయం వేగంగా చేరేందుకు డిజిటల్ బదిలీ వ్యవస్థ ఉపయోగపడింది. డీబీటీలో మరో ముఖ్యమైన అంశం ఆర్థిక వనరుల సమర్థ వినియోగం. ఒకే రూపాయి ప్రజల కోసం కేటాయించినప్పుడు దానిలో సాధ్యమైనంత ఎక్కువ భాగం నిజమైన లబ్ధిదారుడికి చేరితే ప్రభుత్వ వ్యయానికి ఫలితం పెరుగుతుంది. లీకేజీలు తగ్గడం వల్ల ఆదా అయ్యే ప్రజాధనం ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించగల వనరుగా మారుతుంది. అదే సమయంలో కోట్లాది మంది ప్రజలు బ్యాంకు ఖాతాలను ఉపయోగించడం ద్వారా ఆర్థిక

వ్యవస్థలో అధికారిక భాగస్వామ్యం పెరుగుతుంది. డబ్బు నేరుగా ఖాతాల్లోకి రావడం వల్ల పొదుపు, డిజిటల్ చెల్లింపులు, బ్యాంకింగ్ సేవల వినియోగం వంటి ఆర్థిక కార్యకలాపాలకు కూడా అవకాశం పెరుగుతుంది. డీబీటీ మరో ముఖ్యమైన మార్పును కూడా తీసుకొచ్చింది. సంక్షేమాన్ని హక్కుగా పొందే అనుభవంలో గౌరవం, పారదర్శకత పెరగడం, లబ్ధిదారుడు తన ప్రయోజనం కోసం అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గింది. డబ్బు ఎక్కడ్నుంచొచ్చింది, ఎంత వచ్చింది అనే వివరాలను కూడా బ్యాంకు లేదా డిజిటల్ మార్గాల ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకే డీబీటీ అంటే ప్రత్యక్ష నగదు బదిలీని కేవలం డబ్బు బదిలీ చేసే సాంకేతిక వ్యవస్థగా చూడలేము. ఇది ప్రభుత్వం నుంచి ప్రజల వరకు సంక్షేమం చేరే విధానంలో జరిగిన పాలన, ఆర్థిక సాంకేతిక పరివర్తన. ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచుతూ, లీకేజీలను తగ్గిస్తూ, ప్రజలను అధికారిక ఆర్థిక వ్యవస్థతో అనుసంధానిస్తూ, సంక్షేమ ప్రయోజనాలను వేగంగా ప్రజలకు చేరవేయడం దేశ సమగ్ర అభివృద్ధిలో డీబీటీ సాధించిన ముఖ్యమైన మార్పులుగా చెప్పవచ్చు.

ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ అలనాటి గీతాలు. ముందుగా వినండి పరువు ప్రతిష్ట చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన శ్రీశ్రీ గీతం సంగీతం పెండ్యాల.

చంద్రహాస చిత్రం నుండి పిబి శ్రీనివాస్ పి సుశీల గానం చేసిన దాశరథ గీతం విన్నారు. సంగీతం ఎస్ హనుమంతరావు. చిత్రసీమ అలనాటి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వెలుగునీడలు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన శ్రీశ్రీ గీతం. సంగీతం పెండ్యాల.

ఈ నెల 30వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో సోరియాసిస్ వ్యాధి లక్షణాలు, చికిత్స మరియు ఇతర చర్మ సమస్యల గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ గురిజాల పవన్ కుమార్ రెడ్డి గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244119.

పిడుగురాముడు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం విన్నారు. సంగీతం టివి రాజు. చిత్రసీమ అలనాటి గీతాలు విన్నారు.

ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీ ఎన్ రవికిరణ్ గారి వీణావాదన వింటారు. ముందుగా రావే హిమగిరి కుమారి తోడి స్వరజతి రాగం ఆదితాళం శ్యామశాస్త్రి రచన.

మీరింతవరకు శ్రీ ఎన్ రవికిరణ్ గారి వీణావాదన విన్నారు. ఈనాటి అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. సమయం 11 గంటలకు.

0: దిస్ ఇస్ ఆకాశవాణి, న్యూస్ రెడ్ బై ఆర్ఎస్ రఘు. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా టుడే ఇనాగ్యురేటెడ్ ద కాన్ఫరెన్స్ ఆన్ ప్రహార్ నేషనల్ సిటీ పాలసీ అండ్ స్ట్రాటజీ ఇన్ న్యూఢిల్లీ. The conference deliberated upon the 7 pillars of Prahar, including prevention, response, aggregating internal capacities, human rights, attenuating conditions for terrorism, aligning international efforts in recovery and resilience through a whole-of-society approach. Speaking on the occasion, the Home Minister said the government has adopted a zero-tolerance policy against all forms and manifestations of terrorism. He highlighted that from 2019 to 2026, the Narendra Modi government successfully brought back 288 fugitive criminals to India from 36 countries. Mr. Shah said, as a result of better coordination among agencies, more than 40 modules of Shehzad Bhatti network involved in cross-border smuggling of weapons, explosives and narcotics were busted, more than 100 FIRs were registered and 350 individuals were arrested across 15 states. He said, at the same time, the government declared Shehzad Bhatti Network a terrorist organization under Unlawful Activities Prevention Act, UAPA. India and the UAE have agreed to take steps for the timely implementation of initiatives relating to settlement of trade in local currency, integration of payment and messaging systems and central bank digital currencies. The two sides reached the agreement during the 14th meeting of the India-UAE High-Level Joint Task Force on Investments in Mumbai today. It was co-chaired by Commerce and Industry Minister Piyush Goyal and Managing Director of Abu Dhabi Investment Authority Sheikh Hamid bin Zayed Al Nahyan. Addressing media after the meeting, Mr. Goyal said India has set a target of raising its total exports of goods and services to $1 trillion this year from $863 billion last year. He said the two countries aim to take bilateral trade to $200 billion by 2032.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the seventh largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: The centre will dispatch teams to Karnataka and Maharashtra to assess the drought situation in the two states. Talking to reporters in New Delhi today, Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan said the governments of Maharashtra and Karnataka have declared drought in large parts of their states. He said a central team will be sent to Karnataka on 3rd October to assess the drought situation. The Agriculture and Farmers Welfare Minister today addressed the National Agricultural Conference Rabi Campaign 2026 in the national capital today. He called upon states to complete preparations for the Rabi season through coordinated planning, scientific assessment and close field level monitoring. India continued its impressive medal-winning run at the Asian Games in Aichi, Nagoya, Japan today with athletes making their mark across shooting, cricket, courage and boxing. The country added 8 more medals to its tally while the men's cricket team advanced to the semifinals. In athletics, India secured a double podium finish in the men's javelin throw with Yashveer Singh clinching silver and Rohit Yadav bagging the bronze medal. Commonwealth Games bronze medalist Yashveer Singh delivered a personal best of 85.72 meters to secure the silver. India's Rohit Yadav completed the podium with an effort of 84.35 meters. Srishankar Murli clinched the silver medal in the men's long jump, recording a best effort of 8.07 meters defending his silver at the previous games. Athlete Gulbir Singh won his second silver medal at the ongoing games, finishing runner-up in the men's 1,500-meter event. In shooting, Isha Singh won the silver medal in the women's 25-meter pistol individual event. Farul Chaudhary won her second bronze medal at the games, clocking 15 minutes 14.61 seconds in the women's 5,000-meter event. Athlete Vidya Ramraj bagged bronze in the women's 400-meter hurdles, setting a new national record in the process. India also secured a bronze medal in courage, with Pinky Balhara finishing third in the women's under 78 kilogram category. In women's boxing, Olympic medalist Lavlina Borgohain and Priya Ghangas have assured India of 2 more medals. India currently 12th in the Asian Games medal standings. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి కడప కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు విందాం. ముందుగా రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి సుప్రభాతం ప్రసారమవుతుంది. 7:15 కాంతిరేఖలు. ఈ కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు వివరాలు వింటారు. అనంతరం శరణాగతి పరిచయాల ధారావాహికలో మొదటి భాగం వింటారు. శ్రీ వీణా మనోజ్ కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. అనంతరం పర్యావరణం ఒక అవగాహన శీర్షికన కుమారి శ్రీమతి ఎం కృష్ణతులసి కొన్ని వివరాలందిస్తారు. 8:35 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. 12:40 ఆవలితీరం కార్యక్రమంలో అమ్మ అనాథవృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకటసుబ్బయ్య గారితో పరిచయం చివరి భాగం ప్రసారమవుతుంది. 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పరుగు కథానిక వింటారు. రచన శ్రీ సింగమనేని నారాయణ. అనంతరం వాట్సాప్ మహిళారంజని ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ శరభానందరాజు గారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:15 కిసాన్ వాణి వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 9:30 అలనాటి గీతాలు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 11:11 దాటి 50 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్ మీద 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై రేపు ఉదయం 5:55 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.